0: The Vedas today have become matters for dispute, debates, and arguments. The Shastras have become lifeless and without any effect. The Puranas, for their part, have come to a state of degradation and decay. The Shatakas, seemingly there is a cover of grease and inertness about them. All the major scriptures have been consigned to the Ganga, as it were. Any talk of morals, any talk of ethics and a code of conduct have literally been eaten away by the termites. And these people who proclaim to be the leaders, who proclaim to be those who show the way, have, if anything, become a bother and a source of burden. The elders, for their part, have become mere ignoramuses, not knowing a thing about what they wish to teach the others. There is a rampant degree of superficiality, a sense of showing off, and such people who exhibit these to the fore, they are the ones who are stalking the scene of today. The men of wealth are regarded as true people, true individuals. Oh, what is this influence of Kali? Such is the influence of the present times of Kali. This word of truth is verily the path being shown by Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Mantra Manvadanadaji. Otti mata matrame kaadu.
0: A mantra does not mean a mere word.
1: Idi goppa visheshamato kudinatvanti padamulu yokka samputi.
0: It connotes a great deal of significance contained in it.
1: Idi manavuni yendunnatvanti shakti nundi spandamainatvantidi.
0: This is again something which is born of the innate capacity of man.
1: Manavuni yokka shakti spandamu nundi veluvadinatvanti ee pavitramainatvanti yokka artharajamainatvanti mantramunu ఉచ్చరించుటలో మన ఎందున్నటువంటి దివ్య శక్తి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ మంత్ర విచ్ కెన్ బి ట్రేస్డ్ ఫార్ ఇట్స్ ఆరిజిన్ టు దిస్ ఇన్నేట్ కేపబిలిటీ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ మ్యాన్ ఇఫ్ ఇట్ ఈస్ అచర్డ్ విత్ రెవరెన్స్ అండ్ రిగార్డ్ ఈస్ గోయింగ్ టు అక్రూ టు అస్ అన్టోల్డ్ బెనిఫిట్స్.
1: మానవుని శక్తి నుండి ఆవిర్భవించినటువంటి ఈ మంత్రం యొక్క స్పందము విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క నాదమునందు లీనమై సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపాన్ని ధరిస్తుంది.
0: దిస్ మంత్ర హావింగ్ సచ్ ఎ బేసిస్ వన్స్ ఇట్ ఈస్ లెట్ అవుట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది ఆల్ పర్వేడింగ్ యూనివర్సల్ ఓంకార నాద అండ్ బికమ్స్ వన్ విత్ ఇట్.
1: ఈ నాదమే వేదస్వరూపాన్ని ధరించింది.
0: దిస్ నాద ద ప్రైమోడియల్ వర్డ్ has taken the form of the Veda.
1: Vedamantayu mantramayami.
0: Veda is again a full of mantras.
1: Kanuka ee mantramulu anetuvantidi okati rendu maatrame kaadu 13 kotla mantramulu cherinatuvantidi ee yokka vedamu.
0: The Veda for its part is not made up of a single mantra or two, rather it is a compilation of 13 crores of mantras.
1: Aithe okka mantra rajamu chetane సమస్త దుఃఖములను నివారణ గావించుకుని సమస్త అభిష్టములను నెరవేర్చుకునేటువంటి స్థితి యందు ఉండినప్పుడు ఇన్ని మంత్రములు ఎందుకు ఉచ్చరించాలి?
0: Now the question is, if one can alleviate one's sufferings and troubles by chanting merely one mantra, what is the need for these innumerable mantras?
1: ఈ మంత్రమునకు మొట్టమొదటిది ఆత్మస్వరూపమైనటువంటి నిర్గుణ బ్రహ్మము యొక్క సూక్ష్మస్వరూపమైన ఓంకారము.
0: ది ప్రైమరీ బేసిస్ ఫర్ దిస్ మంత్ర is that form of the Atma, that attributeless entity.
1: పరబ్రహ్మ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈ ఓంకార రూపమున అక్షర స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: This Parabrahma Tattva takes the form of a concrete word in the name of this Omkar.
1: ఈ నాదమునకు అధిష్టాన దేవత సరస్వతి.
0: The presiding deity of this word is Goddess Saraswati.
1: లోకరీతిగా ఈ సరస్వతి బ్రహ్మ సతి.
0: As far as the world goes, Saraswati is regarded as the consort of Brahma.
1: ఈ సతిపత్ని యొక్క సంపర్కము చేతనే సమస్త శబ్దములు కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: When these two, the Lord and his consort, come together, you have these diverse effects produced.
1: ఇక్కడ బ్రహ్మ ఎవరు, సరస్వతి ఎవరు?
0: Now, who is this Brahma, who is Saraswati?
1: సరస్వతి అనగా కేవలము వాక్ స్వరూపుని అని, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత వతమేస్యదాని, పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణనీని ఆమెను అనేక రకములుగా వర్ణిస్తూ వస్తుంటారు లోకులు.
0: సరస్వతి ఇస్ ఎక్స్టాల్డ్ ఇన్ వేరియస్ వేస్ టు ఐడెంటిఫై హర్, టు ఐడెంటిఫై సరస్వతి విత్ ది పవర్ ఆఫ్ ది వరల్డ్, విత్ దాట్ విచ్ వౌచెఫ్ టు యూ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్.
1: వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అని కూడాను వర్ణిస్తుంటారు.
0: She is also extolled as the goddess of learning and knowledge.
1: కాని అట్టి వర్ణనలతో కూడినటువంటి ఒక స్వరూపం కాదు సరస్వతి.
0: But then Saraswati is not one who is to be associated with such a description.
1: ఇట్టి సరస్వతి సర్వభూతముల యందు కూడాను అంతర్భూతమై వాగ్దేవి అయి ప్రతిష్టిస్తూ ఉంటుండాలి.
0: This Saraswati is present in all forms, all species of life, and it is present in the form of the power of word.
1: Dehame Brahmayani.
0: Body is Brahma.
1: Nalukane Saraswati ani.
0: The tongue is Saraswati.
1: Ee rendinti oka chala shaktiye vak swarupani ani.
0: When these two come together, we have the power of articulation.
1: Ee naluka హృదయము యొక్క స్తంభనము చేతని ఏర్పడినటువంటి యొక్క శబ్దమే ఈ నాదమని.
0: అండ్ వాట్ ఎవర్ వర్డ్ ఈస్ అటర్డ్ ఈస్ డన్ సో బై హోల్డింగ్ యువర్ బ్రెత్ త్రూ ద మీడియం ఆఫ్ ద టంగ్.
1: ఈ నాదం వ్యష్టిగా ఉండి సమస్త స్వరూపాన్ని ధరించుచున్నదని.
0: అండ్ ద సేమ్ వర్డ్ టేక్స్ అప్ దీస్ డైవర్స్ ఫార్మ్స్ ఆల్ అరౌండ్.
1: ఇట్టి సర్వవ్యాపకత్వమైనటువంటి వాగ్దేవిని అయినటువంటి యొక్క నాదమే వేదమునకు ఆధారమని.
0: అండ్ దిస్ All present, present everywhere word is the form and substance of the Vedas.
1: అక్షరములు అనేకముండినప్పటికీ నిజమైనటువంటి సార్థకమును పొందినటువంటిది ఓంకారం ఒక్కటే అని.
0: There could be any number of letters and words, but the one which takes the most important spot is the Omkar.
1: Om it ekaksharam brahma. అక్షరం అన్నటువంటిది ఒక్కటే కాని అనేకము లేదని.
0: There is only one word, there are not many, there are not more than one word.
1: మిగిలిన అక్షరములన్నీ కూడాను వివిధ భాషలలోని యొక్క పదములని.
0: ఆల్ ది అదర్ వర్డ్స్ అండ్ లెటర్స్ దట్ యు హావ్ నోన్ ఆర్ పార్ట్స్ ఆఫ్ దీస్
1: పదములని మాత్రమే ఉచ్చరించటం చెల్లును కాని అక్షరములని చెప్పుటకు వీలు కాదని.
0: దీస్ ఆర్ మియర్లీ వర్డ్స్, దే కెనాట్ బి క్లాసిఫైడ్ యాస్ డిస్టింక్టివ్ లెటర్స్.
1: కనుక ఇట్టి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క అక్షర స్వరూపాన్ని మనం అర్థము చేసుకునలేక.
0: So this is the innate significance of this letter, and we are not able to understand its significance.
1: అక్షరం అనగా దీని యొక్క అంతరార్థాన్ని కూడా మొట్టమొదట గుర్తించవలసినది అత్యవసరమని.
0: It is important that we understand the significance of this single letter.
1: మంత్ర శాస్త్రము బోధిస్తూ వచ్చింది.
0: This is what the mantra shastra proclaims to us.
1: ఇక్కడ మొట్టమొదటిది ఏకాక్షరమైనటువంటి యొక్క ఓంకారము.
0: Here first and foremost comes this one letter word Omkar.
1: Omkaramunaku roopamu ledu.
0: Omkar has no form.
1: Idi kevalamu shabda brahmamayi.
0: What there is to it is to be sought in the medium of sound.
1: Anta maatrame kaadu characharamayi.
0: Not merely that, here and there.
1: Jyotirmayi.
0: Effulgent.
1: Vaagmayi.
0: And the capacity of
1: nityanandamayi.
0: Ever happy.
1: Paratparamayi.
0: And that which linked to the world beyond.
1: Mayamayi. Srimayi.
0: and conferring wealth, శ్రీమై.
1: ఇట్టి ఆశ్చర్య స్వరూపముతో కూడినటువంటి యొక్క ఓంకారమే ఒక్క అక్షరమై కూడాను ఈ మంత్రశాస్త్రం నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: ది మంత్రశాస్త్ర డిటర్మిన్స్ దట్ దిస్ ఓంకార్ హ్యాస్ దీస్ 8 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెల్త్ అసోసియేటెడ్ విత్ ఇట్.
1: ఈ మంత్ర పదమునకు తక్కిన పదములకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మంత్ర అండ్ అదర్ వర్డ్స్ ఆర్ లెటర్స్?
1: ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థితిని, ప్రత్యేకమైనటువంటి మార్గమును, ప్రత్యేకమైనటువంటి లక్ష్యమును, ప్రత్యేకమైనటువంటి గమ్యమును కూడి ఉంటుండాలి.
0: Now this is associated with its own unique path that it shows, its own unique place, its own pedestal of importance.
1: మిగిలిన పదములు ఉచ్చరించే సమయమునందు పెదవులు, దవడలు, అంగుడం, నాలుక ఇవన్నీ కూడాను చెలిస్తుంటాయి.
0: Now when you utter any other word, the lips, the jaws, the tongue, all these come into play.
1: కాని ఓంకారమును ఉచ్చరించే సమయంలో పెదవులు కాని, దవడలు కాని, నాలుక కాని చెలించదు.
0: But when you utter or chant this ఓంకార, neither the lips, nor the jaws, nor the tongue comes into play.
1: ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టతతో కూడినటువంటిది.
0: Now this is something which is absolutely distinctive.
1: కనుకని ఇది ఒక్కటి మాత్రమే అక్షరము.
0: So this alone can be qualified to be called a word or letter.
1: మిగిలినవన్నీ కూడాను భాషల యొక్క పదములు.
0: All other things are merely words to be found in a language.
1: ఇక్కడ ఈ యొక్క శబ్దమును మనము ఉచ్చరించుచున్నామే కానీ దీనిని పట్టుటకు సాధ్యము కాదు.
0: Now then again, this sound is something which emanates. It is not possible to seize it.
1: మృదంగం యొక్క శబ్దమును మనము పట్టలేము.
0: Like the sound emanating from a mrudangam cannot be held.
1: మృదంగాన్ని మాత్రం మనం కొట్టగలము.
0: But you can play on the mrudanga.
1: మృదంగం మన చేతిలో ఉంటుండాలి.
0: You're holding the mrudanga in your hands.
1: Mrudanga shabdam matram mana chetilo ledu.
0: But the sound coming from the mrudangam is not in your hands.
1: Adhe vidhamugane oka veenanu manam vaasthamu.
0: Similarly, you strum the strings of the veena.
1: Veena mana chetilo untundali.
0: The veena is in your hands.
1: Kaani veena shabdanni matram manam grahinchukolemu.
0: But the sound of the veena cannot be contained by us.
1: Adhe vidhamugane jalamunaku ayanamu సముద్రము.
0: సిమిలర్లీ ద సపోర్ట్ ఆఫ్ బేసిస్ ఫర్ వాటర్ ఈస్ ద ఓషన్.
1: సముద్రమే లేక నీరు ఉండుటకు వీలు లేదు.
0: వితౌట్ ద ఓషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద వాటర్ టు బి కంటైన్డ్.
1: బావిలో నీరు చూడవచ్చు.
0: యూ కుడ్ సైట్ వాటర్ ఇన్ ఎ
1: చెరువులో నీరు చూడవచ్చు.
0: యూ కుడ్ సైట్ వాటర్ ఇన్ ఎ లేక్
1: నదిలో నీరు చూడవచ్చు.
0: ఆర్ ఇన్ ఎ రివర్
1: గుంతలో నీరు చూడవచ్చు.
0: ఆర్ ఇన్ ఎ పిట్
1: గుట్టలో నీరు చూడవచ్చు.
0: ఆర్ ఇన్ ఎ డిప్రెషన్
1: కడవలో నీరు చూడవచ్చు.
0: ఆ ఇన్ ఎ కెనాల్
1: కంఠంలో నీరు చూడవచ్చు.
0: ఆ ఇన్ యువర్ థ్రోట్.
1: కానీ ఈ సర్వ జలములు కూడాను సముద్రం యొక్క జలం యొక్క అయనమే.
0: బట్ ఆల్ దీస్ ప్లేసెస్ వేర్ యు ఆర్ ఫైండింగ్ వాటర్ ద ప్రైమరీ సోర్స్ ఇస్ ద ఓషన్.
1: అదే విధముగానే శబ్దమునకు చెవి అయనము.
0: సిమిలర్లీ ఫర్ ది సౌండ్ ది ఇయర్ ఈస్ ద బేసిస్.
1: దృశ్యమునకు మన కన్ని అయనము.
0: Similarly, for any sight, the eye is the basis.
1: Ruchiki manam jihvane ayanamo.
0: Likewise, for taste, the tongue is the basis.
1: Vidyaku mana hrudayame ayanamo.
0: Similarly, for learning or vidya, our heart is the basis.
1: Vedamunaku omkarame ayanamo.
0: In a similar manner, for the Veda, Omkar is the source.
1: Kanuka సర్వమయమైనటువంటి యొక్క ఈ ఓంకారమును మనం పట్టవలనంటే ఈ జగత్ సంబంధమైనటువంటి మన ఇంద్రియములను ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం ద్వారానే ఈ ఓంకారమును పట్టుటకు సాధ్యమవుతుంది.
0: దిస్ ఓంకార్ దేర్ఫోర్ ఇస్ ఆల్ పర్వేసివ్. నౌ ఇన్ ఆర్డర్ టు గ్లీన్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ అవుట్ సైడ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెన్సెస్ ఇన్ టు యాక్షన్. సిమిలర్లీ దేర్ ఇస్ ఎ మెథడ్ బై విచ్ యూ కెన్ గ్రాస్ప్ దిస్ ఓంకార్.
1: ఈనాటి మానవుడు విషయవాసనను పట్టలేకపోతున్నాడు.
0: Today's man fails in his bid to control his senses.
1: విషయవాసనకు ఆయనములు ఇంద్రియములి.
0: The sensory organs are the basis for these desires.
1: ఇంద్రియములు మాత్రమే మనం కలిగి ఉన్నాము కానీ విషయాన్ని మాత్రం పట్టలేకపోతున్నాం.
0: You have the sensory organs with you, but you are not able to curb and catch these material things.
1: ఈ దృశ్యమునకు నయనము అయనమైనట్టుగా ఈ నయనమును మనం మూసుకున్నప్పుడు ఈ దృశ్యమంతా కూడా శూన్యమైపోతుంది.
0: Like there is something that you are able to see through the medium of the eye. You close your eye, you cannot see the sight anymore.
1: అదే విధముగానే ఇంద్రియములను మనం అరికట్టుకున్నప్పుడు ఈ విషయ సంబంధమైన వాసనలన్నీ కూడాను అరికట్టడానికి సాధ్యమవుతుంది.
0: In the same manner, if you are to curb your senses, then certainly you could curb these sensory perceptions.
1: కనుక మన చేతి యందు ఉన్నటువంటి మృదంగము మన ఇష్టమును అనుసరించే శబ్దం వస్తుంది, కానీ మన ఇష్టమునకు విరుద్ధమైనటువంటి శబ్దం వచ్చినప్పుడు ఆ విద్య మనకు తెలియదని అర్థం.
0: Likewise, when you want to play on the mridangam, if you are conversant with the methodology, then you start letting the mridangam emit notes which make some meaning. Otherwise, something which is alien to you keeps coming out.
1: చక్కగా మృదంగాన్ని నేర్చినటువంటి వ్యక్తి శబ్దము అపశబ్దంగా ఉండుటకు ఏమాత్రం కూడా వీలుండదు.
0: A person who has mastered the mridangam would never succeed in letting out a discordant note or beat.
1: సుశబ్దము రావాలంటే తన యొక్క ఇంద్రియమునందు ఉన్నటువంటి యొక్క విద్యాశక్తియే దీనికి ఆధారం.
0: If he is to produce a harmonious note or a beat, then his learning should come to the fore.
1: అదే విధముగానే మన ఇంద్రియముల యొక్క నిగ్రహమునకు మనము తగినటువంటి సాధనలు సలిపినప్పుడు ఈ సాధనా సంపత్తి యందు సంపూర్ణమైన శక్తిని సాధించినప్పుడు ఈ విషయ వాసన అనేటువంటిది మన యందే ఇమిడి ఉంటుంటాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ విష్ టు కర్బ్ అండ్ కర్టెయిల్ యువర్ సెన్సెస్, దెన్ వాట్ ఎవర్ సాధన దట్ యూ పెర్ఫార్మ్ టువర్డ్స్ దిస్ ఎక్సర్సైజ్ షుడ్ కమ్ టు ఎ స్టేట్ ఆఫ్ ఫ్రూషన్ సో దట్ యూ కెన్ పుట్ దట్ ఇన్ టు యాక్షన్.
1: కనుకనే సర్వ అక్షరములకు మూలాధారమైనటువంటి యొక్క ఓంకారమును ప్రప్రథమంలో నుంచుకొని మిగిలిన పదములను చేర్చుకొని ఉచ్చరించటం లోపల ఇది ఒక విధమైనటువంటి యొక్క ఫలసిద్ధికి మూల కారణం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఫాలోస్ దాట్ దిస్ ఓంకార్, విచ్ ఇస్ అ ప్రైమరీ సౌండ్, షుడ్ బి గివెన్ ది ప్రైడ్ ఆఫ్ ప్లేస్, కీపింగ్ దాట్ అట్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. వి షుడ్ ట్రై టు స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్ విచ్ ఫాలో ఇట్.
1: కనుకనే ప్రతి మంత్రమునకును ఓం అనేటువంటి యొక్క ప్రథమాక్షరాన్ని ప్రథమ స్థానమునందు ప్రతిష్ఠ చేస్తుంటారు.
0: దట్ ఈస్ వై ఫర్ ఎవ్రీ మంత్ర దేర్ ఇస్ దిస్ ప్రిఫిక్స్ ఓం. ఫస్ట్ కమ్స్ ద ఓం, దెన్ కమ్స్ ది మంత్ర.
1: తదుపరి కేశవ నామములు యందు నమః అనేటువంటిది ఈ మంత్రమునకు అంత్యమునందు ఉంచుతుంటారు.
0: అండ్ ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ ఎ మంత్ర లైక్ కేశవ వి హావ్ అట్ ద ఎండ్ నమః.
1: కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, అంత మహా మహా మహా. ఈ మహా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: ఈచ్ ఆఫ్ దీస్ నేమ్స్ దట్ యు కాల్ అపాన్, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, ద వర్డ్ నమః కమ్స్ ఇన్ ద ఎండ్. వాట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: అయితే కేవలం కేశవాయ నమః అని మాత్రం ఉచ్చరించినంత మాత్రమున నమః అనేటువంటిది శూన్యమైపోతుంది.
0: నౌ వెన్ యు చాంట్ ఆర్ అటర్ దిస్ వర్డ్ కేశవాయ నమః, దిస్ నమః పేల్స్ ఇంటూ
1: నమహాలో ఉండినటువంటి యొక్క విలువైనటువంటి యొక్క శబ్దమును మనం వ్యర్థము గావించినటువంటి వారం అవుతాము.
0: దిస్ నమః ఇన్ ఎ సెన్స్ హాస్ నో మీనింగ్ బికాస్ వి ఆర్ వేస్టింగ్ అవే వాట్ ఎవర్ సౌండ్.
1: ఈ కేశవాయ నమః అనేటువంటి దానికి పూర్వము ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఈ విధంగా ఓమును ముందు ఉంచి నమః అనేటువంటిది వెనుకలు ఉంచినప్పుడే ఈ రెండింటికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: నౌ ఎవ్రీ సచ్ మంత్ర యూ స్టార్ట్ విత్ దిస్ ఓం, ఏ డీప్ బ్రెత్ వన్ కమింగ్ ఫ్రమ్ విద్ ఇన్ యూ, చాంట్ ద మంత్ర, ఎండ్ ఇట్ విత్ నమః. నమః ఇన్ ద ఎండ్, ఓం ఎట్ ద బిగినింగ్, దిస్ ఈస్ ద వే టు బ్రిడ్జ్ ద గల్ఫ్ బిట్వీన్ ద టూ.
1: నమః ప్రకృతి.
0: నమః హియర్ మీన్స్ ప్రకృతి.
1: దీనికి సామాన్యమైనటువంటి మానవులు దీని అర్థమును నమస్కారము అని అనేటువంటి అర్థాన్ని బోధిస్తుంటారు.
0: నౌ ఆర్డినరీ బీయింగ్స్ రిగార్డ్ దిస్ నమః యాజ్ అ వర్డ్ నమస్కార.
1: ఇది ప్రకృతి.
0: దిస్ ఈస్ ప్రకృతి.
1: ఓం పురుష.
0: వెరాజ్ ఓం కనోట్స్ ద పురుష.
1: ప్రకృతి పురుషుల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నింపచేసేటువంటిది ఈ మంత్రము.
0: So, this mantra is that which tries to bring to the fore the significance of the Purusha on the one hand, the Prakriti on the other.
1: దీనిని ఆధారము చేసుకొని తత్వం అసి ఈ తత్వకు తముకు మధ్యలో అసి రెండు చేరుతున్నాయి.
0: Based on this, you have this vakya, tat tvam asi. You have this asi bridging the gulf between these two.
1: Aham brahmasmi asmi. Ikkada rendutiki madhyalo idi cherutundadi.
0: Likewise, you say aham brahmasmi. There is something which links these two.
1: Aithe konni sthanamulu yendu matramo prajnanam brahma ikkada asi cheraledu.
0: But in yet another way, when you take up this vakya, prajnanam brahma, there is no word like asi.
1: అదే విధముగా ఓం కేశవ కేశవాయ నమః కేశవాయ చేర్చి ఓం నమః మూడు భాగములుగా చేర్చినటువంటిది తత్వం అసిగా రూపొందుతుంది.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ ఏ మంత్ర లైక్ దిస్ ఓం కేశవాయ నమః ఇట్స్ ఎ త్రీ లెటర్డ్ వన్ యాజ్ ఇట్ వర్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ తత్వం అసి.
1: అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఓం నమః ఇంకా ఏ మధ్య మార్గము లోపల కూడాను ఈ అక్షరములు చేరవు.
0: But then, as you have said, aham brahmasmi, there is no third word. You can't have om namaha.
1: Om namaha. Anetuvuki ee rendu ekamaipothunnayi.
0: Now when you say om namaha together, the two of them become one.
1: Idi shivashaktiatmaka swaroopanga maaripothunnayi.
0: These two become the shivashaktiatma swaroopa.
1: ఈ శివశక్తాత్మక స్వరూపంగా మారిపోయినప్పుడు విలువ అధికమైపోతుండాలి.
0: అండ్ వన్స్ దే మర్జ్ లైక్ దిస్ దే వాల్యూ బికమ్స్ ఆల్ ద మోర్.
1: రెండు ప్లస్ సున్నా అని పెడితే ఈజ్ ఈక్వల్ రెండే అయిపోతుంది.
0: లైక్ ఇఫ్ యు సే 2 ప్లస్ 0 ఇట్ ఈస్ 2.
1: కానీ ఈ మధ్యలో ఉండేటువంటి ప్లస్ ను తీసేస్తే 20 అయిపోతుంది.
0: బట్ యు రిమూవ్ ద ప్లస్ సైన్ ఇన్ బిట్వీన్ ఇట్ బికమ్స్ 20.
1: కనుక అసి అనేటువంటిది మధ్యలో చేరటం వలన కొంత విలువ తగ్గిపోతుండాలి. తత్వం అసి అది నేనే ఉన్నాను అని చెప్పుకోవచ్చు. అది నేను ఇక్కడ ద్వైతం ఏర్పడిపోతుండాలి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దిస్ అసి ఇస్ లైక్ దిస్ ప్లస్ సైన్. వెన్ యు సే తత్వం అసి ద స్టేట్మెంట్ ఈస్ డివాల్యూయింగ్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే. యు ఆర్ సేయింగ్ దట్ అండ్ ఐ ఆర్ వన్. దేర్ ఇస్ డ్యువాలిటీ.
1: ఉన్నాను అన్నప్పుడు అది నేను ఇక్కడ ద్వైతమే అయిపోతుంది.
0: There is a sense of dualism prevailing here, that and I.
1: Kanuka keshava ikkada om keshavaya namaha aneetundiga untunnappudu madhyalo dvaitam yerpadipothundadi.
0: So when you say om keshavaya namaha, there is this dualism coming into play.
1: Ee keshavunaku namaskarinchuchunnanu.
0: What it means is, this keshava, I pay my obeisance.
1: కేశవునికి నమస్కారం అనగా ఏమిటి? నమస్కరించేవాడు ఒకరు, నమస్కరింపబడేటువంటి వాడు మరొకరు, నమస్కారం ఇంకొకటి, మూడుగా ఏర్పడింది. విశిష్టాద్వైతం కింద మారిపోయింది.
0: సో వెన్ యూ సే దట్ యు ఆర్ డూయింగ్ నమస్కార్ టు కేశవ, దేర్ ఇస్ దిస్ ఇండివిజువల్ హూ ఇస్ డూయింగ్ ద నమస్కార్, దేర్ ఇస్ ద వన్ హూ రిసీవ్ దిస్ నమస్కార్, దట్ ఈస్ కేశవ. అండ్ దేర్ ఇస్ ద థర్డ్ కాంపోనెంట్ నమస్కార్. దిస్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: అయితే ఏ దానిని మొట్టమొదట మనం తెలుసుకుంటే మోహం అనేటువంటిది తిరిగి ఉండకుండా ఉండడానికి వీలు లేకుండా ఉంటాదో అట్టి తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానమును ప్రబోధించేటువంటిదే ఓంకారం.
0: దట్ బికమ్స్ క్వాలిఫైడ్ డ్యువలిజం. ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ మీన్స్ దట్ దిస్ ఓంకార్ ఈస్ దట్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ అస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ది ట్రూత్ ప్రాపర్.
1: కనుకనే మంత్రశాస్త్రమునందు ఓం కేశవాయ నమః అనేటువంటిది బదులు నమః అనేటువంటి దానిని తీసివేసి నమమ అనేటువంటిదిగా పెట్టుకున్నప్పుడు నేను అదే అయ్యున్నాను అని చేరిపోతుంది.
0: సో ఇన్ ద మంత్రశాస్త్ర ఇట్ ఈస్ ఆర్డైన్డ్ దట్ రాదర్ దాన్ సే ఓం కేశవాయ నమః సే నమమ. ఐ హావ్ బికమ్ దట్
1: నమమ.
0: నమమ
1: అనగా తానే అది అయిగా మారిపోయినాడు అన్నమాట.
0: మీనింగ్ this has become that.
1: Nene parabrahmaga roopondinanu.
0: I have become parabrahma.
1: Anaga ahankaram nirmoolam aipothundi.
0: That is, the ego sense has been exterminated.
1: Na mama. Ne naaku mamattam ledu.
0: Na mama. I have no mine or thine attitude.
1: Mamattam lekapovatame oka nirgunatvaniki oka sariyainatu chinamu.
0: Once I have this attitude, it's a case of being without attributes, no gunas.
1: ఈ నిర్గుణత్వము చేతనే నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని పొందడానికి సాధ్యమవుతుంది.
0: ఫ్రమ్ దిస్ యు గో ఆన్ టు గెట్ దిస్ నిర్గుణ పరబ్రహ్మతత్వ.
1: అట్టి నిర్గుణ బ్రహ్మను పొందేటువంటి నిమిత్తమై మంత్రమునకు ఒక గొప్ప విలువనిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ దిస్ అట్రిబ్యూట్లెస్ బ్రహ్మ దేర్ ఇస్ ఎ వే.
1: అయితే ఇట్టి మంత్రములు కొన్ని కోట్ల మంత్రములు ఉచ్చరించవలసిన అవసరం ఏమిటి?
0: నౌ సచ్ ఎ మంత్ర, వై షుడ్ వి గో అబౌట్ చాంటింగ్ క్రోర్స్ ఆఫ్ దెమ్?
1: మన హృదయమునందుండేటువంటి ఆత్మశక్తి అదే దివ్య శక్తి.
0: నౌ దిస్ ఫోర్స్ విథిన్ అస్, దిస్ ఎనర్జీ విథిన్ అస్, దిస్ లేటెంట్ వన్ విథిన్ అవర్ హార్ట్,
1: ఈ ప్రణవం అనేటువంటి యొక్క నాదము ఈ ఆత్మశక్తి నుండి చలించిపోవటం చేత ఇది ఒక విధమైనటువంటి యొక్క పదముగా మారుతూ వస్తుండాలి.
0: దిస్ ఓంకార్ gets changed in its composition, undergoes a metamorphosis because of this innate power within us.
1: ఇది సరియైనటువంటి స్పందమే ఏర్పడినప్పుడు ఒక్క మంత్రము చేతనే ఇందులో నిర్గుణ పరబ్రహ్మ తత్వంలో లీనం కావడానికి అవకాశం ఉంటుంటాది.
0: బట్ యాజ్ అగెయిన్స్ట్ దిస్, ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్ వాట్స్ ఎవర్, ద వన్ అండ్ ద ఓన్లీ మంత్ర దట్ వి చాంట్, ఇఫ్ ఇట్ వర్ టు బి ఫుల్ ఫోర్స్ఫుల్.
1: అయితే మానవుని మనస్సు అంతర్బహిర్తత్వమునందు ఇమిడి ఉండటం చేత ఆ స్పందన అంత సుస్పష్టంగా రావడానికి వీలుండదు.
0: దట్ వుడ్ బి ఐడియల్, బట్ మ్యాన్ బీయింగ్ వాట్ హీ ఈస్, హీ కెనాట్ గెట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఇన్ అటరింగ్ అండ్ చాంటింగ్.
1: అనేక సమయములందు కొన్ని కోట్ల మంత్రములు ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ వచ్చినప్పుడు ఈ కొన్ని కోట్ల మంత్రముల్లో ఏదో ఒక్క మంత్రమైనా కూడాను పూర్ణమైనటువంటి స్పందన రూపంలో ఏర్పడుతుంది అనేటువంటి యొక్క లక్ష్యంతో ఇన్ని మంత్రములను ఉచ్చరించమని బోధించారు.
0: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ గివెన్ టు మ్యాన్, కీప్ చాంటింగ్ యాజ్ మెనీ మంత్రాస్ యాజ్ యూ క్యాన్. ద ఐడియా బీయింగ్ దట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ చాంటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ మంత్రాస్ అట్లీస్ట్ ఎ ఫ్యూ మైట్ రీచ్ దేర్ గోల్.
1: ఎన్నో మంత్రములు ఉచ్చరించుతూ వచ్చినప్పుడు ఏ సమయమునందు ఏ కాలమునందు ఏ ప్రదేశమునందు ఏ భావమునందు ఏ యొక్క నిశ్చలత్వమునందు ఆ సుస్పష్టమైనటువంటి స్పందన ఏర్పడుతూ వస్తుంది.
0: సో వెన్ యూ కీప్ చాంటింగ్ మంత్రాస్ దస్, యూ నెవర్ నో వాట్ మూమెంట్ ఆఫ్ టైమ్, వాట్ ప్లేస్, వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ కుడ్ గో అండ్ హిట్ ద టార్గెట్.
1: ఈ నిర్మలమైనటువంటి యొక్క స్పందన ఏర్పడేటువంటి దానికి కొంతకాలం అవసరమవుతుంది.
0: నౌ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్ ఫర్ వన్ టు రీచ్ దిస్ స్టేట్.
1: కనుకనే నిరంతరము కూడాను మంత్రోచ్చరణ చేస్తూ రావటం చేత ఏ సమయమునందు ఒక పవిత్రమైనటువంటి యొక్క స్పందన ఏర్పడి ఆ స్పందన ద్వారా విశాలమైనటువంటి దివ్యత్వమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ఈ నాదమునందు ఈ యొక్క శబ్దము లీనమైపోతుంది.
0: సో వన్స్ యూ కీప్ చాంటింగ్ ది మంత్రాస్ దస్, ఎ మూమెంట్ మైట్ కమ్ వెన్ యువర్ హార్ట్, one which is coming from deep within you, might become one and merge with this vastness around you, the limitless, boundless one.
1: కనుకని త్యాగరాజు కూడాను నిరంతరము పాడుతూ పాడుతూ కొన్ని కోట్ల రామ నామమును ఉచ్చరించాడట.
0: That's why Tyagaraja, in the course of his composing songs, he set to have composed crores of such
1: names. ఇన్ని ఉచ్చరించడం చేతనే ఏదో ఒకనాడు ఒక స్పందన చేత తన యొక్క హృదయము స్పందించిపోయింది.
0: And in the course of this exercise of his, when he was chanting the names of the Lord in so many ways, one moment the thing reached.
1: కనుకనే యజ్ఞమునందు అనేక విధములైనటువంటి మంత్రములను ఉచ్చరిస్తూ ఈ ఉచ్చరించేటువంటి యొక్క ఈ పలుకులను హృదయ స్పందము నుంచి ఆవిర్భవింపచేసే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క వేదనాదమును శబ్ద రూపములో జగత్తునకు ప్రకటిస్తూ వచ్చాయి.
0: దట్స్ వై ఇన్ ద కోర్స్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ యజ్ఞ ఎనీ నెంబర్ ఆఫ్ మంత్రాస్ ఆర్ చాంటెడ్ అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ చాంటింగ్ వన్ డే వన్ ఆఫ్ దీస్ మంత్రాస్ వన్ పర్టికులర్ మూమెంట్ ఇన్ వన్స్ లైఫ్
1: ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీ ప్రకృతి పురుషుల యొక్క చేరికకి మాత్రమే ఈ మంత్రముల యొక్క ప్రభావం.
0: ఇట్ కుడ్ గో అండ్ బికమ్ వన్ విత్ దిస్ వేదిక్ సౌండ్. నౌ ఎనీ నెంబర్ ఆఫ్ మంత్రాస్ మైట్ బి చాంటెడ్ but this prakriti and purusha have also to be understood.
1: Prakriti paramatmulu avinabhava sambandhamayam,
0: prakriti and paramatma, there is an inseparable
1: relationship between
0: them. They are interdependent.
1: Veetiki edabaatu anetundi ledu,
0: there is no separation for this.
1: Oka chakkani udaharanam,
0: here is a small example.
1: Sri Ramudu Mithilapuramnaku vellaadu.
0: Sri Rama made his way to Mithila.
1: Itanu mahapurushudu,
0: he was a mahapurusha.
1: Shivadhanasunu vanchadu,
0: he bent the shivadhanus, the bow.
1: ee shivadhanus lopala danussu virigindi kaani naari tegaledu.
0: Now this bow, it broke, బట్ ద బోస్ట్రింగ్ డిడ్ నాట్ బ్రేక్.
1: ఈ నారి అనగా ఈ యొక్క ధనుస్సుకు ఈ కొసయందు ఆ కొసయందు చేర్చబడినటువంటిది.
0: Now this string is tied to the extreme ends of the bow.
1: మధ్యలో ఉండినటువంటి ధనుస్సు విరిగిపోయింది కానీ ఈ కొసయందున్నటువంటి సీత ఆ కొసయందున్నటువంటి రామ వీరిద్దరికి ఎడబాటు తెగలేదు.
0: The bow for its part broke, but the Sita at this end of the bow, Rama at the other end, there was this link through the medium of this string.
1: ఇక్కడ కూడాను ప్రకృతి భూజాత కనుక ఇక్కడ కూడాను ప్రకృతి సీత పరమపురుషుడు రాముడు ఈ రెండింటి యొక్క సంయోగ నిమిత్తమైపోయి ఈ జగత్తునందు ధర్మము అనేటువంటిది స్పందన ఏర్పడింది.
0: సో హియర్ ప్రకృతి దట్ ఈస్ సీత పరమపురుష దట్ ఈస్ రామ వెన్ ద టూ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ టుగెదర్ దేర్ వాస్ దిస్ ధర్మ డిసెండింగ్ ఆర్ మేనిఫెస్ట్ ఆన్
1: ఈ విధమైన అంతరాత్మతో కూడినటువంటి యొక్క భారత భాగవత రామాయణముల యొక్క తత్వాన్ని ఈనాడు మనము గుర్తించుకోవటానికి తగిన కృషి చేయటం లేదు.
0: This is the great significance of the events in the history of Bharat. We are not making an attempt to understand them.
1: Sarvamunandu kudanu undinatuvanti yokka satya shakti okkati maatrame.
0: Now that which is present, that guiding force that is present in all beings is one.
1: Deeniki nirahankaramu aasakti nirmoolamu ee rendu kudanu atyavasaramu.
0: For this an egoless attitude, a case of being disinterested, not attached, is a necessity.
1: అహంకారము యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము చేతనే జగత్తు ముడిపడి ఉంటుండాది మానవునకు.
0: When you have attachment in ego, you are bound to the world.
1: ఈ ఆసక్తి అహంకారములను మనము నిర్మూలము గావించినప్పుడే మనకు దివ్య శక్తి అనేటువంటి యొక్క స్పందము ఏర్పడుతుంది.
0: When you can remove yourself from these two, ego and attachment, then you are very much one with this divine force.
1: Dravya sadhanamula cheyu saapekshikamainatunti yagna kante nirapekshamainatunti buddhi tho chesinatunti gnana yagnamu shreshthamu ani kudanu nirupinchindi vedamu.
0: The Vedas have proved that rather than do yagnas by performing in a ritualistic way, by using these oils and such other requirements, try and perform a yagna through the medium of your intellect, and therein lies the secret.
1: Kanuka nirapekshato gavinchinatvanti mantrame nityatvanni andistundi.
0: So that mantra that is chanted without a sense of attachment is going to lead you.
1: Apekshato chesinatvanti yokka yagna yagadi kratavulu parasiddhi ainatvanti roopanni dharistundi.
0: And likewise the yagna performed without an eye on the fruit thereof.
1: Aithe ee phalamunu anubhavinche nimittamai tirigi manamu janmam nettavalasi vastundi.
0: But if you look for the fruits thereof, you have to come back to reap those fruits.
1: Phalapekshato chesetvanti yokka sarva mantramulu kudanu punarapi jananam punarapi maranam.
0: So all mantras being chanted with some result in view, you have got to come back.
1: Kanukane janana maranamulu anetvanti ee chakramu nundi tappinchukoni దివ్యత్వమైనటువంటి యొక్క నిజతత్వములో చేరేటువంటి ప్రయత్నమునకు నిరపేక్ష అనేటువంటి యొక్క స్థితిని మనం పొందాలి.
0: సో టు కట్ ourselves అవే ఫ్రమ్ దిస్ సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, టు రియలైజ్ ద ట్రూత్, టు బికమ్ వన్ విత్ ద డివైన్, వీ మస్ట్ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ అటాచ్డ్.
1: ఇక్కడ భగవద్గీత యందు కూడాను కర్మ సన్యాస యోగము అని ఒక పదమును ఉపయోగపెట్టారు.
0: In the Bhagavad Gita, mention is made of this karma sanyasa yoga.
1: ఈ 18 యొక్క యోగములు యందు ఈ కర్మ సన్యాస యోగము అనేటువంటిది కూడా ఒకటి.
0: Out of the 18 yogas, one of them is this karma sanyasa yoga.
1: ఈ కర్మ సన్యాస యోగములు నిరపేక్ష అనేటువంటి యొక్క స్థితిని మనం పొందాలి.
0: So, to cut ourselves away from this cycle of life and death, to realize the truth, to become one with the divine, we must develop this

0: తిరిగి జనన మరణములు అనేటువంటి చక్రంలోనే పడద్రోయిచున్నారు.
1: There are many who give their own interpretations to this karma sannyasa yoga. As a result, they subject mankind to repeated cycles of births and deaths.
0: కర్మను సన్యసించమనియా ఇందులో ఉన్నటువంటి అర్థం.
1: What is the meaning? Is it that to renounce karma?
0: కర్మను సన్యసించటం అనేటువంటిది సాధ్యం కాదే.
1: It is not possible for you to renounce karma.
0: బాహ్య సంబంధమైనటువంటి దేహంతో ఆచరించేటువంటి కర్మలను నీవు విసర్జించవచ్చును.
1: Now whatever you perform with this external medium of the body, possibly you could renounce.
0: ఇవి మాత్రమే కర్మలు కావేవు.
1: But then these alone are not karma.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మని.
1: This process of inhaling and exhaling, that also is karma.
0: నీ యొక్క రక్త సంచలనము కూడాను కర్మని.
1: The circulation of blood is also karma.
0: ఊపిరితిత్తులు వదిలేటువంటిదంతా కూడాను కర్మని.
1: Whatever the lungs leave is also karma.
0: ఈ ప్రాణనాళుడు ఆడేటిదంతా కూడాను కర్మని.
1: The beat of the heart is again karma.
0: దీనిని ఏ రీతిగా స్తంభింప చేయడానికి వీలవుతుంది?
1: How can you arrest these?
0: దీనిని ఏ రీతిగా మనం విసర్జించడానికి వీలవుతుంది?
1: How can you renounce or discard these?
0: ఇవి సన్యసించక కర్మ సన్యాసం అని చెప్పటంలో అర్థం ఏమిటి?
1: Then what is the meaning in saying renounce these?
0: కాదు కాదు, కర్మను విసర్జించమని కాదు ఈ కర్మ సన్యాసం యొక్క అర్థము.
1: So this is not the meaning of this word karma sannyasa yoga.
0: కర్మ ఫలమును విసర్జించమని ఈ కర్మ సన్యాస యోగం యొక్క అర్థము.
1: What it means is this karma sannyasa yoga, try to renounce the fruits of your karma.
0: నీవు సన్యసించవలసినటువంటిది రాగద్వేష అహంకారములే కాని ఈ దేహ సంబంధమైనటువంటి ప్రకృతి లక్షణములు కావు.
1: What you have to renounce are your attachment, hatred and ahankara or ego, not these other worldly things.
0: గృహస్థుడు కాని, బ్రహ్మచారి కాని, వానప్రస్థుడు కాని, సన్యాసి కాని ఎవరైనప్పటికీ వారి వారి దేహములు వారి వారి కర్మలను తాముకు తెలియకని ఆచరిస్తూ వస్తున్నారు.
1: A householder or a bachelor or one who lives in the forest or a sannyasin, knowingly or unknowingly, each one does his own karma.
0: ఇది ప్రకృతి బద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తూనే ఉంటున్నారు.
1: They do whatever is ordained for them in the world.
0: వీటిని త్యజించుటకు ఏమాత్రము కూడాను సాధ్యము కాదు.
1: It is not possible for them to renounce this.
0: అలాంటి స్థితిని ఎందు సన్యసించటంలో ఉండేటువంటి అర్థం ఏమిటి?
1: So when this is the state of affairs, what's the meaning of renunciation?
0: ఈ సన్యాసం అనేటువంటిది కేవలము తనకు తాను కొని తెచ్చి పెట్టుకున్నటువంటి రూప మార్పులే.
1: Now this state of renunciation that you are talking about is a thing that has been brought on yourself by your own efforts.
0: తలను బోడి చేసుకుని,
1: like having a clean shaven
0: head, కాషాయమును ధరించి,
1: or donning ochre robes,
0: కంఠమాలలు వేసి,
1: or having this japamala,
0: విభూదిని పూసి,
1: or smearing vibhuti,
0: ఈ విధమైనటువంటి వేషములు మార్పు చేసుకున్నంత మాత్రమున బ్రహ్మజ్ఞానం చేకూరదు.
1: By merely giving play to such external manifestation of your renunciation, you cannot be a brahmagnani.
0: ఇది కేవలము కాయము యొక్క రూప మార్పులే తప్ప,
1: you are merely bringing about a change in the body externally.
0: ఇది యొక్క లీల కాదు. ఇది
1: it is not part of it.
0: మానవత్వమునకు ఒక పీడ.
1: This is a sort of a disease.
0: దీనివల్లనే మనకు ఆధ్యాత్మిక తత్వము అలవరుతుందనేటువంటి విశ్వాసము చాలా అసత్యము.
1: It is falsehood to believe that through this means we can really understand the truth.
0: ఈ భౌతికమైనటువంటి కాయములతో చేసినటువంటి సర్వ కర్మలు కూడాను మోక్షమునకు ఏమాత్రం కూడాను అర్హము కానేరవు.
1: Whatever you do through the medium of this body in this external world cannot lead you on to liberation.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క స్థప్తిని కొంతవరకు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిజమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: Try to strengthen your inner self. Look inwards. Only then can you progress on the spiritual path.
0: హృదయ స్పందము ఏర్పడాలి.
1: Now try to still the heart as
0: శక్తిమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపించాలి.
1: Try to prove for yourself the existence of this ఆత్మతత్వం.
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించే నిమిత్తమై మంత్రము మంత్రము అనేటువంటి దానిని ఉచ్చరించమని బోధిస్తూ వచ్చారు.
1: In order that one may be able to achieve this, this mantra has been given and one has to continuously chant this.
0: ఈ మంత్రము యొక్క ప్రభావము కేవలం అక్షరములు యందు మాత్రమే లేదు.
1: The efficacy of a mantra is not to be seen merely in the word.
0: హృదయ స్పందమునందే ఉంటుండాలి.
1: The response of the heart, that is where you must look for it.
0: హృదయమునందు ఏకాగ్రత అభివృద్ధి పరుచుకొని తద్వారా ఉచ్చరించినటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి స్పందము చేత ఈ యొక్క దివ్యత్వాన్ని పొందడానికి సాధ్యమవుతుంది.
1: బై డెవలపింగ్ దిస్ వన్

0: wantedness by concentrating your total self in it, try to realize it in the realm of the Atma.
1: కనుక కర్మ సన్యాసం అనగా కర్మలను త్యజించటం మాత్రము కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: సో ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ కర్మ సన్యాస డస్ నాట్ మీన్ రినౌన్సింగ్ కర్మ.
1: మనము చేసే సర్వ కర్మలు ఎందుకూడను రాగద్వేష అహంకారమును త్యజించటమే కర్మ సన్యాసం యొక్క ప్రధానమైనటువంటి అర్థము.
0: ద కార్డినల్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ కర్మ సన్యాస యోగ ఈస్ టు డిస్కార్డ్ ది ఐడియాస్ ఆఫ్ రాగద్వేష అండ్ అహంకార్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ.
1: రాగముల చేత ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడాను భయంకరమైనటువంటివిగా ఉంటాయి.
0: దోస్ యాక్షన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ దిస్ రాగ ఆర్ అటాచ్మెంట్
1: నిన్న చెప్పినట్టుగా స్వధర్మం అనేటువంటిది సరి అయినటువంటి ఆత్మస్థానాన్ని కొనుపోతుందని, పరధర్మం అనేటువంటిది భయంకరాన్ని కొలుపుతుందని, భయమును చేకూర్చుతుందని తెలుసుకున్నాం.
0: దే ఫిల్ యూ విత్ యాంగ్జైటీ అండ్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్. యెస్టర్డే వి వర్ గోయింగ్ ఓవర్ దీస్. That which is performed as swadharma leads you on to the atma. That which is performed as paradharma fills you with fear, anxiety.
1: Karma yendu akarmanu, akarma yendu karmanu chechukoni karmalu aachinchadame yogi yokka pradhana kartavyam ani nirupinchindi Bhagavad Gita.
0: Bhagavad Gita also proves that in karma seek akarma. Through the medium of akarma understand karma.
1: Ikkada karma anaga deham anetunte danni manam nirnayinchukunnam.
0: We have also proved that here karma stands for the body.
1: కారణమే అనగా అనేక జన్మల నుండి చేసినటువంటి కర్మల యొక్క స్వరూపమే ఈ కాయము.
0: Karma stands for the body. The reason being that over the past lives whatever we have done has given us the body.
1: కర్మ వేరు కాయం వేరు కాదు.
0: Karma is not different from the body.
1: కర్మనే దేహము దేహమే కర్మ.
0: Karma is body, body is karma.
1: కనుక ఈ కర్మనందు అకర్మను నీవు నిరూపించమన్నాడు.
0: So in this karma prove this akarma.
1: అకర్మనే అనగా ఆత్మతత్వమే.
0: This akarma here means the atma tattva.
1: Anaga nee dehamunandu atmanu choodu.
0: Meaning in your body see the atma.
1: Atma yandu sarvasvamunu choodu.
0: And in the atma visualize everything.
1: Bhagavad Gita yandu visva virata swaroopani nirupinchadu.
0: In the Bhagavad Gita there was this cosmic form that was given.
1: Ee roopamulu ekkadi nunchi vachayi?
0: Where did this cosmic form come from?
1: Samasta jagattunu kodunu aa visvaroopam nunde nirupinchadu.
0: All the worlds were seen to be seen in this cosmic form.
1: Kaani ee yokka swaroopam antai kodunu tana nundi vachinatundidi.
0: All these actually emanated from him.
1: Ee Arjuna nenu ee vrutchamundunnanu choodu, nenu ee samudramundunnanu choodu, ee bhuviyundunnanu choodu ani choopinchaledu.
0: He did not say, oh Arjuna, look, I can be seen in the tree, I can be seen in the sea, I can be seen in this earth.
1: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్ అంత కూడాను తనయందే ఉండినట్టుగా చూపించాడు.
0: Rather, he showed all these external manifestations of the creation to be within him.
1: కనుకనే తనయందు జగత్తు జగత్తుయందు తాను ఉండినటువంటి యొక్క నిజతత్వాన్ని నిరూపించేటువంటిదే కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మను నిరూపించటం.
0: So, everything being seen in him, and he being identified with everything, this is the quintessence of karma being seen in akarma, akarma in karma.
1: Ikkada daivattamunaku avataramunaku kudanu oka bhedamunu kudanu manam gurtinchamu.
0: Here we also noted the difference between what we call is God and what we call is avatar.
1: Parabrahma tattvam aneetundi marpu chendanatvantidi.
0: Between God and avatar, that which does not come about changes,
1: avataramu kurpulato cherinatvantidi,
0: is divinity, and that which changes is the avatar.
1: Aithe idi marpulato kurpulato undinatvantidi avatara tattvamu.
0: Now divinity or God is something which is not subject to any change.
1: Ee kurpulu marpulu,
0: but the avatar is subject to changes. What are these changes?
1: Rupanamule kurpulu,
0: because name and form are given additional things.
1: Sankalpamule marpulu,
0: and whatever comes in the form of changes are what you see, thoughts.
1: పరబ్రహ్మ తత్వమునకు రూపం నామములు లేవు. ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ ఇది పరిపూర్ణత్వమును ఏమాత్రం కూడా భంగం కలగదు.
0: వాట్ ఎవర్ బి ది స్టేట్ అండ్ సర్కమ్స్టాన్స్ దే హావ్ దే ప్రెజెంట్ ఎ హోల్
1: పిక్చర్. రూపనామములతో ఉండినప్పటికీ పరిపూర్ణత్వానికి భంగం ఏర్పడదు.
0: దే ప్రెజెంట్ ఎ టోటాలిటీ ఆఫ్ థింగ్స్. దే మే బి ఎ చేంజ్ ఇన్ నేమ్ అండ్ ఫామ్, బట్ ద టోటాలిటీ ఇస్ ప్రెజెంట్.
1: కనుకనే నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి యొక్క ఆత్మతత్వమునకు రూపనామములు కల్పనలు.
0: సో దిస్ ఆత్మతత్వ which is lasting, which is permanent, which is pure,
1: asti bhati priyamulu parabrahma swarupam.
0: Similarly, asti bhati priyam, these are parabrahma
1: swarupam. Swarupame kaadu, parabrahmame.
0: ఇట్ ఇస్ నాట్ మియర్లీ స్వరూప బట్ పర బ్రహ్మాదిం.
1: దానికి రూపనామమును చేర్చడం వల్లనే ఇది పంచకములుగా ఏర్పడింది.
0: టు దిస్ అస్థిభాతి ప్రియం యాడ్ ఎ నేమ్ ఇన్ ఫార్మ్ ఇట్ బికమ్స్ ఎ పంచక.
1: ఈ పంచకమే ప్రపంచంగా రూపొంది.
0: దిస్ పంచక ఇస్ దిస్ ప్రపంచ.
1: ఈ ప్రపంచమును సద్దితే నిమిత్తం పంచభూతములను చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ to see in a proper perspective this prapancha, you must have the five elements.
1: Panchabhutamulu pochinchukune nimittamai panchakosamulu abhruthi parchukovali.
0: To foster these five elements you must have the five sheets.
1: Panchakosamulu abhruthi parchukune nimittamai panchapranamulu chekuchukovali.
0: In order that you may further these five sheets you must have these five
1: kaluka panchapranamulato koodinatvantidi avatara tattvamu.
0: Five pranas, and what can be found is in all these is the avatar.
1: Pranamu kani
0: either the life forms
1: apanamu kani
0: or apana
1: vyanamu kani
0: or vyana
1: udanamu kani
0: udana
1: samanamu kani
0: or samana
1: ee yokka panchapranamulu yokka tattvamulaku ekatvame moola karanamu.
0: These five different air, the vital air, the panchapranas, there is one common link.
1: Adi sankalpamuto nirupinchetvantidi,
0: and that is what can be garnered from a
1: ఈ సంకల్పమునే సత్ సంకల్పం అని అదే చైతన్య తత్వము అని.
0: ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బీయింగ్ విల్డ్ and this is the satsankalpa.
1: ee chaitanyamu lenatvanti yokka anu ekkada kuda nu kanipinchadu.
0: You can't find a place where there is no chaitanya.
1: Anu raniyan mahato mahiyan anumunandu anusarupakanga mahatnandu mahatsarupakanga untundali chaitanyamu.
0: This supreme consciousness is to be found in the smallest of the things, smallest and the biggest of the biggest.
1: Vishalamaina samudram lopala oka chinna patra teesukoni munchukunte ee patralone samudram jaram cherutundali.
0: If you dip a small vessel in the vast ocean, you can collect water.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి పాత్రలతో ఈ సముద్ర జలమును ముంచుకోవచ్చు.
0: Different people fill their own pots with this same vast ocean water.
1: పాత్రల యొక్క ప్రమాణములు వ్యత్యాసమే కానీ పదార్థమైనటువంటి సముద్ర జలములకు ఏమాత్రము రుచి మారదు.
0: The capacities of the different vessels could be different, but the nature of the water is the same, ocean water.
1: అదే విధముగానే అవతారమునకు నిర్గుణ పరబ్రహ్మమునకు కేవలం రూపనామములు యందు వ్యత్యాసమే కాని మిగిలినటువంటి వాటి యందు ఎట్టి వ్యత్యాసం కాని ఉండదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ బిట్వీన్ ద అవతార్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ అట్రిబ్యూట్లెస్ పరబ్రహ్మ ఆన్ ద అదర్, ఓన్లీ ద నేమ్ అండ్
1: పూర్ణత్వమున ఎట్టి భంగం కూడాను చేకూరదు.
0: ది వెరీ ఎసెన్స్ ఈజ్ ద సేమ్. There is nothing which will damage
1: kalukani bhagavad gita yendu prati vishayamunandu kudanu nenu nenu nenu aneetvanti okka tana swaroopanni nirupistu vachadu.
0: That's why in the bhagavad gita every now and then he proclaims his own identity. I
1: nannu smarinchu,
0: think of me,
1: nannu bhajinchu,
0: worship me,
1: naaku namaskarinchu,
0: do namaskar to me,
1: nee yogachemamlo nene chusukuntanu,
0: and I shall take care of your well being and prosperity.
1: Anaga akkada sarvashaktitvamu సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము అందులో ఉండటం చేతని ఈ పదములకు ఈ యొక్క బిగువు ఏర్పడింది.
0: బికాస్ దేర్ ఈస్ ది సెన్స్ ఆఫ్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపోటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్ దట్ సచ్ వర్డ్స్ కుడ్ కమ్ విత్ సచ్ ఎఫెక్ట్.
1: కనుకనే రాములు కేవలము రామాయణమునందు అనేక విధములైనటువంటి యొక్క సమయ సందర్భముల లోపల తాను మానవుని వలె నటించినప్పటికీ అతన్ని చూచినటువంటి వశిష్ఠుల వారు రామో విగ్రహవాన్ ధర్మ, నీవు కేవలము ఈ మాంసమయమైనటువంటి శరీరంతో ఉండినవాడు కాదు, నీవు మంత్రమయుడవు.
0: దట్స్ వై ఇన్ ద రామాయణ వి హావ్ దిస్ పారలల్. రామ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ యాజ్ ద వరల్డ్ గోస్ వాజ్ ఎ మియర్ మార్టల్ కండక్టింగ్ హిస్ అఫైర్స్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ ఎన్ ఆర్డినరీ బీయింగ్ వుడ్ డూ.
1: నీవు మృణ్మయుడవు కావు, రామ చిన్మయుడవు.
0: బట్ వశిష్ఠ హ్యాడ్ దిస్ ఇన్సైట్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ రామ. He exclaimed, Rama, you are the very embodiment of dharma. You are not this inert matter.
1: Kevalam lokulu ninnu maamsa meemaamsali ende vicharam chestunnaru.
0: Ordinary beings look upon you as being made of flesh and blood.
1: Yogulu ninnu dharma meemaamsi endu anubhavistunnaru.
0: But the yogis, they look upon you as the very upholder of dharma.
1: Kanuka ధర్మమే ఒక స్వరూపంగా ధరించినటువంటి మూర్తి భవించినటువంటి పోతబోసినటువంటి ఆకారమే రామతత్వము.
0: సో హియర్ రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. ఇన్ ఫ్యాక్ట్ ధర్మ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ రామ. యు మైట్ సే దట్
1: రా అనగా పురుషత్వమని,
0: రా హియర్ కనోట్స్ పురుషత్వ
1: మహాపురుషత్వమని,
0: మహాపురుషత్వ
1: బ్రహ్మత్వమని,
0: ఆల్సో బ్రహ్మత్వ
1: మా అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు బోధిస్తూ వచ్చారు.
0: అండ్ మా లైక్ వైజ్ హాస్ బీన్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్.
1: ఇలాంటి తత్వమునందు ప్రకారము కూడాను కూడినప్పుడే ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క ఏకత్వంగా నిరూపిస్తూ వచ్చారు.
0: సో టు సచ్ వర్డ్స్ వెన్ యు యాడ్ దిస్ సిలబుల్ రా, ఇట్ ఈస్ లైక్ బ్రింగింగ్ టుగెదర్ ప్రకృతి అండ్ పరమాత్మ.
1: కనుక జగత్తునందు రెండు పదార్థములు లేవు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నో టూ థింగ్స్.
1: దైవం అనగా ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే దైవం.
0: గాడ్ would mean prakriti and paramatma together.
1: Manavattamu kevalam vyastitvanga gocharistu untundali,
0: whereas an ordinary being is purely an individual entity.
1: Ee vyastitvam topala anantattvamenga manu bhavinchinappude idi samasta swaroopanni dharistundi.
0: But in this limited form of yours, if you could go out and see for you the vastness of things around you, ee
1: samasta tattame daivattam.
0: You can see the oneness underlying everything, and that is divinity.
1: Life into infinity, ide God annaru.
0: That is why it's been said, life into infinity is God.
1: Anantattvanga maaripoyinappudu adi daivattvanga ayipothundi.
0: When you have transcended the limitations to become the infinite, that becomes Godhead.
1: Kanuka anantattvamto manam chudali.
0: So try to look at everything in this vastness of things.
1: Sarvatra panchabhutani షష్టిం కించిత్ న విద్యతే, ఇది భగవద్గీత. సర్వత్రా పంచభూతాని, ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములు తప్ప ఆరవ భూతము ఎక్కడ కూడాను కనిపించదు.
0: ది భగవద్గీత స్టేట్స్, వేర్ ఆర్ యు మైట్ లుక్ యు కెన్ ఓన్లీ డిజర్న్ ద ఫైవ్ ఎలిమెంట్స్, లుక్ యాజ్ యు మైట్ యు కెనాట్ పర్సీవ్
1: న పాతాళే న భూతలే,
0: యు కెనాట్ పర్సీవ్ ద సిక్స్త్ ఎలిమెంట్.
1: ఏ లోకమునికైనా మీరు చూడండి ఈ పంచభూతము తప్ప, ఏ పదార్థమునందైనా మీరు చూడండి ఈ పంచభూతము తప్ప, ఏ విషయమునందైనా చూడండి ఈ పంచభూతము తప్ప ఆరో భూతము మనకు కనిపించదు.
0: Either in heaven or in the nether world, look wherever you might, you could see only these five elements. You can't come across the sixth one.
1: ఈ పంచభూతమును లేక ఏకభూతంగా ఉండినటువంటిది ఒక్కటే, అదే భగవంతుడు.
0: Now that which does not have any of these five elements, but which is an element by its
1: Adhe
0: own
1: parabrahma tattvamu,
0: in its own way is Godhead. That is the parabrahma tattva.
1: Ee parabrahma tattvam okkate aaravadi.
0: This parabrahma tattva is verily the sixth element.
1: Idi ekamainatundidi.
0: This is one and only one.
1: Ee ekatvaniki, ee shashtitvaniki, panchatvaniki undinatundi sambandha bandhavyanni kudanu munmundu manam telusukundam.
0: In the days to come, we shall also try to understand the relationship between this one and the only one on this side and the five elements on the other.

0: No light, no lamp can show you the path in this world. It is only the light of dharma that shows you the correct path. This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ఈ జగత్తునందు శోకము కాని క్లేశము కాని నొందని వాడు ఒక్కడైనను కూడా కనిపించడు.
0: In this world, we don't come across anyone who has not suffered misery and the difficulties.
1: రాజు మొదలుకొని రైతు వరకు, కూటి పేద మొదలుకొని కోటిశ్రేణి వరకు ఐదు విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
0: Right from the top of the king down to the level of a farmer, be that a millionaire or a pauper, they pass through five types of difficulties.
1: మొదటిది అవిద్య క్లేశము.
0: The first one is the difficulty, the problem of avidya or ignorance.
1: Anaga dehabhimanam cheta, deha lachyam cheta, atmavishwasanni kolpoyi, dehame satyanityamani bhavinchi, dehamunu poshinchukune nimittamai, aneka vidhamulaitvanti avasthalaku guri avutuntadu manavudu.
0: Man identifies himself with his body and considers body as the chief aim and purpose of life, and he loses the self-confidence and struggles hard only for the sustenance and the maintenance of the body.
1: Inadu chadivetvanti sarva vidyalu kudanu deham cheta pondunatvanti ve kanuka ivanni kudanu avidyalaniye cheppavachu.
0: As the modern form of education is learnt acquired only with this body, we can call it avidya.
1: Dehabhimanam cheta deha poshana nimittamai deha sambandha nimittamai aneka vidhamulaitvanti vanchalanu penchukoni vatini vijayanni sadhinchukonaleka aneka vidhamulaitvanti yokka dukkamulu guri avutunnadu.
0: Because of the body attachment, for the maintenance of his body, he has got so many of the desires, and many of them are not fulfilled, therefore he suffers.
1: Aneka sambandhamulu kavinchukoni deham cheta aneka avasthalu guri avutunnadu manavudu.
0: Man suffers because of too much of attachment and too many of associations.
1: కనుకనే నేను మొదటి నుంచి దేహాభిమానమును కొంతవరకు తగ్గించుకోండి అంటాను.
0: భగవాన్ హస్ బీన్ కాషనింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ టు హ్యావ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: సమస్త దుఃఖములకు కూడాను దేహమే మూలాధారం.
0: ఫర్ ఆల్ మిజరీ ద బాడీ ఈస్ ది మెయిన్ ఇన్స్ట్రుమెంట్.
1: సమస్త ఆనందములకు కూడాను దేహమే మూల కారణం.
0: అండ్ ఇట్స్ ద వెరీ బాడీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కానీ దేహాభిమానం ఉండాలి.
0: To some extent, body attachment is required.
1: దీని అన్నింటికంటే ఆత్మాభిమానం ఉంచుకొని దేహాభిమానమును అనుభవించటము తప్పు లేదు.
0: Nothing wrong if you are attached to the spirit and then have a kind of attachment to the body.
1: ఆత్మాభిమానమును విస్మరించి దేహాభిమానమునే లక్ష్యమునందుంచుకొని ఈ విధమైనటువంటి యొక్క క్లేశములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: Man is suffering because he has not been attached to the spirit, but he is carried away by the physical body attachment.
1: Dehamunaku rogamulu.
0: The body has affliction.
1: Dehamunaku bandhanalu.
0: Body has bondage.
1: Dehamunaku vanchalu.
0: It has desires.
1: Ee vidhamainatundi yokka kleshamulu cheta dinadinamunaku manavudu krungipothunnadu.
0: Man is really frustrated, disgusted because of desires, the bondage and the diseases.
1: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
0: దిస్ ఈస్ ద సఫరింగ్ డ్యూ టు అవిద్య.
1: ఇట్టి అవిద్యా క్లేశమే దేహాభిమానం చేత మానవుని కృంగింప చేస్తున్నది.
0: మ్యాన్ ఇస్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ దిస్ అవిద్య.
1: రెండవది
0: ద సెకండ్
1: అభినవ క్లేశము.
0: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
1: అది మానసికమైన అనుభవించేటువంటి క్లేశములు.
0: ఇట్ ఈస్ ది సఫరింగ్ బికాస్ ఆఫ్ ది మైండ్.
1: లోకమంతైకుడును కూడినటువంటిది ఈ మనస్సు.
0: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: మనోమూలం విధం జగత్.
0: ద హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్ దిస్ మైండ్.
1: ఈ మనసునకు ఒక్క చింత అనేటువంటిది కాదు, అనేక చింతలు కలవు.
0: మైండ్ హ్యాస్ నాట్ లిమిటెడ్ ఇట్ సెల్ఫ్ విత్ వన్ యాంగ్జైటీ వరీ. ఇట్ హెస్ మెనీ.
1: పుట్టిన మొదలుకొని తాను గిట్టినంత వరకు కూడాను మానసిక సంబంధమైనటువంటి క్లేశములను అనుభవిస్తూ ఉన్నాడు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ద ఎండ్ డెత్ హీ హస్ గట్ సో మెనీ ఆఫ్ ది సఫరింగ్స్ రిలేటింగ్ టు ద మైండ్.
1: ఇటువంటి క్లేశముల చేత మనసును కృంగింపజేసుకుంటున్నాడు.
0: అండ్ హెన్స్ ద మైండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్.
1: మనసు ఆశించినవన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ దట్ ద మైండ్ ఎంటర్టైన్స్?
1: మనసుకు ఎన్ని విధమైనటువంటి చింతలు ఉంటున్నాయి.
0: మైండ్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఇలాంటి మనోచింతన చేత కృంగిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ వెరీ మచ్ డిప్రెస్డ్ బికాస్ సో మెనీ వరీస్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ దేహము మనస్సు రెండూ లేకుండినా మానవునికి చింతనే లేదు.
0: Without this body and mind, actually speaking, he has no worry at all.
1: కాని ఇవి రెండు ఉండి కూడాను వీటిని జయించడానికి తగినటువంటి ఉపాయం వెతకాలి.
0: He has to seek out if or a device as to transcend these two, the body and the mind.
1: మానవునికు దేహం ఉన్నది.
0: Man has the body.
1: కాని దేహము చేతనే తాను బ్రతుకుతున్నాననేటువంటి యొక్క భ్రాంతి మానాలి.
0: He should give up this feeling, false feeling, that he is living only because of the body.
1: కనుక మానవుడు దేహాభిమానమును క్రమక్రమేణ కూడాను తగ్గించుకుంటూ పోవాలి.
0: So man has to make every attempt to cut short his body attachment.
1: తద్వారా ఈ మనోక్లేశం కూడాను అభివృద్ధి అవుతుండాలి.
0: And then he has got this psychological suffering too.
1: దేహ మనస్సులు రెండును కూడినప్పుడు ఇంకా వాంఛాశ్లేఖం.
0: And with these two body and the mind, the third one is the
1: desire. Vishayamana cheta thanu kattubadipothunnadu.
0: He is bound by all this sensual matter.
1: Yetti vishayamulu.
0: What sort of?
1: Manchi chedala vishayamulu anni kudunu koodi untunnayi.
0: They have got the combination of good and bad.
1: Deenine abhinava klesamu antaru.
0: This is called abhinava klesha.
1: Astita klesha idiye.
0: This is the very same asthita klesha.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క వాంఛల చేత కూడి ఉన్నది.
0: This is full of infinite desires.
1: అనేక భ్రాంతుల చేత కూడి ఉన్నది.
0: It has many imaginations.
1: అనేక మోహముల చేత కూడి ఉన్నది.
0: It has so much of illusion with it.
1: సర్వ మోహముల కూడును ఇదే మూల కారణము.
0: This is the main cause for all sorts of attachment.
1: కనుక
0: So
1: మొట్టమొదట అవిద్యా క్లేశము.
0: The first avijja klesha.
1: Abhinava kleshamu.
0: Abhinava klesha.
1: Asthita kleshamu.
0: Third, asthita klesha.
1: Anaga sharira abhimanamu, mano abhimanamu, ee vancha abhimanamu.
0: Meaning, attachment to the body, one,
1: yetti vanchanu manam korali.
0: Desires.
1: Yetti vanchanu manam abhiruddhi parchukovali.
0: What desires we should have? What sort of desires we should entertain?
1: Anetvanti విషయం ఏమాత్రం కూడా మానవుడు యోచించటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
1: ఇది సత్యమైనదా లేక అసత్యమైనదా?
0: ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్?
1: ఇది నిత్యమైనదా అనిత్యమైనదా?
0: ఈజ్ ఇట్ ఎటర్నల్ ఆర్ టెంపరరీ?
1: ఇది కోరదగినదా కోరరానిదా?
0: ఈజ్ ఇట్ డిజైరబుల్?
1: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుండాది మానవులకు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఏది సంకల్పిస్తే దాన్ని అంతా కోరుతూ ఉన్నాడు.
0: హీ గోస్ ఆన్ డిజైరింగ్ ఆల్ దట్ ద థాట్ ప్రాంప్ట్స్.
1: ఈ విషయముల చేత కట్టుబడి మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు.
0: హీ ఇస్ బౌండ్ బై సెన్సువల్ ప్లెజర్ దట్ లెడ్ టు ఫర్గెటింగ్ హిజ్ ఓన్ నేచర్.
1: దేహాభిమానం మొట్టమొదటిది.
0: ఫస్ట్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానంతో పెరిగి పెరిగి కట్టగలపటికి మనోభిమానము చాలా మీరిపోతుండాలి.
0: ద బాడీ అటాచ్మెంట్ లీడ్స్ టు ది అటాచ్మెంట్ ఆఫ్ ద మైండ్ మచ్ మోర్.
1: దేహమును కొన్ని విధమైనటువంటి అరికట్టుకునే నిమిత్తమై,
0: టు కంట్రోల్ దిస్ బాడీ,
1: దేహమును అదుపులో పెట్టుకునే నిమిత్తమై,
0: టు చెక్ దిస్ బాడీ,
1: దీనికి కొన్ని విధమైనటువంటి ఒక సాధనలు ఏర్పాటు చేశారు ప్రాచీనులు.
0: ది ఏన్షియన్స్ హావ్ ప్రిస్క్రైబ్డ్ సర్టెన్
1: ప్రాక్టీసెస్, ధ్యానమని, యోగమని, ఎక్సర్సైజ్ అని, ఈ విధమైనటువంటి కొన్ని కర్మలు ఆచరిస్తున్నప్పుడు దేహం అదుపులో ఉంటుంటుంది.
0: ది బాడీ కెన్ బి కెప్ట్ అండర్ కంట్రోల్ హావింగ్ సర్టెన్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా అండ్ సో ఆన్.
1: ఇది అదుపులో లేకపోతే తన ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది.
0: If the body is not under control, it behaves as it likes.
1: కనుకనే నిరంతరం కూడాను భగవత్ నామస్మరణ అన్నారు.
0: Therefore, we are supposed to chant the glory of God.
1: అశ్వం అంటే మీకు తెలుసును.
0: You know ashram, the horse.
1: ఈ అశ్వం అనగా నిరంతరము చలించేటువంటి దాన్ని అశ్వము అశ్వము అంటారు.
0: అశ్వము హార్స్ స్టాండ్స్ ఫర్ దట్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చెవులో, నోరు, తోకలో ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటారు.
0: ద హార్స్ గోస్ ఆన్ మూవింగ్ ఇట్స్ ఇయర్స్ ఆర్ ద టెయిల్ ఆర్ లెగ్స్.
1: ఇటువంటి అశ్వమును మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉన్నాము?
0: హౌ టు కంట్రోల్ సచ్ ఎ హార్స్?
1: ఏ విధంగా దాన్ని మనము అదుపులేక తెస్తున్నాము?
0: హౌ టు కంట్రోల్ ఇట్?
1: దానికి ఒకటి కళ్ళము అనేటువంటిది పెట్టి నోట్ లోపల ఇనుప ముక్కను పెట్టినప్పుడే అది కంట్రోల్కి వస్తుంది.
0: వీ కీప్ ద రింగ్స్ కీపింగ్ సమ్ ఐరన్ రాడ్ ఇన్ ఇట్స్ మౌత్ అండ్ కంట్రోల్ ఇట్.
1: కొన్ని రింగ్స్ పెట్టి ఆ యొక్క నోట్లో పెట్టుతుంటారు.
0: సమ్ రింగ్స్ ఆర్ పుట్ ఇన్ ఇట్స్ మౌత్.
1: దానికి బెల్ట్ ని పట్టి సారథి పైన దాన్ని పడుతూ ఉంటాడు.
0: హోల్డింగ్ విత్ ద బెల్ట్ ద చారిటర్ రన్స్ ఫార్.
1: ఎంతటి బలమైనటువంటి అశ్వమైనా, ఎంత శక్తివంతమైన అశ్వమైనా తన అదుపులో ఉంటుంటాది.
0: హౌ పవర్ఫుల్ స్ట్రాంగ్ ద హార్స్ ఇస్, ఇట్ ఇస్ స్టిల్ అండర్ కంట్రోల్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్?
1: ప్రతి మానవులకు కూడాను మొత్తం మొదట నోరును అదుపులో ఉంచుకోవాలి.
0: వాట్ డస్ ఇట్ మీన్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ కీప్ హిస్ టంగ్ అండర్ చెక్.
1: ఈ దేహమునకు కూడాను నోరే ముఖ్యము.
0: ఫర్ దిస్ బాడీ ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ యొక్క మనసుకు కూడాను నోరే ఇంపార్టెంట్.
0: ఈవెన్ ఫర్ ద మైండ్ ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుకనే దీనిని మనం అదుపులో ఉంచుకున్నప్పుడే దీనికి మౌనము అని చెప్పారు ప్రాచీనుడు.
0: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ టంగ్, ది ఏన్షియన్స్ కాల్డ్ ఇట్ సైలెన్స్.
1: ప్రాచీనుడు ప్రతి ఒక్కటి కూడాను అర్థం లేనటువంటి యొక్క కర్మలు ఏనాదు ఆచరించలేదు.
0: ఏన్షియన్స్ నెవర్ ప్రాక్టీస్డ్ ఎనీ మీనింగ్లెస్.
1: ప్రతి పని ఎందు కూడాను ఒక విధమైనటువంటి అంతరార్థం కూడి ఉంటుంటుంది.
0: ఎవ్రీ టాస్క్ దే హావ్ అండర్టేకెన్ హ్యాడ్ విత్ ఇట్ ఎన్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక ఈ మనస్సును కూడాను అరికట్టినప్పుడు ఈ యొక్క భ్రాంతులు కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: వెన్ వన్స్ మైండ్ ఈజ్ అండర్ కంట్రోల్ ద ఇల్యూజన్ ఆల్సో కెన్.
1: భ్రాంతుల యొక్క చేరికనే మనస్సు.
0: మైండ్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ అటాచ్మెంట్ ఇమాజినేషన్.
1: ఈ వాంఛనలు క్రమక్రమేణా మనం అదుపులో ఉంచుకున్నప్పుడు మనస్సు సహజంగా తాను అదుపులో నిలిచిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్, ద మైండ్ ఆల్సో కెన్ బి కంట్రోల్డ్.
1: కనుక అవిద్యా క్లేశము,
0: అవిద్యా క్లేశ,
1: అభినవ క్లేశము,
0: అభినవ క్లేశ,
1: అస్థితి క్లేశము,
0: అస్థిత క్లేశ,
1: కానీ మూడు నాలుగవది రాగ క్లేశము.
0: ద ఫోర్త్ వన్ రాగ క్లేశ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ రాగం మీరిపోతుండాలి.
0: As the three mentioned so far, joined together, leads to the rise of the
1: fourth one. ఈ రాగం ఒకదానితో కూడినటువంటిది కాదు.
0: In fact, it's not the one that joins the
1: preceding three. ధన కనక వస్తువ అనాదంతో కూడినటువంటిది.
0: It is, has got the combination, the impact of
1: all possessions.
0: We desire everything in this world.
1: ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు. ఈ విధమైనటువంటి యొక్క రాగక్లేశము చాలా మితిమీరిపోయింది ఈనాటి మానవులకు.
0: Today man always feels what is not available to him. This is raga klesha.
1: వానికి ఒక్క క్షణమైనా కూడా శాంతి లేదు.
0: He is not in peace even for a moment.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ వాంఛన చేతనే.
0: It's only the desire.
1: ఈ రాగముల చేతనే.
0: Only the attachment.
1: ఈ రాగమే మానవునికి ఒక పెద్ద రోగంగా తయారవుతుంది.
0: This raga, the desire is a roga, disease.
1: కనుక ఈ రాగములను కొంతవరకు అది పెట్టుకోవాలి.
0: We have to control this raga attachment, desire.
1: అనేక వాంఛన చేత
0: విత్ ఇన్ఫినిట్ డిజైర్,
1: అన్ని వాంఛనలు కూడా తీర్చుకునేటువంటి శక్తి లేని బలహీనుడు,
0: ఎ వీక్ వన్ హూ కెనాట్ హ్యావ్ ఆల్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్,
1: కొంతమంది శక్తి కలిగినటువంటి వారి దగ్గరికి వెళుతాడు.
0: హీ అప్రోచెస్ ఎ పవర్ఫుల్ పీపుల్,
1: వారిని ఆశ్రయిస్తాడు.
0: హీ గోస్ రౌండ్ దెమ్,
1: వారు ఇతని వాంఛనను నెరవేర్చకపోయినా,
0: ఇఫ్ దే డోంట్ మీట్ దే హిస్ డిమాండ్స్,
1: ద్వేషం వస్తుంది.
0: హీ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్,
1: నెరవేర్చరా కానీ మరింత ఆశలు అధికమైపోతుంది.
0: ఇఫ్ హిస్ డిమాండ్స్ ఆర్ మెట్ విత్, హిస్ డిజైర్స్ ఆల్సో కరస్పాండింగ్
1: తన వాంఛను నెరవేర్చినటువంటి వాడిపైన ద్వేషం కలుగుతుంది.
0: హీ హ్యాస్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ ద వన్ హూ డస్ నాట్ అటెండ్ టు హిస్ డిజైర్స్.
1: ఈ రాగక్లేశం నుంచి ద్వేషక్లేశం అయిపోతుంది.
0: దిస్ రాగక్లేశ అటాచ్మెంట్ డిజైర్ లీడ్స్ టు ద్వేష ద హేట్రెడ్
1: అవిద్యాక్లేశము,
0: అవిద్యాక్లేశ
1: అభినవ క్లేశము,
0: అభినవ క్లేశ
1: అస్థిత క్లేశము,
0: అస్థిత క్లేశ
1: రాగక్లేశము,
0: రాగక్లేశ
1: ద్వేషక్లేశము,
0: ద్వేషక్లేశ.
1: ఇన్ని క్లేశముల చేత కట్టుబడినటువంటి మానవులకు ఎక్కడ శాంతి లభిస్తుంది?
0: మ్యాన్ బీయింగ్ బౌండ్ బై ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్స్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బి పీస్ఫుల్?
1: దీనికి మూల కారణము దేహాభిమానమే మొట్టమొదటిది.
0: ఫర్ ఆల్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్.
1: అందువల్లనే ప్రాచీన మహర్షులందరూ కూడాను,
0: సో ఏన్షియంట్ సేజెస్,
1: దేహమును అదుపులో ఉంచుకోవాలని,
0: టు కంట్రోల్ దేర్ బాడీ,
1: ఇల్లు వాకిలి వదలి,
0: లెఫ్ట్ దేర్ ఫ్యామిలీ,
1: కారణములకు పోయి,
0: హావ్ గాన్ టు
1: ఫారెస్ట్, కందమూలాదులు భుజించి,
0: పార్టేకింగ్ ట్యూబర్స్ అండ్ లీవ్స్,
1: జీవితాన్ని శాంతంగా జీవిస్తూ వచ్చారు.
0: అండ్ లెట్ దేర్ లైఫ్ ఇన్ పీస్.
1: కేవలము అరణ్యములకు పోయినంత మాత్రమే కాదు,
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గో టు ఫారెస్ట్,
1: అక్కడ ఏ వాంఛలకు అవకాశం ఉండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిజైర్ దేర్.
1: చూచినవన్నీ కావాలని ఆశించరు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్ యు సీ.
1: మనసు అన్ని రకముల పైన కూడా నువ్వు ప్రచారం చేయదు.
0: మైండ్ డస్ నాట్ మూవ్ ఆల్ అరౌండ్.
1: మనస్సును కూడా నువ్వు అరికట్టుకునే అవకాశం ఉంటుంది.
0: దేర్ ఇస్ ఛాన్స్ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: కనుక ఇల్లు వాకిలి వదిలినంత మాత్రమే తాను వైరాగ్యం పొందినాడని చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ రెనన్సియేషన్ బై మియర్లీ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ రెసిడెన్స్.
1: నీవు ఇందులో ఉండి కూడా నీవు దానిని సాధించవచ్చును.
0: యూ కెన్ కంటిన్యూ టు స్టే దేర్ స్టిల్ రినౌన్స్.
1: కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడా మౌనమును ప్రధానమైన లక్ష్యంలో తీసుకున్నారు.
0: సో ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్ మై సైలెన్స్,
1: మిత భాష,
0: లిమిటెడ్ టాక్.
1: ఈ మిత భాష వల్ల,
0: విత్ దిస్ లిమిటెడ్ టాక్,
1: కొంతవరకు తన యొక్క వాంఛలు అదుపులో నిలిచిపోతాయి.
0: డిజైర్స్ కుడ్ బి కెప్ట్ అండర్ చెక్.
1: ఇంతే కాక,
0: నాట్ ఓన్లీ దిస్,
1: అసత్యం రావడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు స్పీక్ లైస్.
1: అతి భాష చేత అసత్యం కూడా ప్రవేశిస్తుంది.
0: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఛాన్స్ స్కోప్ టు స్పీక్ లైస్.
1: కనుక అసత్యం రాకుండా,
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్
1: అతి భాష లోపల మనస్సు చలించకుండా,
0: వీ షుడ్ సీ ద మైండ్ డజంట్ వేవర్,
1: వాంఛలను అభివృద్ధి గావించుకోకుండా,
0: వితౌట్ ఫాస్టరింగ్ డిజైర్స్,
1: కనుకనే ఈ మౌనం అనేటువంటి దానిని వహిస్తూ వచ్చారు.
0: ద సైలెన్స్ ఇస్ అబ్జర్వ్.
1: ఈ విధమైనటువంటి మార్గములు ప్రాచీనులు అందరికీ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
0: ఏన్షియన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ప్రాచీనులు చేసినటువంటి ఏ కర్మలు కానీ వృథా చేసినటువంటి కర్మలు.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ డన్ విత్ ఎ పర్పస్.
1: అన్ని కర్మలు కూడా సారసహితమైనటువంటివి.
0: ఆల్ actions are meaningful.
1: అర్థం లేనటువంటి కర్మలు వారు వ్యర్థంగా చేయరు.
0: దే నెవర్ డిడ్ ఎనీ మీనింగ్లెస్ యాక్షన్.
1: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఫలితం ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎ పాజిటివ్ రిజల్ట్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
1: అది మానవుని ఉన్నత స్థాయికి గురిపోయేటువంటి యొక్క మార్గములే.
0: ఇట్ టేక్స్ మ్యాన్ టు ఎగ్జాల్టెడ్ లెవెల్.
1: అది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ద మోడర్న్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఒక తల్లి ఉండేటువంటిది.
0: It was a mother.
1: Maharaja bharya.
0: She is the queen.
1: Atanu puttina pillavaniki andarkini edo oka peru pettalani aashinchevadu.
0: He wanted that every newborn child must be named.
1: Kaani ime noretteetvantidi kaadu.
0: The queen never opened her mouth.
1: Ee vidhanga okoka peru edo oti selection chesi pettetunti vaadu.
0: The king used to select one name or other for the newborn child.
1: Aa peru pettinappudantha kudanu ఈ జవాబు చెప్పక పక్కన నవ్వేటువంటిది.
0: వెన్ ఎవర్ ద న్యూ బోర్న్ చైల్డ్ వాజ్ నేమ్డ్ ద క్వీన్ యూజ్ టు లాఫ్.
1: రాజు ప్రశ్నించాడు,
0: కింగ్,
1: నీవు నవ్వటంలో ఉండినటువంటి కారణం ఏమిటి?
0: వై డు యూ లాఫ్?
1: నా పేరు సరిలేదా?
0: ఈజ్ నాట్ మై నేమ్ గుడ్?
1: ఈ పేరు అతనికి సరి అయినటువంటిది కాదా?
0: ఈజ్ నాట్ ద నేమ్ అప్రోప్రియేట్?
1: ఈ విధంగా అనేక ప్రశ్నలు వేశాడు.
0: he has put series of questions.
1: అప్పుడు ఆమె జవాబు చెప్పింది.
0: Then she replied.
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమునకు నువ్వు ఒక పేరు పెట్టేటువంటి వాడా?
0: Are you the person to name that eternal, permanent, immortal spirit? No name is appropriate to the spirit. Do you mean to say that you would act according to the
1: name given?
0: He does not.
1: అందువల్లనే నీవు ఒక పేరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: So never make an attempt to name.

0: సంసారం అనేటువంటిది ఒక పెద్ద నిద్ర.
1: The family life is a long sleep.
0: ఈ నిద్ర లోపల మానవుడు అనుభవించేటువన్నీ కూడాను కేవలం స్వప్న దృశ్యాలే.
1: All the experiences while we are in sleep are dreams.
0: కనుకనే పుట్టిన పిల్లవాడినంతా కూడా తొట్టెల్లో వేసి ఈమె ఈ పాటలు పాడుతూ ఉండేటువంటిది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. నాయనా, నీవు శుద్ధమైనటువంటి వాడు, బుద్ధి కలగవాడు, నీవు నిరంజనుడు. నీవు ఇలాంటి వాడికి ఈ సంసారం అనేటువంటి తింటూ ప్రతి పర్యాయము ఈ తల్లి గర్భంలో పుట్టి నీవు ఇన్ని అవస్థలకు గురి అవుతున్నావు.
1: The queen would put the child in the cradle and goes on singing the lullaby, goes on repeating, "You are pure, unsullied, immortal.
0: తిరిగి పుట్టకుండా ఉండు.
1: You are born, see that you are not born again."
0: ఆమె ఇంకా కొడుకు చెప్పేటువంటిది.
1: Further she said,
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
1: ఓంకార is the cradle.
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
1: The bed of తత్వమసి, దట్ ద వాట్ ఈ స్ప్రెడ్
0: తత్
1: తత్ దట్ ద వాట్
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
1: ద బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏ మరక ఉనచి. ఎరుక
1: అవేర్నెస్
0: అవేర్నెస్
1: అవేర్నెస్
0: వాడే పిల్లవాడు.
1: ఈజ్ ద బాయ్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
1: ఆల్ ద పీపుల్ ఆఫ్ ద సెవెన్ వరల్డ్స్ విల్ మేక్ హిమ్ స్వింగ్. They sing the lullaby.
0: ఈ విధంగా తత్వజ్ఞాన ప్రభావం చేతనే ఆ మదాలస పుట్టిన పిల్లవాడినందరినీ కూడాను మహాజ్ఞానుడిగా రూపొందింపజేసింది.
1: That's how the madalasa has taken care of every child as to finally become the one of wisdom.
0: ఇలాంటి తల్లులుగా ఈనాడు తయారు కావాలి.
1: Mothers should be like that today.
0: తల్లులకంతా కూడాను మదాలస వంటి గురువు చిక్కాలి.
1: And mothers should have a teacher like madalasa.
0: మదాలస గొప్ప జ్ఞాని.
1: మదాలస ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: సంసారం అనేది ఆమెకు సంబంధం కాదు.
1: షీ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫ్యామిలీ.
0: కానీ ధర్మాన్ని నిర్వర్తించక తప్పదు.
1: బట్ షీ హాస్ టు డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: కనుక ఈ విధంగా తాను ప్రవర్తిస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ కండక్టింగ్ హర్ సెల్ఫ్.
0: పుట్టిన ప్రతి బిడ్డను కూడాను ఈ విధంగా తీర్చిదిద్ది అరణ్యానికి పంపించింది.
1: ఎవ్రీ న్యూ బోర్న్ చైల్డ్ ఈస్ ట్రైన్ లైక్ దట్ అండ్ సెంట్ టు ఫారెస్ట్.
0: నాయన, అది అరణ్యం కాదు.
1: Son, it is not a forest.
0: నువ్వు కేవలం ప్యాలెస్ లో ఉండినంత మాత్రమే నీవు సుఖపడుతున్నావు అని భావిస్తున్నావు.
1: Son, do you think that you are happy by staying back in
0: palace? సర్వ సుఖములు కూడాను అరణ్యంలోనే ఉంటుండాలి.
1: In fact, the whole of the comfort and happiness are there in the
0: మనుష్య సంచారం లేనటువంటి ప్రదేశము.
1: It is not habitated.
0: నిశ్చలమైనటువంటి ప్రదేశము.
1: It is pure.
0: నిర్మలమైనటువంటి ప్రదేశము.
1: It is beautiful.
0: ప్రాణమును పోషించేటువంటి ప్రదేశము.
1: And it sustains the life.
0: ఏమిటి ఈ ప్రాణమును పోషిస్తుంది?
1: What is this?
0: ఆ యొక్క అడవి నందు ఉన్నటువంటి ఒక గాలి చేత ఆక్సిజన్ ప్రాణాన్ని బ్రతికిస్తుంది.
1: ఆక్సిజన్ దట్ యు గెట్ మోర్ ఇన్ ఎ ఫారెస్ట్ తాను వదలినటువంటి
0: యొక్క కార్బన్ డైఆక్సైడ్ ను దూరం చేస్తుంది.
1: ది కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జైల్డ్ ఇస్ రిమూవ్డ్.
0: అడవిలో ఉండినటువంటి వారు చాలా మంది కూడాను లాంగ్ లైఫ్ గా జీవించేటువంటి వారు.
1: దోస్ దట్ లివ్ ఇన్ ఫారెస్ట్ హావ్
0: లాంగ్ లైఫ్. అవకాశం లేదు.
1: They don't suffer out of disease.
0: అతిభాషకు అవకాశం లేదు.
1: No chance at all.
0: వాంఛలకు అవకాశం లేదు.
1: No desire.
0: కనుక ఈ విధంగా ఏకాంత వాసం చేత జీవించినట్లుని బోధిస్తూ వచ్చింది.
1: They led the life of solitude. That was the teaching of Madalasa.
0: ఈనాటి చిన్న పిల్లలకంతా కూడా తల్లులు ఏ విధంగా ఊపుతున్నారు.
1: What is this song that a mother sings today for the
0: child? ప్రపంచ వాంఛల చేత వాళ్ళని ముంచి పెడుతున్నారు.
1: The children are drowned in worldly desires.
0: వాళ్ళని కృషింపజేస్తున్నారు.
1: దే ఆర్ లెడ్ టు డిప్రెషన్.
0: తల్లి చెప్తుంది.
1: ద మదర్ టెల్స్.
0: చెల్లోన మీ మామ శనగలెయ్యంగా బాగా మిమ్మని పంపే బాల బాలకుని. చెల్లోన మీ మామ శనగలెయ్యంగా.
1: వెన్ బెంగాల్ గ్రామ్స్ ఆర్ పుట్ ఇన్ దట్ ట్యాంక్.
0: బాగా మిమ్మని పొమ్ము బాల బాలకుని.
1: ఓ చిల్డ్రన్ యు గో ఓవర్ దేర్.
0: ఆ మామ చెప్తాడు, వేసినాడు లేవు కోసినాడు లేవు బాగా మెట్లిస్తురా బాలుడా నీకు.
1: ఓ బాయ్, వాట్ రైట్ హ్యావ్ యూ టు ఈట్ బికాస్ యూ ఆర్ నాట్ దేర్ ది టైమ్ ఆఫ్ సోయింగ్ ద సీడ్.
0: రైట్స్ అంతా పెంచుతుంది. మా తల్లి నీ తోడ పుట్టినది కాదా.
1: అండ్ మై మదర్ ఈజ్ యువర్ సిస్టర్.
0: తగవకే పోదాము ధర్మ చావిటికి. కోర్టుకు పంపుతున్నాడు.
1: అండ్ హీ సెండ్స్ హిమ్ టు కోర్ట్.
0: ఈ కోర్టులో ఏం చెప్తున్నారు?
1: What he said in the court.
0: భాగముని ఇమ్మనిది బిడ్డ నిమ్మనిది.
1: దే వాంట్ పార్టిషన్.
0: అంతేకాదు బిడ్డను కూడా ఇచ్చేసేయండి.
1: అండ్ ఆల్సో చేంజెస్ టు బి
0: గివెన్. ఈ విధమైనటువంటి బంధన చేత పెంచుతున్నారు ఈనాటి తల్లులు.
1: ద మోడర్న్ సాంగ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ బాండేజ్.
0: ఇంకా పుట్టిన పిల్లవాడు మామతో జగడం వేయటము, కోర్టుకు పోవటము, ఈ తగాదాలు పెట్టుకోవటము, బిడ్డను సంపాదించుకోవటము.
1: సో ద చైల్డ్ ఫైట్స్ విత్ ద అంకుల్, గోస్ టు ద కోర్ట్ అండ్ దెన్ వాంట్స్ టు హావ్ ద చైల్డ్.
0: బాలుడు ఎందున్నటువంటి యొక్క గర్ల్ ఫ్రెండ్షిప్.
1: దే హావ్ గర్ల్ ఫ్రెండ్స్ నౌ.
0: ఎంత దుర్మార్గమైనటువంటి యొక్క ప్రవర్తన.
1: What a bad behavior it is.
0: Enta apavitramainatti pravartana.
1: What unsacred.
0: Enta anyayamainatti pravartana.
1: It's a behavior of injustice.
0: Idi ani koreyadi untadi.
1: Is that what you want?
0: Nee vayasain tarvata.
1: When you're aged.
0: Nee yokka shakti samarthyamu nee balaparchukunna tarvata.
1: When you're strong enough.
0: Nee swatantra jeevudiga jeevinche samayam lopala.
1: When you're independent.
0: Appudu nee kavalsinte pendi chesko.
1: If you want you can get married.
0: Voddani chepparu.
1: Nobody will say no.
0: Kaani ee vidhanga ఎవరికో భార్య కావలసినటువంటి గర్ల్ను నీవు లవ్ చేయటమనేటువంటి ఎంత పాపమైనటువంటి.
1: ఎ గర్ల్ హూ ఇస్ డెస్టిన్డ్ టు బి ది వైఫ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్, యు కెనాట్ లవ్ హర్.
0: నీ అన్నకే ఆమె భార్య కావచ్చును.
1: టుమారో షీ మే బి యువర్ సిస్టర్ ఇన్ లా.
0: అప్పుడు నీకు వదిలే కదా.
1: దెన్ యూ షీ బికమ్స్ యువర్ సిస్టర్ ఇన్ లా.
0: వదిలే భార్యగా భావించుకోవడం ఎంత పాపము.
1: యు కెనాట్ కన్సిడర్ అస్.
0: ఇప్పుడు ఈనాటి బాలకులు చేసేటువంటిది, బాలులు చేసేటువంటి అన్ని కూడాను మహాపాపకరమైనటువంటి కార్యములు.
1: ఆల్ ది యాక్షన్స్ దట్ మోడర్న్ పీపుల్ డూ ఆర్ వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: దీనికంతా చూచి తల్లిదండ్రులు సంతోషిస్తుంటారు.
1: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ అబౌట్ దిస్. ఏం వాళ్ళు
0: చేసుకోండి.
1: All right, you go ahead.
0: దమ్ముడి ఖర్చు లేకుండా పెండి అయిపోతుందది.
1: We don't have to spend money.
0: ధనం కోసం పాట పడుతున్నారే కానీ గుణం ఏ గతి పడుతుందో యోచించుకోవటం లేదు.
1: They are not bothered with the character, the quality and the value.
0: ఈ విధమైన యొక్క వాతావరణం లోపల, ఈ కలియుగం లోపల మనుషులు పాడు కాకుండా ఉండడానికి ఎట్లా వీలవుతుంది?
1: In this atmosphere, environment,
0: మన పిల్లలను మనం కంట్రోల్ చేయకపోతే ఇంకెవరు కంట్రోల్ చేయగలరు?
1: If we can't control our children, who else
0: can control? వయసును బట్టి తల్లిదండ్రులు వారిని కంట్రోల్ చేస్తూ రావాలి.
1: Parents should control their children.
0: సరి అయిన గౌరవ మర్యాదలు నిలిపేటువంటి ఒక పుత్రులుగా మనం తీర్చిదిద్దాలి.
1: Parents should mold their children as to get a good name.
0: గౌరవ మర్యాదలు కోల్పోయినటువంటి బిడ్డలు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When prestige and the honor, respect of the family is lost,
0: కుటుంబానికి గౌరవాన్ని తెప్పించేటువంటి పిల్లలుగా ఉండాలి.
1: ద చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: ఆ విధమైనటువంటి యొక్క తీర్చిదిద్దినటువంటిది మదాలస.
1: మదాలస మోల్డెడ్ హర్ చిల్డ్రన్.
0: పుట్టినప్పటి నుంచి కూడాను వాళ్ళు సరైన మార్గంలో ప్రవేశపెడుతూ వచ్చింది.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ చిల్డ్రన్ వర్ లెడ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: స్టార్ట్ అర్లీ,
1: స్టార్ట్
0: డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని.
1: రీచ్ సేఫ్లీ షీ సెడ్.
0: ఒక పొట్లకాయ పుడుతుంది.
1: You have got the snake goat.
0: అది పుట్టిన తక్షణమే దానికి తగినంత రాయిని దాన్ని కట్టి వేస్తారు.
1: యూ టైప్ టు ద స్నేక్ గోడ్ ఎ స్మాల్ స్టోన్ విత్ ఎ స్ట్రింగ్.
0: ఆ భారం చేత ఆ పొట్టగా చక్కగా తీర్చిదిద్దుతుంది.
1: బికాస్ ఆఫ్ ద స్టోన్ టైడ్ అప్ టు ద స్నేక్ గోడ్ ఇట్ గ్రోస్ స్ట్రైట్.
0: ఆ పొట్లకాయే ఒక విధమైనటువంటి ఒక కట్టిన రాయే డిసిప్లైన్.
1: దిస్ స్టోన్ టైడ్ అప్ స్టాండ్స్ ఫర్ డిసిప్లైన్.
0: దాన్ని కట్టినప్పుడు అది డిసిప్లైన్ అటు ఇటు వంగిపోకుండా స్ట్రైట్ గా వచ్చేసేస్తుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డిసిప్లిన్ ద స్టోన్ టైడ్ అప్ ది స్నేక్ గోడ్ గ్రోస్.
0: తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి డిసిప్లైన్ లో పెట్టాలి.
1: ద పేరెంట్స్ షుడ్ కీప్ దేర్ చిల్డ్రన్ అండర్ డిసిప్లిన్. ఇష్టం
0: వచ్చినట్టుగా వదిలిపోయినప్పుడు నీ పేరు ప్రతిష్టలే పాడైపోతుంది.
1: వెన్ వన్స్ యూ అలౌ దెమ్ ఫ్రీ,
0: కుటుంబం యొక్క గౌరవమే నాశనమైపోతుంది.
1: ద ఫ్యామిలీ ప్రెస్టీజ్ ఇస్ గాన్.
0: మనం పిల్లలకు స్వేచ్ఛనివ్వకూడదు.
1: వి షుడ్ నాట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: ఎలాంటి విషయంలో స్వేచ్ఛనివ్వాలో అలాంటి దాంట్లో మాత్రం ఇవ్వాలి.
1: వి షుడ్ గివ్ దెమ్ ఫ్రీడమ్ ఇన్ దాట్ వే విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఇలాంటి గౌరవ మర్యాదలను మంట కలిపేటువంటి యొక్క విషయంలో మనం ఏమాత్రము స్వేచ్ఛనివ్వకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ టు ది ఫ్యామిలీ ప్రెస్టీజ్ యూ షుడ్ నాట్ గివ్ దెమ్ ఫ్రీడమ్.
0: కందుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అటువంటి గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ రావడం చేతనే ఈనాడు భారతదేశము గొప్ప పేరును పొందుతూ ఉన్నది.
1: భారత్ హ్యాస్ గాట్ a big name because of the respect and the dignity of the
0: satya pravuhi dharani nenina harishchandrudu entanti vaadu.
1: Harishchandra, what a mighty king he is, who
0: pranam poyina kuda sariye thana asatyam aadaledu.
1: He is ready to sacrifice his life for
0: alanti harishchandruni chandramati anusaristhu vachindi.
1: Chandramati wife followed harishchandra.
0: కుమారుణ్ణి అమ్ముకున్నాడు.
1: అండ్ హీ సోల్డ్ హిస్ సన్.
0: భార్యనే అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు.
1: అండ్ హరిశ్చంద్ర సోల్డ్ అవుట్ హిస్ వైఫ్.
0: చెప్పిన మాట నిలబెట్టుకోవాలని.
1: ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: ఆమె కూడా అన్ని విధాలా చెప్పింది.
1: షీ టు సెడ్ ఇన్ ఎవ్రీ వే.
0: నాథ, బ్రతికి ఉంటే మనం ఒడ్డుకు చేరుతాం.
1: ఇఫ్ వర్ అలైవ్
0: మరణిస్తే మునిగిపోతాం.
1: ఇఫ్ వర్ అలైవ్ వి కెన్ రీచ్ ద షోర్ ఆర్ ఎల్స్ విల్ డై.
0: కానీ మన ప్రతిజ్ఞలు మాత్రం మనం వదలకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ వావ్.
0: మన జీవితం యొక్క గౌరవ మర్యాదలను మనం పాడు చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పాయిల్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుకనే మనము ఈ విధంగానే పోదాం.
1: లెట్స్ గో దిస్ వే.
0: ప్రయాణం చేసుకుంటూ వెళ్లారు, కాశీకి చేరారు.
1: దే వర్ ట్రావెలింగ్ అండ్ రీచ్డ్ కాశీ.
0: కాశీ అందు కూడాను
1: దేర్ ఇన్ కాశీ
0: ఈ అప్పులవాడు బాధ పెడుతూ వచ్చాడు.
1: దెన్ దేర్ మెనీ పీపుల్ హీ వాస్ ఇండెటెడ్ టు మెనీ పీపుల్.
0: భార్యను అమ్మినాడు.
1: అండ్ హీ సోల్డ్ హిస్ వైఫ్.
0: కడకు తానే ఒక బజార్ లోపల ఆక్షన్ కు నిలిచాడు.
1: అండ్ హీ స్టూడ్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది స్ట్రీట్.
0: ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు.
1: He allowed himself to be sold.
0: ఇతనికి తగినంత ధనం ఇచ్చి నన్ను మీరు కొనుక్కోండి అన్నాడు హరిశ్చంద్రుడు.
1: హరిశ్చంద్ర సెడ్ యు పే ద మనీ ద ప్రైస్ అండ్ టేక్ మీ.
0: ఈ విధంగా సత్యము కోసము దేహాన్నైనా రాజ్యాన్నైనా గౌరవాన్నైనా కూడా నిలబెట్టుకుని ప్రాణత్యాగం చేస్తాడు.
1: For truth he was ready to sacrifice everything, even his life also.
0: ఇలాంటి ప్రతిజ్ఞ చేత జీవితాన్ని గడిపినటువంటి వారు భారతీయులు.
1: భారతీయ స్పెండ్ దేర్ లైఫ్ విత్ సచ్ డిటర్మినేషన్.
0: అనాది కాలం నుండి కూడాను గౌరవం కోసమని తల వంచి జీవితాన్ని అంకితం గావించేటువంటి వారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైఫ్ టు అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ది.
0: ఈనాడు జీవితం అంటే ఏమిటో వెళ్ళికే అర్థం కాదు.
1: మోడర్న్ పీపుల్ డోంట్ నో వాట్ లైఫ్ ఈజ్.
0: ఏదో చదవటము,
1: దే స్టడీ,
0: ఉద్యోగాలు చేయటము,
1: దే గెట్ జాబ్,
0: ధనము సంపాదించుకోవటము,
1: ఎర్న్ మనీ,
0: చక్కగా భుజించటము,
1: ఈట్ వెల్,
0: క్లబ్లు తిరగటము,
1: గోరౌన్ క్లబ్,
0: ఇష్టానుసారం ప్రవర్తించటము,
1: బిహేవ్ యాజ్ యు లైక్,
0: ఇదే లైఫ్ అనుకుంటున్నారు.
1: దే కన్సిడర్ దిస్ ఈజ్ ద వే ఆఫ్
0: లైఫ్. ఈజ్ ఛాలెంజింగ్.
1: లైఫ్ ఈజ్ అ ఛాలెంజ్.
0: మీట్ ఇట్.
1: మీట్ ఇట్.
0: ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ వస్తుంటాయి. వీటంతా తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ హ్యావ్ సర్టన్ డిఫికల్టీస్, ఆబ్స్టకల్స్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్.
0: మన కుటుంబ గౌరవాన్ని ఏమాత్రం కూడా తొందరపడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ ఫ్యామిలీ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
0: ఆ విధంగా ప్రాచీన కాలం నుండి ఇంత స్థితికి తెప్పించింది మన భారతీయులు పెద్దలే.
1: ది ఎల్డర్స్ ఆఫ్ ది పాస్ట్ మెయింటైన్ ద డిగ్నిటీ ఎస్టీమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుక ఈనాడు కూడాను అలాంటి తల్లులు కావాలి.
1: వీ నీడ్ మదర్స్.
0: మదాలస అనేటువంటి తల్లులు కావాలి.
1: వీ నీడ్ మదర్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ మదాలస.
0: అట్టి తల్లుల యొక్క ప్రోత్బలమైన కూడా వీరి అందు ప్రవేశించాలి.
1: దే షుడ్ ఎంకరేజ్ లైక్ మదాలస.
0: ఈ మదాలస ఆదర్శంగా స్త్రీ అయ్యగా మనం తీసుకోవాలి.
1: కన్సిడర్ మదాలస యాజ్ అన్ ఐడియల్.
0: కనుక బిడ్డలను చాకేటువంటి విషయం లోపల మదాలస పెట్టినటువంటి యొక్క క్రమశిక్షణ ఎవరూ పెట్టలేరు.
1: ద డిసిప్లిన్ ఎన్ఫోర్స్డ్ బై మదాలస ఈజ్ గ్రేటెస్ట్ దట్ నో వన్ వుడ్ ఎవర్ ఈక్వల్.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: వై డిజైర్?
0: ఇవన్నీ స్వప్న దృశ్యములు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ డ్రీమ్.
0: కలలో చూసిన మేడల మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ద మ్యాన్షన్స్ దట్ యు విజువలైజ్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ఇవంతా కలలో నీవు కనిపించినట్టుగా ఉన్నాయి.
1: దే ఆల్ అపియర్డ్ ఇన్ యువర్.
0: దీనికి నీవెందుకు భ్రమించాలి?
1: వై షుడ్ బి డెల్యూట్?
0: నీవెందుకు లొంగిపోవాలి?
1: వై షుడ్ యు బి విక్టిమ్?
0: నీ దేహాన్ని నీవు అదుపులో నుంచుకో.
1: కంట్రోల్ యువర్ బాడీ.
0: నీ మైండ్ నీవు అదుపులో నుంచుకో.
1: కంట్రోల్ యువర్ మైండ్.
0: ఈ మైండ్ ను ఉంచుకుంటూ వెంటే దేహమే దానికి స్వాధీనమైపోతుంది.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ మైండ్ బాడీ కెన్ బి కంట్రోల్.
0: కనుక అన్నింటికంటే మొట్టమొదట దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: ఫర్ ఫస్ట్ థింగ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహమును క్షేమంగా చూసుకోవాలి.
1: వి హావ్ టు కీప్ ఇట్ హెల్తీ.
0: దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
1: ది హెల్తీ, ది హెల్త్ మస్ట్ బి మెయింటైన్.
0: విక్షాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం ఇవి చేయాల్సిందే.
1: ది ఫుడ్ ఈజ్ ఫర్ ద బాడీ అండ్ ది క్లోత్ ఈజ్ ఫర్ ది మైండ్ టు బి సేఫ్ గార్డ్.
0: దేహమే లక్ష్యమని, దేహమే ప్రధానమని ఆత్మాభిమానమును వదులుకొని దేహంపైనే మనం లక్ష్యం పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ నెగ్లెక్టింగ్ ది స్పిరిట్.
0: ఆత్మ లేనటువంటిది దేహం ఎక్కడుంది?
1: విదౌట్ ద స్పిరిట్ ఆత్మ వేర్ ఇస్ ద బాడీ?
0: కనుకనే ఆత్మనే దీనికి అన్నింటికి మాస్టర్.
1: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద మాస్టర్.
0: అలాంటి మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అప్పుడే మన యొక్క జీవితం అనేటువంటి ఉన్నత ఆదర్శానికి పొందుతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి ఐడియల్ టు ద రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం గుర్తించవలసినటువంటివి
1: టుడే వాట్ వీ హ్యావ్ టు
0: రికమెండ్ క్రమేణ మనం ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు బి మోర్ అండ్ మోర్ అటాచ్డ్.
0: లోక సంబంధమైనటువంటి వాంఛలను మనం పెంచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ టూ మెనీ వరల్డ్లీ డిజైర్స్.
0: ఎప్పుడు పెంచుకోవాలో అప్పుడు దాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇట్ ఓన్లీ దెన్ వెన్ ఇట్స్ నెసెసరీ.
0: అనవసరంగా లేనిపోని వాంఛలంతా పెంచుకుని,
1: హావింగ్ టూ మెనీ అన్నెసెసరీ
0: డిజైర్స్, ఈ వాంఛల క్లేశమును పొట్టుకుని
1: అండ్ వీ సఫర్.
0: జీవితమంతా క్లేశ జీవితమే గానే తయారవుతుండాలి.
1: ద లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: క్లేశ జీవితం కానే కూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ మిజరబుల్ లైఫ్.
0: మానవుడవు.
1: యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీవు ఆనందమయుడవు.
1: యూఆర్ వన్ ఆఫ్ బ్లెస్.
0: నీవు నిరంతరము ఆనందంగానే జీవించాలి.
1: యూ షుడ్ లివ్ బ్లిస్ఫుల్లీ త్రూ అవుట్.
0: అంతేగాని విచారమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్.
0: ప్రతి దానిని కూడా మనం అదుపులో పెట్టుకుంటూ రావాలి.
1: ఎవ్రీథింగ్ మస్ట్ బి అండర్ కంట్రోల్.
0: కనుక పెద్దలైనటువంటి వారందరూ కూడా తమ బిడ్డలను తమ కుమారులను అదుపులో ఉంచాలి.
1: ఎల్డర్స్ షుడ్ కంట్రోల్ దేర్ చిల్డ్రన్, ఎక్సర్సైజ్ డిసిప్లిన్.
0: మన కల్చర్ యొక్క దీనిని మనం ఏమాత్రం పాడు చేయకూడదు.
1: షుడ్ నాట్ స్పాయిల్ అవర్ కల్చర్.
0: మన కుటుంబ గౌరవాన్ని మనం ఏమాత్రం కూడా వ్యర్థం చేయకూడదు.
1: ద ఫ్యామిలీ రెస్పెక్ట్ షుడ్ నాట్ బి లాస్ట్.
0: ఈ ఫ్యామిలీ గౌరవం అంటే ఎంత గొప్పదో మీరు తెలుసుకోలేకపోతున్నారు.
1: ఫ్యామిలీ రెస్పెక్ట్ హౌ గ్రేట్ ఇట్ ఈస్ యూ డు నాట్ నో.
0: క్రమక్రమేణ ఒక చిన్న విషయం లోపల దాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ స్మాల్ మ్యాటర్స్ యూ లూజ్ ద ఫ్యామిలీ రెస్పెక్ట్.
0: ఏమిటి ఫ్యామిలీ?
1: వాట్ ఈస్ ఫ్యామిలీ?
0: నాకంటే ఫ్యామిలీ అనుకుంటారు.
1: యూ థింక్ దట్ యు ఆర్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే విధంగానే వారికి సరైనటువంటి బోధన చేయకుండా ఉన్నారు.
1: పేరెంట్స్ ఆల్సో నాట్ టీచింగ్ దెమ్ ప్రాపర్లీ.
0: సమృద్ధమైనటువంటి కుటుంబంగా ఉండినప్పుడు, సమూహ కుటుంబంగా ఉన్నప్పుడు,
1: వెన్ ఇట్ వాజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ,
0: జాయింట్ ఫ్యామిలీలో ఉండినప్పుడు, జాయింట్ ఫ్యామిలీలు ఎంతనో మనం నేర్చుకోవాల్సి ఉంటాయి.
1: యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ.
0: అప్పుడే ఏదైనా కొంచెం కింద కలతలు గిల్ల వచ్చినా కూడా పెద్దలంతా కూడా అక్కడే ఉండి దాన్ని అదుపులో ఉంచుతారు.
1: When there is any trouble, elders would take charge and solve the problem.
0: కొత్తగా ఒక కుమారునికి పెళ్లి చేసేశాడు.
1: The boy was married.
0: ఈనాడు మ్యారేజ్ చేసిన తక్షణమే,
1: immediately after marriage,
0: వీనికి ఇంకొక ఇల్లు ఇవ్వాలి.
1: He wants to have his own family.
0: ఎందుకు ఇవ్వాలి వీనికి?
1: Why?
0: కుక్కల మాదిరి ప్రవర్తించడానిక?
1: Should he behave like a dog?
0: కాదు కాదు, నీ ఇంట్లోనే వాడిని ఉంచుకోవాలి.
1: You should see that he is with you.
0: నీ ఇంట్లో ఉండుకొని వారిలో ఏమైనా అంతో ఇంతో కొంచెం తగాదాలు వస్తే దాన్ని తక్షణమే తీర్చి వారిని సరిచించాలి.
1: ఇఫ్ దర్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, దే కుడ్ బి సాల్వ్డ్.
0: ఈనాడు అదొక ఫ్యాషన్ అయిపోయింది.
1: టుడే ఇట్స్ నాట్ లైక్ దట్.
0: పెయింట్ అయిన తక్షణమే వాళ్ళకి ప్రత్యేకమైన ఒక ఇల్లు.
1: ఇమ్మీడియట్లీ దే ఆర్ మ్యారీడ్, దే విల్ హావ్ సెపరేట్ ఫ్యామిలీ.
0: నివసించే ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చేసి వాళ్లకు.
1: వై డోంట్ యు గివ్ దెం వన్ రూమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ?
0: ఎంత హాయిగా ఉంటుంది.
1: దే విల్ బి వెరీ కంఫర్టబుల్.
0: వారు పోట్లాడు కూడా పోట్లాడరు.
1: దే డోంట్ ఫైట్ దెం.
0: ఏదైనా పోట్లాడినా కానీ తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ద పేరెంట్స్ విల్ కమ్ టు
0: తెలిసి అప్పుడే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు.
1: దెన్ దే విల్ సాల్వ్ ద ప్రాబ్లం.
0: ఈ వృక్షం కాకమునిపోయి దాన్ని మొక్కగానే పెరిగి పారవేస్తారు.
1: బిఫోర్ ఇట్ గ్రోస్ ద ప్రాబ్లం ఇస్ సాల్వ్డ్ ఇన్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్.
0: వేరే ఒక ఇంటికే ప్రత్యేకంగా పంపినామంటే,
1: if you have separate family,
0: vaadu em ayipotaro emto,
1: what will happen to them?
0: ee naati yuvakullo undu oka cheetiki maatiki chiraakulu pattamu.
1: Today youngsters, they get irritated for every simple thing.
0: Pottaadu kootamu,
1: they fight.
0: Tarvata ee illu vadilipotamu, taanu oka tattu vellipotamu, ee rakanga jarugutu untadi.
1: They leave their home and want to live separate.
0: Ee vidhanga jarigipotam cheta jeevitham entha paadaipothundi.
1: You are spoiling your life.
0: Manava jeevitham chaala viluvainatundi.
1: Human life is highly valuable.
0: Chaala aadarshavantamainatundi.
1: It is ideal.
0: Aanandamayamainatundi.
1: It's one of bliss.
0: Alanti jeevithanni enduku manam paadu cheskovali?
1: Why should we spoil our life?
0: కనుకని ఏనాడైనా కూడాను తల్లిదండ్రులు గొప్పవారైనా చిన్నవారైనప్పటికి మన చిన్ని ఇల్లు అయినప్పటికి మన ఇంటి అందే ఉంచుకోవాలి.
1: పేరెంట్స్ దే మే బి బిగ్, రిచ్ ఆర్ పోర్,
0: ఏదో వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చి ట్రాన్స్ఫర్ అయిపోతే అది వేరు, కానీ ఒకే గ్రామంలో ఉండినప్పుడు వారికి ప్రత్యేకమైన ఇల్లు మనం ప్రయత్నమే చేయకూడదు.
1: When the boy is employed and when he is transferred, you can move him to move.
0: పాడు తల్లిదండ్రులు ఇంతవరకు పాడు చేస్తున్నారు.
1: You have to keep your children with you. It's all parents who are spoiling.
0: పుత్రుల యొక్క ద్రోహులు వీళ్ళంతా. నిజమైన తల్లిదండ్రులు కాదు.
1: They are not true parents in the strict sense. They are spoiling their children.
0: కనుకనే వారు సరైనటువంటి మార్గంలో ఉంటుంటే పిల్లలు పాడుగావడానికి అవకాశమే లేదు.
1: ఇఫ్ దే ఆర్ అలాంగ్ ద రైట్ పాత్, చిల్డ్రన్ విల్ నెవర్ గెట్ స్పాయిల్డ్.
0: కనుక వారిని సరైన అదుపులో ఉంచాలి.
1: దే షుడ్ కంట్రోల్ దేర్ చిల్డ్రన్.
0: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల ఈ అదుపే తప్పిపోయింది.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ దేర్ ఇస్ నో కంట్రోల్.
0: అంత బ్రేక్లెస్ కార్లు అయిపోయినాయి.
1: ఆల్ ఆర్ లైక్ బ్రేక్లెస్ కార్.
0: ఎక్కడ పోతుందో, ఎక్కడ ప్రమాదం వస్తుందో చెప్పడానికి వీలు లేదు.
1: వేర్ ఇట్ గోస్, వేర్ ఇట్ బ్రేక్స్, నోబడీ కెన్ సే.
0: తల్లిదండ్రులే దీనికి బ్రేక్ వేయాలి.
1: పేరెంట్స్ షుడ్ అప్లై బ్రేక్.
0: అప్పుడే వీరు అదుపులో వస్తారు.
1: దెన్ దే విల్ బి కంట్రోల్.
0: వాళ్ళు బాగుపడతారు.
1: దే విల్ బి గుడ్ దెన్.
0: అలాంటి అదుపులో పెట్టినటువంటి కుటుంబాలు ఎంతనో క్షేమంగా ఉంటున్నాయి.
1: వేర్ దేర్ ఇస్ కంట్రోల్, ద ఫ్యామిలీస్ ఆర్ వెరీ ఫైన్.
0: కనుక ఈ కంట్రోల్ లేనటువంటి ఫ్యామిలీస్ చాలా పాడైపోయినాయి.
1: ది అన్కంట్రోల్డ్ ఫ్యామిలీస్ ఆర్ రూయిన్డ్.
0: అంటే బ్రేక్లెస్ కార్స్.
1: బికాస్ దే ఆర్ బ్రేక్లెస్ కార్స్.
0: ఇలాంటి రీతి లోపల మనం చాలా అదుపులో ఉంచాలి.
1: వి హావ్ టు కీప్ దెమ్ అండర్ కంట్రోల్.
0: మన వాంఛలు కానీ,
1: ఐదర్ డిజైర్,
0: మన యొక్క డిజైర్స్ కానీ,
1: ఆర్ డిజైర్స్,
0: మన యొక్క అభిమానాలు కానీ,
1: అటాచ్మెంట్స్,
0: మన యొక్క గౌరవాలు కానీ,
1: రెస్పెక్ట్,
0: కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: షుడ్ ఆల్వేస్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఉంటున్నాయి ద్వేషాలు. ఈ ద్వేషం కూడా వచ్చినంత తక్షణమే దాన్ని వదిలిపెట్టకూడదు.
1: The moment the hatred gets in, you should not act upon it. You should put a break there.
0: Kopam vastundi.
1: You're angry.
0: Kani kopam vaste evarni paadu chestundi?
1: Whom does it spoil?
0: Baita vaadni paadu cheyatame kaakunda tana kutumbalanu kuda paadu chestundi.
1: Anger spoils the other man and spoils you and your family.
0: Kopam kaligina vaaniki.
1: The one who is angry will never be successful in
0: it.
1: He'll have problems. He commits sins. And he'll be put to shame. He loses property. He loses his respect. He'll be separated from his own people. Because of anger, he's a failure in all.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: బీ పేషెంట్ ఎనఫ్.
0: దాన్ని చల్లార్చుకున్న తర్వాత ముందు మార్గం చూడవచ్చు.
1: లెట్ ది యాంగర్ బి పాసిఫైడ్ దెన్ ప్రొసీడ్.
0: కనుకనే క్రోధాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి.
1: యు హావ్ టు కంట్రోల్ యువర్ యాంగర్.
0: ఇవన్నీ దుర్గుణముల లోపల చాలా ప్రధానమైనటువంటి ఒక రాక్షసులు.
1: యాంగర్ ఇస్ ద ఫస్ట్ డెమన్ అమంగ్ ది రిమైనింగ్.
0: ఇలాంటివి మనం కంట్రోల్ చేస్తూ వచ్చినప్పుడే మానవ పొమ్మని పించుకుంటే చెల్లించుమి.
1: అండ్ హీ విల్ బి పుట్ టు షేమ్.
0: తన కలిమి భంగపుచ్చును.
1: హీ లూజెస్ ప్రాపర్టీ.
0: తనకు గౌరవము దగ్ధము చేయును.
1: హీ లూజెస్.

0: జీవితంగా రూపొందుతుంది.
1: ఇట్ బికమ్స్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: కనుక పిల్లలు మాట్లాడదలిచినటువంటి వాళ్ళు కూడాను,
1: the students who want to speak,
0: ఏదో ఊరికి భక్తి గిక్తి అని చెప్పినని ఏదో రామకృష్ణ పరమహంస వివేకానంద ఈ వీళ్ళ వంద చరిత్ర మీరు చెప్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యు స్పీక్.
0: ఈనాటి ప్రపంచం లోపల,
1: ఇన్ టుడే
0: ఈనాటి సమాజం లోపల,
1: ఇన్ మోడర్న్
0: సొసైటీ, ఏ విధమైన అవస్థలతో వీరు అశాంతి పొందుతున్నారు?
1: What is the cause for our restlessness?
0: ఏ విధమైనటువంటి దుఃఖాలు మీరు అనుభవిస్తున్నారు? వీటిని గుర్తించడానికి తగినటువంటి యొక్క సమాధానం చెప్పాలి.
1: We have to reply, speak appropriately, finding out the reason for our
0: సమాజంలో ఎన్నో బాధలు ఉంటుంటే వాటంతా వదిలిపెట్టి,
1: forgetting all the suffering in society,
0: నీవు దేవుణ్ణి స్మరించు,
1: you think of God,
0: భజనలు చెయ్యి,
1: do bhajans
0: అని చెప్తూ కూర్చుంటే ఎంత భజన చేయగలరు వారు?
1: If you say, is it possible to do bhajans?
0: చుట్టూ బాధలంతా ఉంటున్నప్పుడు వీడు భజన చేసుకుంటూ కూర్చుంటాడా?
1: When you are surrounded by problems, can you do bhajans?
0: మొట్టమొదట ఆ బాధలను నివారణ గావించు.
1: First solve your problem.
0: తర్వాత వాడే భజన చేస్తుంటాడు.
1: Then he can do bhajans.
0: కనుక మనం భక్తి భక్తి భక్తి అని ఈ భక్తి కూడా ఒక పెడమార్గం పడుతుండాలి.
1: Devotion is also taken in a perverted way.
0: మొట్టమొదట మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: First we should uphold our respect.
0: మన మర్యాదను మనం కాపాడుకోవాలి.
1: Keep the name of the family.
0: సానుభూతిని మనం పెంచుకోవాలి.
1: We should have sympathy.
0: సహనమును అభివృద్ధి పరచుకోవాలి.
1: We should progress.
0: సహన సానుభూతులు లేనటువంటి కుటుంబంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: Where there is no forgiveness and sympathy, there is no peace in the family.
0: సహన సానుభూతులు ఏ విధంగా మనం సాధించాలనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.
1: We have to achieve these two, the sympathy and forgiveness.
0: గౌరవమైనటువంటి ఫ్యామిలీగా రూపొందుతుంది.
1: Then our family enjoys.
0: ధనం సంపాదించుకున్నాం, ధనం సంపాదించుకున్నాం, ధనం వచ్చితే నీకు శాంతినిస్తుందా?
1: Do you think money gives you peace?
0: ధనం వల్ల ఏనాటికి శాంతి మనకు లభించదు.
1: There will never be peace by money.
0: చాలా మంది ఈనాడు టౌన్ లోపల గాని చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ధనం సంపాదించాలి, ధనం సంపాదించాలి.
1: Today in this world, all youngsters, educated people want to earn money.
0: ఏ విధంగా ధనం సంపాదిస్తున్నారు?
1: How are they earning?
0: గుణాన్ని అమ్ముకుంటున్నారు, ధనాన్ని సాధిస్తున్నారు.
1: They go on selling out their own values, the quality.
0: ఈ గౌరవాన్ని అమ్ముకున్న తర్వాత ఈ ధనం ఎందుకు కాల్చన?
1: Without respect, what for is the money?
0: ధనం లేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't have money.
0: ఇచ్చినట్టు నీవు గంజి తాగినా కూడా సంతోషమే.
1: Even if you take parched rice, that is enough.
0: గౌరవాన్ని నిలుపుకో.
1: Hold on to the respect.
0: మర్యాదగా బ్రతుకు.
1: Lead family in manners.
0: కుటుంబం యొక్క ఆనందాన్ని నువ్వు పెంచు.
1: And see that all
0: money comes and goes.
1: But morality.
0: అది కూడా నువ్వు పోతే ఏం ప్రయోజనము?
1: If morality is lost, what for the rest?
0: ఆ నీతి నిజాయితీని మనం పెంచుకోవాలి.
1: The morality is most important.
0: ఇది ఈనాడు మానవునికి కావలసినటువంటి ఒక గొప్ప విద్యలు.
1: This is the highest form of education necessary.
0: ఉపన్యాసాలు చెప్పి పెద్ద పెద్ద వారి యొక్క చరిత్రలంతా కూడా ఆదర్శాలు చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: It is no use by mere lecturing.
0: ఏ సమయంలో ఎట్టి ఆదర్శాలు బోధించాలో అలాంటి ఆదర్శాలు బోధించాలి.
1: We have to teach regarding the ideals appropriate to the time.
0: ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలి, ఏ విధమైన పేరు పెట్టాలి? పేరు పెట్టారు.
1: The child is named. How?
0: కానీ పేరుకు తగినటువంటి ప్రవర్తన బిడ్డలో ఉంటుందా?
1: Do you mean that the child will have the behavior appropriate to the name given?
0: పేరు ధర్మరాజు, పేరు వేప విత్తుండ్రుని. ధర్మరాజు అని పేరు పెడితే వేప విత్తన మాదిరి చేదుగా ఉంటున్నాడు వాడు.
1: And his name is Dharmaraju, but all his behavior is bitter.
0: కనుక పేరుకు తగినటువంటి ప్రవర్తన ఉండాలి.
1: Our behavior should be.
0: ఆ పేరు పెట్టే సమయంలోనే వీని ప్రవర్తనను దృష్టిలో పెట్టుకోవాలి.
1: కీప్ ఇన్ వ్యూ ద బిహేవియర్ అండ్ దెన్ నేమ్.
0: ఆ దృష్టిలో పెట్టుకుని వానికి పేరు పెట్టాలి.
1: అండ్ కీపింగ్ దట్ ఇన్ వ్యూ నేమ్ ద చైల్డ్.
0: ఈనాడు అవన్నీ ఏమి లేదు.
1: సచ్ థింగ్స్ ఆర్ నాట్ దేర్.
0: ఏ సినిమాలోనూ ఏ నావెల్స్ లోనూ ఆ పేర్లంతా చదువుతారు. ఈ పేరు బాగుంది, ఆ పేరు బాగుంది, ఆ పేర్లు బాగుంటే ప్రయోజనం ఏమిటి?
1: దే ఫైండ్ సమ్ నేమ్స్ ఇన్ ద నావెల్స్ అండ్ ఫిల్మ్స్.
0: కానీ ఈ మంచి పేరుకు తగినటువంటి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన జరుగుతూ ఉంటుంది.
1: బట్ ద చైల్డ్ బిహేవ్స్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
0: కనుకనే పేరుకు తగినటువంటి ప్రవర్తన నడిపించాలి వాళ్ళలో.
1: అండ్ ద బిహేవియర్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్.
0: అదే నిజమైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ ద ఐడియల్ టు బి అబ్జర్వ్డ్ బై పేరెంట్స్.
0: అప్పుడే ఈ పేరు పెట్టినందుకు సార్థకము.
1: అండ్ దేర్ లైస్ ద ట్రూ మీనింగ్.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ,
1: యు మే గో ఎనీవేర్.
0: పిల్లలు చెడిపోయినారంటే,
1: when children are spoiled,
0: దీనికి మూల కారణం ఇంట్లో తల్లిదండ్రులే.
1: ద పేరెంట్స్ ఆర్ ద మెయిన్ కాజ్.
0: ఈ తల్లిదండ్రులే కానీ సరైన అదుపులో ఉంటే వీడు చెడిపోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: ఇఫ్ ది పేరెంట్స్ ఆర్ డిసిప్లిన్డ్, చిల్డ్రన్ ఆల్సో విల్ బి డిసిప్లిన్డ్.
0: కనుకని మొట్టమొదటి తల్లిదండ్రులు దీనికి తగినటువంటి ఒక శ్రద్ధను వహించాలి.
1: దేర్ఫోర్ ద పేరెంట్స్ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఫస్ట్.
0: అది నిజమైనటువంటి శాంతి లోకానికి.
1: దట్ కన్ఫర్స్ పీస్ టు ద వరల్డ్.
0: ఈనాడు సమాజం ఎట్లా ఉంటుండాలి?
1: హౌ ఇస్ ది ప్రెసెంట్ డే సొసైటీ?
0: చాలా అల్లకల్లోలంగా, అగ్నిగుండంగా రూపొందింది.
1: ఇట్ ఈస్ ఎజిటేటెడ్, ఫుల్ ఆఫ్ ఫ్లేమ్స్ అండ్ ఫైర్.
0: ఇలాంటి సమాజం నందు ఏ విధమైనటువంటి శాంతి

0: నెలకొల్పాలి.
1: హౌ డు యూ హౌ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
0: ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని మనం నిరూపించాలి?
1: హౌ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ?
0: దీన్ని మనం యోచించాలి.
1: దిస్ వీ షుడ్ పాండర్ ఓవర్.
0: సమాజం ఏమైపోతే నాకేమి?
1: What will happen to me? Let anything happen.
0: గ్రామం ఏమైపోతే నాకేమి?
1: Let anything happen anywhere.
0: నేను మాత్రం బాగుంటే చాలు.
1: I should be fine.
0: నీవు ఎక్కడున్నావు?
1: Where are you?
0: ఈ సమాజం నుండే ఉంటున్నావు.
1: You are in society.
0: ఈ సమాజంలో నీవు ఒక మెంబరే.
1: You are a member in this society.
0: సమాజంలో నీవు ఒక వ్యక్తిగా ఉంటుంది. సమాజం ఏమైపోతే ఏమని అనుకోవటం చాలా పొరపాటు.
1: It is a mistake if you think that you are not bothered of the progress of society.
0: సమాజం యొక్క బాధ్యత నీవు వహించాలి.
1: You have to take the responsibility of the society.
0: మానవ సమాజం లోపల మానవుడే చాలా ప్రధానమైనటువంటి వాడు.
1: Man is most important in society.
0: అలాంటి మానవత్వాన్ని నీవు విసర్జించుకొని
1: you give up human life.
0: పశుత్వంగా నీవు జీవిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
1: And if you lead life like that of an animal, what for?
0: మొట్టమొదటి నీవు గుర్తించవలసింది ఏమిటి? నేను పశువుని కాదు, నేను మనిషిని.
1: First you should know that I am not animal but I am a man.
0: నేను మనిషిని అనుకున్నప్పుడు మనిషికి తగినటువంటి ప్రవర్తన చేయి.
1: When once you think that you are a human, you should have human behavior.
0: నేను మనిషిని అనుకొని పశువు వలె ప్రవర్తిస్తే నీవు ఎట్ట మనిషి అవుతావు?
1: Being a human, if you act like animal, how can you be a human?
0: కనుక నీవు మనిషిగా భావించి మనిషిగా ప్రవర్తించు.
1: Be a human and act in a human way.
0: మనిషిగా అనగా సమాజంలో గౌరవాన్ని సాధించాలి.
1: And see that you are respected in society.
0: ఎక్కడ వెళ్ళినప్పటికీ నీవు మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: You may go anywhere, get a good
0: మంచి
1: name.
0: నడతను నీవు పెంచుకోవాలి.
1: Have good behavior.
0: మంచి మాటలు చెప్పాలి.
1: Speak nicely.
0: మంచి పనులు చేయాలి.
1: Do good actions.
0: ధనమును సంపాదించుకోవడం గొప్పతనం కాదు.
1: Nothing great in earning money.
0: చాలా మంది విదేశాలకు వెళ్లి ధనమును సంపాదించుకుంటున్నారు.
1: Many people go abroad.
0: ఎందుకు ఈ పిచ్చివెత్తినటువంటి ధనము?
1: Why should they beg and earn?
0: ఆ పిచ్చము నీ దేశంలోనే నువ్వు చేయవచ్చును కదా.
1: You can even beg in this country.
0: నీ దేశంలోనే నీ దేశ సేవ చేసి
1: యూ సర్వ్ దిస్ కంట్రీ.
0: నీకు కావాల్సినంత కూడా ధనము సంపాదించుకొని
1: ఎర్న్ మనీ
0: సుఖంగా ఉంటుంది ఎవరొద్దుంటారు?
1: ఎర్న్ మనీ అండ్ బి హ్యాపీ. నోబడీ కెన్ డినై దట్.
0: ఎక్కడ పోయినా కూడా నువ్వు ఏ దేశం వెళ్ళినా ధనం ధనం ధనం ధనం ధనం ధనం.
1: దే మే గో ఎనీవేర్, దే కాన్సన్ట్రేట్ ఆన్ మనీ.
0: ఈ ధనం కోసమో మనం జీవితం ఎత్తాము?
1: Are we born for
0: గుణం కోసం మనం ఎత్తాము?
1: We are born for values.
0: గుణాన్ని పోషించుకోలేనటువంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వీ కెనాట్ హోల్డ్ ఆన్ టు అవర్ వాల్యూస్, వాట్ ఫార్ ఇస్ మనీ?
0: కేవలం ధనం కోసం పోతుంటారు.
1: వి గో ఫర్ మనీ.
0: అక్కడ పోయి ఏ పని చేస్తారో మనకేమి అర్థం కాదు.
1: వాట్ జాబ్ దే డూ వీ డోంట్ నో.
0: ఒక్కొక్క సమయం లోపల ధనం లేక
1: ఫర్ వాంట్ ఆఫ్ మనీ
0: హోటల్ లోపల కప్స్ అంతా కడుగుతూ ఉంటారు.
1: దే ఆల్సో వాష్ ద కప్స్.
0: ఎవరు? గొప్ప విద్యావంతులే,
1: హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: అక్కడికి వెళ్లి ఈ కప్స్ కడిగి జీవించుకునే బదులు నీ ఇంటి లోపల కుండలు కడిగి నీవు జీవించు.
1: Instead of going abroad and wash cups, better you wash pots.
0: నీ తల్లికైనా నీవు సంతోషపెట్టు.
1: You can make your parents happy.
0: ఆ కుండలు తోమి తల్లికి నీవు సుఖపెట్టు.
1: Wash the vessels and make your mother happy.
0: అది చేయటం లేదు.
1: You don't do that.
0: నేను అమెరికాలో ఉంటున్నాను.
1: I'm in America.
0: అనేది వంటింటికి కూడా పోరు.
1: And they don't go to kitchen.
0: డైనింగ్ హాల్ కి పోతారు, టేబుల్ పైన కూర్చుంటారు.
1: They go to the dining hall and sit on the table.
0: ఇదే నీవు చదివినందుకు తగినటువంటి ఒక గుణము?
1: Is that the quality of
0: నీవు నిరూపించేటువంటి వినయము?
1: Is that humility?
0: చీ చీ చీ చీ. ఇలాంటి వాడిని చూసి బయటకు పంపించాలి, గెట్ అవుట్ అనాల.
1: We should neck them out. Such fellows should be necked out.
0: తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వలేనటువంటి ఒక కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ద సన్ కెనాట్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ద పేరెంట్స్, వాట్ ఫార్?
0: ధనం సంపాదించుకో,
1: యు కెన్ ఎర్న్ మనీ.
0: కానీ ఇంటికి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నీవు చూసుకో.
1: అండ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ వెన్ యూ రిటర్న్ హోమ్.
0: ఈ తల్లిదండ్రుల గౌరవాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: And you don't respect your parents.
0: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు.
1: You are children of this sort.
0: కనుక నేను నాకు ఇదే ఒక పెద్ద బాధగా ఉంటుంటుంది.
1: This has been the constant.
0: ఈ పిల్లల్ని ఏ రీతిగా సరిదిద్దాలి?
1: How to correct them?
0: ఈ విధంగా చెప్తే గాని వారు సరిపడటానికి వీల్లేదు.
1: భగవాన్ వాంట్స్ టు టీచ్ యూ లైక్ దిస్ డైరెక్ట్లీ.
0: ఎవరు చెప్పరు.
1: నోబడీ విల్ టెల్.
0: చెప్తే వినరు.
1: అండ్ దే డోంట్ పే హీడ్ టు దేర్ వర్డ్స్.
0: నేను ఈనాడు కొంత వరకు కూడా ప్రవర్తించుకుంటూ ప్రజలకంతా కూడా నిత్యానుభవంలో ఉండవలసినటువంటి విషయాలు ఏమిటో అవి నేను బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఆల్ ద నెసెసిటీస్ నీడ్స్ టు అవర్ డైలీ లైఫ్.
0: జ్ఞాన వైరాగ్యాలు బోధించి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ టీచింగ్ అబౌట్ డివోషన్, రెనన్సియేషన్ అండ్ విజ్డమ్.
0: నీకు మంచితనమును బోధిస్తే దాంతో భక్తి దానిపాటికి లేదు.
1: యూ షుడ్ బి టాట్ హౌ టు బి గుడ్ సో దట్ యూ కెన్ బి ఎ డివోటీ.
0: నీవు గుడ్ బాయ్ కా తయారు కా.
1: యూ షుడ్ బి గుడ్ బాయ్.
0: అప్పుడే నీకు గుడ్ ప్రవర్తన వస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుడ్ బాయ్ గా తయారు కాకుండా
1: వితౌట్ బీయింగ్ ఎ గుడ్ బాయ్
0: కేవలము గుడ్ మ్యాన్ గా ఉంటున్నానంటే దీని గుడ్తనం ఏమిటి?
1: హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ఎ గుడ్ మ్యాన్ వితౌట్ బీయింగ్ గుడ్?
0: నీ ప్రవర్తన మంచిదిగా ఉండాలి.
1: హ్యావ్ గుడ్ బిహేవియర్.
0: ఊరికి బయటికి పోయి వచ్చినందుకు ఆదర్శాన్ని నీవు నిరూపించాలి.
1: హావింగ్ గాన్ అవుట్ యు షుడ్ బి ఎన్ ఐడియల్ దేర్.
0: అది నీ యొక్క విద్యకు వినయము.
1: That is the true hallmark of education. There lies the value of your studies.
0: Kanuka vidyarthulara.
1: So students.
0: పవిత్రమైనటువంటి యొక్క జీవితమును ఎంత పవిత్రమైనటువంటి ఆచరణతో మనం జీవించాలి.
1: ద సీక్రెట్ లైఫ్ హ్యాస్ టు బి లెడ్ ఆన్ సీక్రెట్ లైన్స్.
0: అది నిజమైనటువంటి జీవితము.
1: దట్ ఈస్ ట్రూ లైఫ్.
0: కనుక
1: సో
0: నిత్య జీవితంలో ఈనాడు ఏది చాలా అనవసరంగా ఉంటుందాయో వాటిని తీసి పారవేయాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆర్ దట్ ఆర్ నాట్ నెసెసరీ.
0: ఏది మనకు జగత్తుకు సమాజమునకు అవసరమో దాన్ని మనం నెరవేర్చాలి.
1: వాట్ ఈస్ దట్ ఎసెన్షియల్ ఫర్ ది సొసైటీ ఇన్ ది కంట్రీ.
0: నా సొసైటీ చెడిపోతే నేను చెడిపోయినటువంటి వాడు అవుతాను.
1: ఇఫ్ ది సొసైటీ స్పాయిల్డ్ ఐ యామ్ స్పాయిల్డ్ దెన్.
0: కనుక నీ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని నీవు కూడా నువ్వు దానితో సమానమైనటువంటి వాడు అవుతావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక నీవు మంచి ప్రవర్తనతో నీవు జీవించు.
1: హ్యావ్ గుడ్ బిహేవియర్ అండ్ లీడ్ యువర్
0: ఆదర్శవంతమైనటువంటి పుత్రుడిగా తయారుక.
1: బి ఎన్ ఐడియల్ సన్.
0: ఆదర్శవంతమైనటువంటి మనిషిగా నీవు రూపొందు.
1: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అప్పుడే నీకు గౌరవము మర్యాద.
1: దెన్ యుల్ బి రెస్పెక్టెడ్.
0: నీ భారతీయ సంస్కృతిని గురించి నీవు గుర్తించడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఎంత పవిత్రమైనటువంటిది.
1: హౌ సేక్రెడ్ ఇస్ దిస్.
0: కానీ ఆ సంస్కృతిని వాడు చూడటం లేదు.
1: యు డోంట్ థింక్ ఆఫ్ ఇట్.
0: బయట సంస్కృతి అంటే ఓ వాడు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఇంత పెద్ద కారులో పోతున్నారు, దీన్ని చూసి నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ద ఫారెన్ కల్చర్. యూ థింక్ ఆఫ్ దేర్ ఫ్రీడమ్.
0: ఈనాడు పిల్లలందరూ కూడా అదే రీతిగా తయారవుతున్నారు.
1: స్టూడెంట్స్ టుడే ఆర్ ఆల్ లైక్ దాట్.
0: ఇంటిలో అమ్మ ప్రేమతో వండినటువంటి ఇంత పప్పు అన్నం ఉంటుంటే దాంతో ఎంత కడుపు నిండి అయినా తినచ్చు.
1: మదర్ హూ కుక్స్ విత్ ఆల్ లవ్ అండ్ అఫెక్షన్.
0: పరమాన్నాలు ప్రక్కకు నెట్టేస్తున్నారు.
1: బట్ యు బ్రష్ దెమ్ ఆల్ అసైడ్.
0: బయట ఇంటిలో ఉన్నటువంటి పాసిపోయిన పప్పు అయినా తింటున్నారు.
1: బట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఈట్ ద రాటన్ స్టఫ్ అవైలబుల్ ఇన్ ద నైబరింగ్.
0: ఎవరిది వారికి తోచదు.
1: నో వన్ థింగ్స్ ఆన్ హిస్ ఓన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకటి మెడిసిన్ షాప్.
1: వన్ ఇస్ ఎ మెడికల్ షాప్.
0: ప్రక్కన ఒక హోటల్.
1: బై ఇట్ సైడ్ ఇస్ ద హోటల్.
0: ఈ ఇద్దరికి ప్రక్క ప్రక్కన ఉంటుండాలి.
1: బోత్ ఆర్ సైడ్ బై సైడ్.
0: ఈ మెడిసిన్ షాప్ లో ఉండేటువంటి వాడు
1: ద మెడికల్ షాప్ లో
0: కూర్చొని కూర్చొని కూర్చొని కూర్చొని వాడికి తలనొప్పి వచ్చేసేసింది.
1: బికాస్ హీ వాస్ సిట్టింగ్ దేర్ కాన్స్టెంట్లీ హీ హాడ్ ఎ హెడేక్.
0: వాడు ప్రక్కన ఉన్నటువంటి హోటల్లో ప్రవేశించి
1: హీ గాట్ ఇంటు ది సార్ నైబరింగ్ హోటల్. నేను
0: కూర్చొని కూర్చొని నాకు హెడేక్ వచ్చేసింది, ఒక హాట్ కప్ కాఫీ ఇవ్వండి అంటాడు.
1: హీ సెడ్ ఐ యామ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ హెడేక్, గివ్ మీ హాట్ హాట్ కాఫీ.
0: సరే హోటల్ వాడు వస్తాడు.
1: హోటల్ ఫెలో కమ్స్.
0: అయ్యా నేను వండి వండి వడ్డించి వడ్డించి నాకు తలనొప్పిగా ఉంటుండాలి, ఒక సాడో పిల్లి వండి సార్ అంటాడు.
1: హి సెడ్ ఐ కుక్డ్ కంటిన్యూస్లీ, ఐ హావ్ బీన్ సర్వింగ్ ఎవ్రీబడి, నౌ ఐ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్.
0: హోటల్ వాడికి తలనొప్పి పోవాలంటే వీడు సాడో పిల్లి కావాలి.
1: సో వన్ నీడ్స్ కప్ ఆఫ్ కాఫీ, అదర్ నీడ్స్ సాడో.
0: ఈ మెడికల్ షాప్ వాడికి తలనొప్పి పోవాలంటే హాట్ కప్ కాఫీ కావాలి.
1: ద మెడికల్ షాప్ ప్రొప్రైటర్ నీడ్స్ హాట్ కప్ ఆఫ్ కాఫీ.
0: తలనొప్పులే.
1: Both of them are
0: suffering. ఈ రెండు తలనొప్పి నివారణ చేసేటువంటివే.
1: And they should be cured.
0: తన హోటల్ లోనే తాను ఎందుకు కప్పు టీ తాగకూడదు?
1: Why can't he take cup of coffee available in his hotel?
0: దానికి తనకి ఇష్టం లేదు.
1: No, he doesn't want to.
0: తాను వండినటువంటిదే తనకి ఇష్టం లేదు.
1: That which is available he doesn't like.
0: వాడి చాలా రుచి.
1: The one the neighbor is so nice, tasty.
0: ఈ విధంగా పిల్లలు తయారైపోతున్నారు.
1: Students are like this.
0: తల్లిదండ్రులు కుట్టించినటువంటి గుడ్డలు వేసుకోవడానికి ఇష్టం ఉండదు.
1: అండ్ యూ డోంట్ లైక్ ది డ్రెస్.
0: నా స్నేహితుడు ఒక క్లాస్ ఒక రకమైనటువంటి చొక్కా తొడుక్కున్నాడు.
1: అండ్ హీ బాట్ వన్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ షర్ట్.
0: ఆ చొక్కా ఎట్లా ఉందంటే అన్ని రంగులు రంగులుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ మల్టీ కలర్డ్.
0: ఆ చొక్కా వేసుకుని బజార్లో పోతుంటే పశువులు కూడా బరిగెత్తిపోతాయి.
1: వెన్ యూ వేర్ దిస్ మల్టీ కలర్డ్ షర్ట్ యువర్ కౌస్ ఆల్సో
0: బెదిరిపోతాయి.
1: And they will be afraid of this fellow.
0: ఆ విధమైనటువంటి వీరికి లైక్ చేస్తున్నారు.
1: అండ్ యూ లైక్ సచ్ డ్రెస్సెస్.
0: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని బోధించేటువంటి ఒక వైట్ డ్రెస్ ఎంత హాయిగా ఉంటాయి.
1: The white dress is so comfortable and convenient.
0: Not convenient. కానీ నిర్మలత్వాన్ని ప్రకటింపజేస్తుంది.
1: స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: నిస్వార్థాన్ని ప్రకటింపజేస్తుంది.
1: స్టాండ్స్ ఫర్ సెల్ఫ్లెస్నెస్.
0: చించిట్టు డస్ట్ వచ్చి చేతి అక్కడను తక్షణమే దాన్ని కడిగేస్తావు.
1: అండ్ ఇమీడియట్లీ ది మూమెంట్ దేర్ ఇస్ డస్ట్ దేర్ యు
0: రంగులు రంగులు రంగులు రంగులు ఉండేటువంటి చొక్కాలగిరి వేసుకుంటే ఎంత డస్ట్ అయిపోయినా కూడా పది దినాలు వేసుకున్నా దాన్ని వేసుకుంటారు తిరిగి.
1: బట్ కలర్ డ్రెస్ యూ కెన్ వేర్ కంటిన్యూస్లీ ఫర్.
0: కారణం ఏమిటి? ఆ డస్ట్ కనిపించదు.
1: బికాస్ యూ డోంట్ సీ ఎనీ డస్ట్.
0: లైక్ మా చొక్కాకి డస్ట్ ఎవరికి కనిపించడం లేదు.
1: ద డస్ట్ దట్ ఇస్ దేర్ టు మై డ్రెస్ ఇస్ నాట్ వాచ్డ్ బై ఎనీబడి.
0: ఇదే మనం చూడవలసింది.
1: ఇస్ దట్ వాట్ వీ షుడ్
0: మన డస్ట్ ను ఇతరులు చూస్తున్నారేమని భయపెట్టుకోకూడదా?
1: And should we not be afraid of others who watch this dress?
0: ఒక చూచిన చూడకపోయినా కానీ మన డస్ట్ డస్టే.
1: Whether watched or not, dust is dust.
0: కాబట్టి డస్ట్ అంత దూరం చేయాలి.
1: Get away from this dust.
0: అప్పుడే నీ మనసు కూడా నువ్వు రెస్ట్ చిక్కుతుంది.
1: Then the mind will have rest.
0: అదే నిజమైన శాంతి.
1: There lies
0: శాంతిని పొందడానికి ఏ మార్గంలో ఎటువంటి ప్రవర్తనలో మనం దాన్ని తెలుసుకొని ఆ ప్రవర్తనకు తగినటువంటి యొక్క పరివర్తన చేయాలి.
1: We should know the path leading to peace and the behavior expected.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మున్ముందు మీరేమైనా కూడా ఉపన్యాసాలు చెప్పదలుచుకుంటే,
1: ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ లెక్చర్స్,
0: భాగవత రామాయణాల గురించినటువంటి మంచి దాన్ని కొంచెం ఆదర్శంగా చెప్పండి, తప్పు లేదు.
1: యూ కెన్ స్పీక్ ఆఫ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ఎపిక్స్.
0: కానీ ప్రజెంట్ పరిస్థితిని గురించి, సమాజం యొక్క చిక్కుల గురించి, సమాజం యొక్క అశాంతిని గురించి కొంతవరకు మీరు విచారణ చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎంక్వైర్ అబౌట్ ది ప్రజెంట్ సొసైటీ, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ.
0: నీవు సొసైటీలో పుట్టావు,
1: యూఆర్ బోర్న్ ఇన్
0: సొసైటీ, సొసైటీలో పెరిగినావు,
1: యు గ్రో ఇన్
0: సొసైటీలో జీవిస్తున్నావు,
1: యూఆర్ లివింగ్ ఇన్ సొసైటీ.
0: కాబట్టి ఆ సొసైటీని మంచిదిగా నీవు తీర్చిదిద్దాలి.
1: అండ్ సీ దట్ సొసైటీ ఇస్ గుడ్.
0: అప్పుడే నీవు సరైనటువంటి విద్యావంతుడిగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్
0: ఆదర్శవంతమైన విద్యార్థిగా తయారు కావాలి.
1: యు విల్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
0: అప్పుడు తగినటువంటి పేరు,
1: దెన్ దట్ గెట్స్
0: ఆ గౌరవాన్ని మాత్రం మనం పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్ రెస్పెక్ట్.
0: కనుక
1: సో
0: మనము ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ప్రధానం కాదు, అంతా ఆధ్యాత్మికమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్.
0: జీవితంలో ఆధ్యాత్మిక కానటువంటిది దేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ స్పిరిచువల్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మికమే.
1: ఎవ్రీ సింపుల్ మ్యాటర్
0: మనం నడక ఆధ్యాత్మికమే, మన రాత ఆధ్యాత్మికమే,
1: రైటింగ్
0: మన చదవటం ఆధ్యాత్మికమే, తినటం ఆధ్యాత్మికమే,
1: ఉండటం
0: ఆధ్యాత్మికం, అంతా ఆధ్యాత్మికమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్.
0: అన్నింటి ఎందుకు దైవత్వము అంతర్లీనమై ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ది అండర్ కరెంట్ ఇన్ ఆల్.
0: కనుక అంతర్లీనమైనటువంటి ఒక దైవత్వాన్ని మర్చిపోయి బహిర్ముఖంగా చేసేటువంటివి మనం భక్తిగా భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది ఎక్స్టర్నల్ యాజ్ ది డివైన్. ది అండర్ కరెంట్ గాడ్ మస్ట్ బి నోటీస్డ్.
0: కాబట్టి నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు భగవంతుడు అనే సత్యాన్ని నీవు విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది ట్రూత్ దట్ గాడ్ ఈస్ విత్ మీ, అబౌవ్ మీ, బిలో మీ.
0: ఎవరు లేకుండా నీ ఒక్కడే ఉండినప్పటికీ నీవు చాలా శాంతిగా ఉండాలి.
1: యు కెన్ బి at peace even if you are alone.
0: Is it right or wrong and neeku nu prashna vesukovali.
1: Don't put a question, is it right or wrong.
0: Neeku unna doshanni evaru cheppakamunipe teesi paraveyali.
1: Without being pointed out by others, remove your own defects.
0: Neelo manchitanam evaru vachi dinni doshinchaga chesina dani ematramu teesukokoddu.
1: And if anything that's not in you, don't be worried.
0: Chakkaga poshinchuko.
1: And keep up, foster your own quality.
0: Manchini penchuko.
1: Grow.
0: Cheddanu tunchuko.
1: Grow in value. Cut off that which is bad. Appude,
0: మానవత్వం కూడాను ఆదర్శవంతమైన మానవత్వకంగా జీవిస్తారు.
1: Then the human life would be certainly ideal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: బయట ఉన్న వాతావరణం మీకు ఏమాత్రమో తెలియదు.
1: యూ డోంట్ నో ది ఎన్వైరన్మెంట్ అవుట్ సైడ్.
0: చాలా అసహ్యంగా ఉంటుండాలి.
1: ది ఎన్వైరన్మెంట్ అవుట్ సైడ్ ఇస్ డిస్గస్టింగ్.
0: వాళ్ళ ప్రవర్తన చూస్తే మరింత అసహ్యంగా ఉంటుంది.
1: ది బిహేవియర్ ఇస్ ఆఫుల్.
0: కనుక మీరు ఎవరేమనుకున్నా సరే, నువ్వు మంచి ప్రవర్తనతో బతుకు.
1: లెట్ ఎనీ వన్ థింక్ ఇన్ ఎనీ వే, బట్ యూ హ్యావ్ గుడ్ కాండక్ట్.
0: నీవు సరైన ఉత్తమ పేరును తెచ్చుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: అప్పుడే స్వామికి ఆనందం.
1: దెన్ దట్ మేక్స్ స్వామి
0: హ్యాపీ. ఫలాని స్కూల్లో చదివినటువంటి పిల్లవాడు,
1: స్టూడెంట్ హూ
0: స్టడీ, ఫలాని కాలేజీలో పాస్ అయినటువంటి పిల్లవాడు,
1: స్టూడెంట్ హూ
0: పాస్, ఫలాని స్వామిని అనుసరిస్తూ ఉండేటువంటి వాడు,
1: ద వన్ హూ ఫాలోడ్ స్వామి,
0: ఫలాని స్వామి యొక్క భక్తుడు ఇతను, స్వామి యొక్క భజన చేసేటువంటి వాడు అనుకున్నప్పుడు దానికి తగినటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: వెన్ వన్స్ పీపుల్ సే దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ భగవాన్, దట్ యు ఫాలోడ్ భగవాన్, దట్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్,
0: విద్యాస్థితి విద్యార్థిగా ఉన్నప్పుడు దాన్ని సంపాదించుకుంటుంది. అది
1: దిస్ వాట్ యు షుడ్ గెట్ యాజ్ ఎ స్టూడెంట్.
0: నీవు స్టూడెంట్ గా ఉంటున్నప్పుడు ఈ స్టూడెంట్ తగినటువంటి విలువలు సంపాదించుకోవాలి.
1: యాజ్ ఎ స్టూడెంట్ హ్యావ్ ది వాల్యూస్ ఆఫ్ ది,
0: కేవలం ఇక్కడ ఉండినంత మాత్రమే స్టూడెంట్ కాదు.
1: You are not merely a student.
0: ఎక్కడ పోయినా నీవు సాయి స్టూడెంట్ గానే ఉంటుండాలి.
1: యు మే బి ఎనీవేర్ బి సాయి స్టూడెంట్.
0: ఇక్కడ ఉన్నంత వరకు స్టూడెంట్ గా ఉంటుంటారు.
1: యు రిమైన్ ఎ స్టూడెంట్.
0: బయటికి పోతే స్టూపిడ్ అయిపోతారు.
1: బట్ అవుట్ సైడ్ వెన్ యూ యూ బికమ్ ఎ స్టూపిడ్.
0: ఆ స్టూపిడ్ అనేటువంటిది కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బి
0: స్టూడెంట్ గానే ఉంటుండాలి.
1: యు షుడ్ కంటిన్యూ టు బి స్టూడెంట్.
0: ఎక్కడ పోయినా ఎవరేమన్నా కూడా నువ్వు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి.
1: యూ కెన్ ఫేస్ విత్ ఆల్ ద కరేజ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి గౌరవం వస్తుంది.
1: దెన్ యూ గెట్ ఆల్ ద రెస్పెక్ట్.
0: మనలో మంచిని ఎవరేమనుకుంటే మనకేమి.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ విద్ ఇన్,
0: దేనికి
1: బాదర్ అబౌట్ ఎనీబడి.
0: దేనికి నీ భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: ఫియర్లెస్ గా ఉంటుండాలి.
1: యు బి ఫియర్లెస్.
0: అదే ముఖ్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక
1: సో
0: ఈ నిత్యము మనం జరిగేటువంటి విషయాల లోపల,
1: ఇన్ అవర్ డైలీ
0: నిత్య జీవితంలో ఏది చాలా అవస్థగా ఉంటుండదో, ఏది అవసరంగా ఉంటుండదో, దానికి తగినటువంటి ఒక ప్రవర్తన మీరు చేయాలి.
1: వాట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మస్ట్ బి నోటీస్డ్, మస్ట్ బి టేకెన్ నోట్ ఆఫ్.

పరమశివుని హృదయవాసి అయిన ఓ పార్వతీమాత, నీవే మాకు శరణు. హిమవంతుని కుమార్తెవైన నీవు చల్లని చూపులతో మేము సర్వదా రక్షింపు. ఇప్పుడు మేము గానం చేయబోయే కృతి దేవీ నీయేతునై, రాగం కీరవాణి, ఆదితాళము, రచన పాపనాశం శివన్.

0: దివ్యాత్మ స్వరూపులారా, మన భారతీయ సంస్కృతి యందు మానవత్వమును ధన్యము చేసుకునే నిమిత్తమై జన్మ సార్థకమనియు లేక జన్మము యొక్క విమోచన అనియు మనము భావించి అందులోకు తగినటువంటి అనేక రకములైనటువంటి సాధనలు మనకు సలపటం, మన జన్మము యొక్క నివృత్తిని కొంతవరకును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటము భారతీయ సాంప్రదాయమైన ఉన్నటువంటి విషయము మీకందరికీ తెలిసినటువంటిది.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ ది కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ది వెరీ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సంథింగ్ సేక్రెడ్. ఫాలోయింగ్ దట్ వి మేక్ ఎన్ అటెంప్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ రిపీటెడ్ బర్త్, టు గెట్ ఓవర్ by sadhana and be free from being born again, to get into nirvrutti. This is a kind of trial which we all make in regard to our birth. This is something which is known to all of you.
0: Sadhukulainatvanti prati bharatiyudu kudanu janma rahitya manetvanti danini koratam, idi rahitya manna emito thanu arthamunu gurtinchi korutunnado leka రాహిత్యమనేటువంటి దానికి వేరే అర్థం ఏమైనా అర్థాను భావించి తాను కోరుతున్నాడో నాకు అర్థం కావటం లేదు.
1: ది సాధకాస్ దే ఆల్వేస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఏ బీయింగ్ రీబోర్న్. వెదర్ ది సాధకాస్ ఆర్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బర్త్ అగైన్ బై అండర్స్టాండింగ్ వాట్ ఇట్ మీన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ది బర్త్, ఆర్ వెదర్ వితౌట్ అండర్స్టాండింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సచ్ ఎ థింగ్, ఐ డో నాట్ నో.
0: అయితే జన్మ రాహిత్యము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: వి షుడ్ అండర్స్టాండ్ టుడే వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ యువర్ డిజైర్ టు గెట్ రిడ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్.
0: దైవాత్మ చేత మానవ జన్మము లభించుతున్నటువంటి విషయము తరువులకు విదితమే. దైవ కారణము చేతనే జన్మములు కలగటం, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు మన యొక్క నిత్యకృత్య కర్మ జీవితంతో కూడాను గడుపుకోవటము, ఈ విధమైనటువంటివన్నీ కూడాను దైవాత్మ సంకల్పం వల్లనే, దైవ కారణం వల్లనే జరుగుతున్నటువంటి సత్యం కూడాను మనకు వ్యక్తమయ్యేటువంటి విషయం.
1: ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వి నో దట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది డివైన్ విష్ దట్ వన్ ఈస్ బీయింగ్ బోర్న్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ డిజైర్ అండ్ టేకింగ్ గాడ్ యాజ్ ది ఆరిజిన్ అండ్ కాజ్ దట్ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్. And when they are born, that we have to fulfill certain obligations and duties in this material world also follows from God's wish. This is all that we know.
0: Paramatma amsame manavatmaga roopundi tadwara ee yokka prapanchamunandu tama yokka divyattamunu telisukune nimittamai ee manavatma aneka rakamulainatvanti sadhanalu salapatam, idi mana bharatiyula yokka sampradayam.
1: That the divine takes the shape of Atma in man and he is born as man in this world and he will make an attempt to realize and understand his own self is something which we are aware of.
0: Daiva sankalpamte erpadinatvanti yokka manava janmanu manamu oka vidhamainatvanti yokka rahityanni koratamulo daiva sankalpamunu manamu nirakarinchinatvanti vareme avutunname kaani దైవ సంకల్పమును మనం చక్కగా అనుసరించినటువంటి వారం కావటం లేదు.
1: ఇన్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బర్త్ విచ్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ యాజ్ ది విష్ ఆఫ్ ది డివైన్, వీఆర్ రియలీ గోయింగ్ కాంట్రరీ టు ది విష్ ఆఫ్ ది డివైన్ అండ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ది విష్ ఆఫ్ ది డివైన్.
0: దైవం యొక్క సృష్టిని నిరాకరించి దైవం యొక్క సంకల్పమైనటువంటి ప్రకృతిని దూరము చేసుకుని జన్మ రాహిత్యము అనేటువంటి దాన్ని కోరుకోవటంలో వీరి అర్థం ఏమిటో కూడాను అది బోధపెట్టడం లేదు.
1: టు గో కాంట్రరీ టు గాడ్స్ విష్, టు గో అవే ఫ్రమ్ గాడ్స్ క్రియేషన్ అండ్ నాట్ టు బి నియర్ నేచర్ విచ్ ఇస్ గాడ్స్ క్రియేషన్, వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ వాంటింగ్ టు గెట్ ఇన్ గెటింగ్ రీడ్ ఆఫ్ అవర్ బర్త్స్.
0: దైవ సంకల్పంని నిరాకరించి ఇంకా తాను ఈ జగత్తు నుండి చేసే పని ఏమిటో కూడాను అర్థం కావటం లేదు.
1: To go contrary to God's wish, what is it that you are going to do in this world? One doesn't understand.
0: Kanuka manamu rahityamunu korukotamlo manamu sankalpamunu nirakarinchinatvanti varamai potunnam. రాహిత్యమును కోరుకోవటము ఇది అర్థరహితమైనటువంటి విషయము. మనము ఐక్యతను కోరటము సత్యమైన మార్గము.
1: ఇన్ వాంటింగ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ రీబర్త్ అండ్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఎ ఫ్రెష్ బర్త్ యు ఆర్ రియలీ గోయింగ్ కాంట్రరీ టు గాడ్స్ సంకల్ప ఆర్ గాడ్స్ విష్. On the other hand, the right thing to do is to desire to become one with God and become identical with God.
0: Samsaro beda darshanam annaru, jnanam eka darshanam, advaita darshanam annaru. Ee advaita darshanam, beda darshanam, ee rendintilo unnatundi vyathyasame ee paramaatmaku manavaatmaku unnatundi yokka vyathyasam.
1: Samsara, or this being born again and again, this is what makes you see multiplicity or duality, whereas jnana or wisdom makes you see the oneness or non-duality. It is the difference between samsara and jnana, that is the difference between the individual man and the supreme being, the Lord.
0: Advaita darshanam ainatvanti jnanamunaku manam aneka rakamulainatvanti vicharana salipi aneka rakamulainatvanti sadhanalu salipi కొన్ని రకములైనటువంటి యొక్క వేద శాస్త్రముల యొక్క ప్రమాణములు కూడా మన వరకు గుర్తించి తద్వారా ఈ అద్వైత దర్శనమును మనం పొందడానికి వీలవుతుంది. అయితే సామాన్యమైనటువంటి జ్ఞానము మూడు రకములుగా ఈ లోకమునందు అనుభవిస్తూ వస్తున్నాం.
1: బై మేకింగ్ ఎన్ ఎఫర్ట్, బై మేకింగ్ ది నెసెసరీ ఎంక్వైరీస్, బై పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ టు సెవరల్ సాధనాస్ and by accepting the pramanas that are contained in our Vedas and Shastras, it will be possible for us to use our wisdom and get the Advaita Darshana or the feeling of non-duality. This wisdom is of three kinds in this world.
0: Nanatvamulo ekatvamunu darshinchi andulo unnatvanti divyatvamainatvanti yokka tattvanni manam gurtinchi beda rahitamainatvanti yokka aatmane jnana swaroopuniga viswasinchi అట్టి భావములతో మనము కొన్ని రకములైనటువంటి జీవితము గడుపుకోవటము ఇది సాత్వికమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతుంది.
1: టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ అండ్ టు రికగ్నైజ్ ది డివైన్ యాజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీథింగ్, టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ టు బికమ్ వన్ లైక్ ది ఆత్మ, అటైన్ ది స్టేట్ ఆఫ్ విజ్డమ్. This will be called the sattvic path of jnana or wisdom.
0: Aithe inka rajasikamu aneetvanti dani yandu kevalamu nadi needi atanu itanu vruchamu pachi jantavu ityadi roopa bhedamulunu kalpinchukoni sukamu dukkamu aneetvanti dvandamulu yandu tana manasunu imichi ee dvanda bhavamu cheta tana yokka jeevitamunu కొంత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం రాజసిక జ్ఞానం అని కూడాను చెప్పవచ్చు.
1: ది సెకండ్ కైండ్ రాజసిక విజ్డమ్ ఈజ్ టు ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ మైన్, సంథింగ్ ఈజ్ హిజ్, సంథింగ్ ఈజ్ యువర్స్ అండ్ సో ఆన్ అండ్ బైండ్ యువర్ సెల్ఫ్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఫీలింగ్, టు సే దట్ దిస్ ఈజ్ ఎ బర్డ్, టు సే దట్ దట్ ఈజ్ ఎ ట్రీ అండ్ ఆల్సో సీ ది డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ సఫరింగ్, రిగార్డ్ హ్యాపీనెస్ ఎస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ సఫరింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ దెన్ టు ట్రై టు ఫిట్ దీస్ డిఫరెన్సెస్ ఇన్ టు వన్స్ లైఫ్. దిస్ విల్ బి కాల్డ్ ది పాత్ ఆఫ్ రాజస విజ్డమ్.
0: రూప నామములు యందు మాత్రమే తన యొక్క దృష్టిని ఇమిచ్చి జ్ఞానమును ఏకత్వమైనటువంటి భావమునందు విశ్వసించక రూపనామములు మారునట్లుగా జ్ఞానము కూడాను మారుచుండననేటువంటి యొక్క అజ్ఞాన స్థితి లోపల తాను ప్రవేశింప చేసుకోవటము దీనిని కూడాను రాజసికమని చెప్పవచ్చు.
1: ఇఫ్ వన్ అటాచెస్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఫార్మ్ అండ్ నేమ్ and does not recognize the oneness of knowledge which is independent of the form and the name which anyone is taking, to be ignorant that way can also be styled as part of rajasika path of knowledge.
0: Inka tamasikam ante idi poorthi viruddhamainatundi sthitilo untuntadi ekatvamunu nammaka nanatvamunande tana yokka lakshyamu imichi imichatame kaakunda tanu jnana shunyudai poi kevalamu తామసికమైనటువంటి యొక్క భావముతో ఈ ఏకత్వమును ఏమాత్రము కూడా విచారించినటువంటి యొక్క పరిస్థితి లోపల తన జీవితమును ప్రవేశింప చేసుకుంటాడు. ఇది పూర్తి తామసికమనే చెప్పవచ్చును.
1: నౌ ది తామసిక పాత్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కంప్లీట్లీ కాంట్రరీ టు ట్రూత్. ఇట్ ఇగ్నోర్స్ ఆల్ టుగెదర్ ది ట్రూత్. వన్ హ్యాస్ నో బిలీఫ్ ఎట్ ఆల్ ఇన్ ది వన్నెస్ ఆఫ్ థింగ్స్. One goes on believing in the diversity of what you see and one is completely ignorant of the truth. This may be called the tamasika path of wisdom.
0: Karacharana avayavamula yokka vishishtatanu puraskarinchukoni shithilamayyetundi dekhamane dhyanani bhavinchukoni tadwara tana yokka jeevitamunu ఈ ప్రపంచమునందు గడుపుకొనుటకు తగినటువంటి ప్రయత్నము సలపటము ఇది సామాన్యమైనటువంటి మానవుల యొక్క లక్షణం.
1: Attaching importance to your hands, to your legs and to your limbs and to regard that this body is the primary thing that you should care for, to spend your life in that manner is what an ordinary person does in this world.
0: నిజముగా విచారించిన దేహము తాను ఏనాటికి కూడాను కానేరడు.
1: If you make a proper inquiry, the body can never be your true self.
0: తనది కానటువంటి ఈ దేహమును తానే అని భ్రమించి తద్వారా అనేక రకములైనటువంటి సంబంధములు కల్పించుకుని ఆ సంబంధముల ద్వారా కొన్ని రకములైనటువంటి బంధనకు కూడాను తాను గురి అయిపోతున్నాడు.
1: In the belief that this body, which is really not yourself, thinking that it is yourself, and then entering into many kinds of relationships and connections, one ties himself up unnecessarily with these bondages.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: It's a small example for this.
0: 20 సంవత్సరముల యువకుడు 60 సంవత్సరముల తల్లితో 20 సంవత్సరములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ఈ తల్లి ప్రేమను అనుభవించి ఈ 20 సంవత్సరములు కూడాను ఆ దేహమునే తల్లి తల్లి అనేటువంటి ప్రేమతో గౌరవించుచు కాలము గడుపుతూ వచ్చారు.
1: A youth of age 20 years has been living with his mother who is 60 years old and for all the 20 years of life he has been enjoying the affection of his mother and he has been regarding the body of his mother as his mother and that is how he was spending his time of 20 years.
0: నిజముగా ఈ విషయాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ 20 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ కుమారుడు 60 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఆ తల్లికి ఎట్టి సంబంధం అనగా కేవలము దేహ సంబంధమే కాని ఇంక ఏ విధమైనటువంటి సంబంధం కూడా అందులో మనకు కనిపించదు.
1: If we look into this matter carefully and properly, we will see the connection between this 20-year-old son and the 60-year-old mother is purely a bodily relationship. We will not find any other relationship between these two individuals.
0: Kala karma karana vasattu ee kayamu ee talli veedipoyindi.
1: On account of the passage of time and circumstances, this mother died and passed away.
0: Kani aa degamunu taanu mundu unchukoni ee 20 samvatsamla kumarudu talli nannu ekaagiga chesi velithiva naaku evaru dikku nannu evaru chuchukuntaru ani aneka rakamuluga ఈ పిల్లవాడు బాధపడటం కూడాను ఒక సహజం.
1: ఆన్ ది డెత్ ఆఫ్ ది మదర్ దిస్ 20-year-old బాయ్ కీపింగ్ ది డెడ్ బాడీ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఇట్ ఇస్ కస్టమరీ దట్ హీ వీప్స్ అండ్ హీ ఆస్క్స్ మై మదర్ యూ హ్యావ్ లెఫ్ట్ మీ అండ్ గాన్ అవే యూ హ్యావ్ మేడ్ మీ లోన్లీ హూ ఇస్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ మీ దిస్ ఇస్ హౌ హీ వీప్స్ అండ్ ఎక్స్ప్రెసెస్ హిస్ సారో.
0: నన్ను వీడి వెళ్ళితివా అని ప్రశ్నించేటువంటి ప్రశ్నలో మనం చక్కగా విచారణ సల్పాలి.
1: We have to make a proper inquiry about the question which he is asking. Have you left me and gone away? We should understand that question.
0: Aithe ee pillavani vidichi dehamu poyinada leka pranamu poyinada?
1: Is it the body that has gone away or is it the life in the body that has gone away?
0: Dehamu munde pettukunnadu. Dehame nija talli aithe nannu vadalipothiva ani cheppatamlo artham ledu.
1: The body
0: ga vadalinnatundi evaro ఆ యొక్క పదార్థమే ఇతని యొక్క నిజమైనటువంటి తల్లి కాని ఉన్నటువంటి పదార్థం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: ది బాడీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ది బాడీ ఈజ్ దేర్ ఇఫ్ ది బాడీ ఈజ్ హిస్ మదర్ దర్ ఇస్ నో మీనింగ్ ఇన్ హిస్ సేయింగ్ హ్యావ్ యూ గాన్ అవే అండ్ హ్యావ్ యూ లెఫ్ట్ మీ అలోన్. ఆన్ ది అదర్ హ్యాండ్ దాట్ విచ్ హెస్ ట్రూలీ గాన్ అవే ది లైఫ్ ఇన్ ది బాడీ దాట్ షుడ్ బి హిస్ మదర్ ఇన్ హిస్ సేయింగ్ దట్ షీ హెస్ గాన్ అవే.
0: ఏది తనను వదిలిపోయినదో అది ఉండినంత వరకు ఈ దేహమును తాను తల్లిగా అనుభవిస్తూ వచ్చాడు. ఏది వదిలిపోయినదో అది ఈ దేహమును వదిలిపోయిన తరువాత తల్లి లేదు అని వీడు అనుకుంటున్నాడు. కాని వచ్చినటువంటిది పోయినటువంటిది ఏది అనగా ప్రాణమే. కనుక ఆ ప్రాణమనేటువంటి తల్లి ఈ దేహములో ఉన్నంత వరకును ఈ దేహమనేటువంటి యొక్క ఆకారమును అతి శ్రద్ధగా భక్తిగా గౌరవంగా అనుభవిస్తూ వచ్చాడు. ఏ నిజమైనటువంటి యొక్క ప్రాణము అది ఈ దేహమును వదిలిపోయినో అప్పుడు ఈ దేహమును ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. కనుక లక్ష్యం పెట్టినటువంటిది ఎవరిపైనా? ప్రాణం పైనే లక్ష్యం పెట్టడం, దేహం పైన కాదు. ఆ ప్రాణం ఉంటే ఈ దేహంకు లక్ష్యము, ఆ ప్రాణము లేకపోతే ఇది అలక్ష్యము. కనుక లక్ష్యము అలక్ష్యములకు మూల కారణము ప్రాణమే కాని దేహం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: That which has truly left and gone away, as soon as that has gone away, he is saying that the mother has left and gone away. But so long as that life which has left the body and gone has been remaining in the body, he has been treating the body as his mother. Therefore, the truth is that life that is existing in the body is his mother, but so long as that life is in the body, he has been caring for the body and he has been calling that body his mother. The moment the life has left, the body has become dead. So, if he was really caring for the body and his mother, what is it that he was caring for? He was caring for the life inside the body and not the body.
0: కనుకని మనము ఈ బాహ్యమైనటువంటి దేహములతో సంబంధం కల్పించుకొని తద్వారా అనేక రకములైనటువంటి యొక్క బంధనకు గురి కావటమే కాకుండా దీని యొక్క బంధముల చేత మన యొక్క జీవితం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి రీతి కింద వ్యక్తపరచుకుంటూ వస్తున్నాం.
1: Therefore, by establishing these connections, these relationships with what you see externally, this outward body, we are really tying up ourselves to certain things, and by these bondages, we are not able to understand the real significance of our own life.
0: నిన్నటి దినము చెప్పినట్టుగా ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి అని చెప్పడం అంతా కూడాను తాను లోపల నుండి చెప్తున్నాడే కాని దేహము ఇట్టి సంబంధాన్ని కల్పించుకుని చెప్పడం లేదు.
1: As was told to you yesterday, when a person says that this is my house, this is my body, this is my wife, this is my mother, what he is saying is something which is coming from within him. It is not being said by an external connection of one body to the other.
0: కనుక తానెవడో ప్రత్యేకించి ఈ అన్నింటి నుంచి దూరమయ్యి తాను విలక్షణుడై సాక్షిభూతుడుగా కనిపిస్తున్నాడు.
1: So, what he is, who he is something which is quite distinct from his body or from his house and so on, and he is only looking from outside as an external witness.
0: Itti yokka satya swaroopanni manamu gurtinchukovatamu atyavasaramu. Danini gurtinchukunna tarvata ee kayamuto ee kalamunu ee yokka lokamunandu manam cheyavalsinatundi kartavya karmalu aacharinchinappatikini ఎట్టి దోషములు కూడాను మన యొక్క ఆత్మకు అంటుకోవటానికి వీలు కానటువంటి పరిస్థితిని మనం అందుకుంటాం.
1: The first thing which you have to do is to recognize this Atma, which is only a witness, and that is the truth which should be firmly implanted in your mind. Once you do that, it does not matter whatever work you do with this body in this world, but that is not going to affect your Atma.
0: అయితే మన వృత్తులు అన్ని కూడాను కేవలం స్థూల రూపమునకు సంబంధించి ఉంటుంటాయి.
1: However, all our occupations and the type of work which we do in this world, they are only connected with the gross shape of your body.
0: ఈ స్థూల రూపము చేత అనేక రకములైనటువంటి సత్కర్మలు ఆచరించవలసినటువంటి కర్తవ్యం.
1: It is necessary that with your gross body, you have to do many good things and occupy yourself in doing several good things.
0: దీనిని ఒక విధమైనటువంటి జీవ ప్రజ్ఞ అని చెప్పవచ్చు.
1: This may be referred to as some kind of jiva prajna.
0: Idi sthula roopamainatundi vrutti.
1: This jiva prajna is the ordinary outward or gross kind of work.
0: Inka sutra roopamainatundi gunamulu yokka ee tattvamu deenine ishvara prajna ani kudanu cheppavachchu.
1: Then there is the other subtle capacity, what is connected with the subtle form of your body, that can be referred to as the ishvara prajna.
0: Anaga ee gunamulalo అనేక రకములైనటువంటి వెంతా కూడా మనలో చెలరేగి మన యొక్క హృదయ స్థానం నుంచి ఉద్భవించి కట్టకడపు స్థూలమైనటువంటి దేహమును కూడాను బంధించడానికి పూనుకుంటాయి ఈ గుణములు.
1: This means that various qualities that you have, the gunas that you have, they sometimes emanate from your heart, they make you do several things and they try to bind your own gross body.
0: ఈ గుణములను పవిత్రమైనటువంటి గుణములుగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడు మనము బంధరహితులమై స్వాతంత్రం అనేటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటాం. ఈ గుణములు కొంత వక్రమైనటువంటి మార్గమును మనం నడిపినప్పుడు ఇవే కొన్ని రకములైనటువంటి యొక్క బంధనకు కారణమై మన జీవితం అనేటువంటిది అయోమయ స్థితి లోపల మనం అవస్థల పాలైపోతాం.
1: ఇఫ్ వీ కెన్ see to it that these qualities of ours are sacred and good, then it will be possible for us to get rid of the various bondages and acquire a certain amount of freedom. On the other hand, if these qualities which we acquire are bad and are not sacred, then that will itself give rise to bondage on your part and loss of freedom.
0: మనకు దుర్గుణములు తత్కాలికంగా చాలా ఆనందమును సుఖమును అందించినట్టుగా మనకు తోస్తుంది, కానీ భవిష్యత్తులో అవి మహా అపకారి మహా ప్రమాదాల్ని కూడాను అందించడానికి పూనుకుంటాయి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్ ఫర్ ది టైమ్ బీయింగ్ అండ్ ఇన్ ఎ టెంపరీ వే దే మైట్ లుక్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాజింగ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ టు యూ, బట్ ఇన్ ది లాంగ్ రన్ దే విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ కాజ్ క్వైట్ ఎన్ అమౌంట్ ఆఫ్ హార్మ్ టు యూ.
0: అవి మిత్రులుగా వచ్చి చేరి శత్రువులుగా తయారైపోతాయి.
1: దే కమ్ లైక్ ఫ్రెండ్స్, దే కమ్ అండ్ జాయిన్ యూ, బట్ టర్న్ అవుట్ ఇన్ టు బీయింగ్ ఎనిమీస్.
0: అవే మనకు దొరలుగా కనిపించి దొంగలుగా మారుతాయి.
1: దే లుక్ లైక్ జెంటల్మెన్, బట్ దే బికమ్ అల్టిమేట్లీ థీవ్స్.
0: కనుక ఇట్టి దుర్గుణములను మన హృదయ స్థానం చేరకుండా చూసుకోవటానికి మనం ఈ వయసు లోపల తగినటువంటి ప్రయత్నం సలపాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్, the required attempt in this age to see that such bad qualities do not enter our hearts.
0: ee sadgunamulaku durgunamulaku sangamu kodanu kontha todapadutu untadi.
1: For these good qualities as well as bad qualities, very often company also is responsible to some extent.
0: etti varito cherinappudu atti yokka pravartan lekudanu manalo alavadutuntai.
1: The type of people whom you join, with whom you keep company, will determine the kind of qualities which will enter you.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: It's a small example.
0: ఏదైనా అడవిలో ఒక కర్రకు నిప్పంటించినప్పుడు ఆ కర్ర తాను కాలిపోవటమే కాకుండా తనకు చుట్టుముట్టు ఉన్నటువంటి యొక్క కర్రలను కానీ వృక్షములను కానీ భస్మం చేసేంత వరకు అది మానుకోదు.
1: Suppose you set fire to a small piece of wood in a forest. That piece of wood will not rest until this fire spreads to all other trees surrounding it and burn the entire forest.
0: ఇది కేవలము ఒక దుర్గుణములు నిప్పుతో సమానము. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను కాల్చి మామిళ్ళ విడచిచనున అన్నారు.
1: This bad quality is like a forest fire. If there is a forest fire, can you expect that that forest fire will only burn the useless trees and spare the mango trees? That cannot be.
0: Ade vidhamugane ee durmargulaku chenta cherinappudu tamaku taamu paadaipotame kaakunda chuttu mooginatvanti varini kudanu tana mitrulanu tana bandhuvulaku kudanu konni rakamulainatvanti apakittula paalu leka kashtamula paalu konni dukkhamula paalu kudanu cheyataniki punukuntaru.
1: Therefore, bad people, when they are available in a certain place, then they try to spoil everyone around them. They infect their bad qualities to their surroundings. They ruin their friends. They ruin their relatives. This is what they will attempt to do.
0: Inka satsangam anaga tamaku taamu tyagamu cheyatame kaakunda sarvulu kudanu pavitramainatvanti reetini andinchadaniki poonukuntaru. Avi oodottu vanti vaaru ee oodotti తాము కాలుతూ కాలుతూ కాలుతూ తమకు తాము నాశనమైనప్పటికి తమ యొక్క సుగంధమును చుట్టూ చేరినటువంటి వారికి ఇంకా దూరమునందు ఉన్నటువంటి వారికి కూడాను తమ పవిత్రమైనటువంటి సుగంధమును అందించి హాయిని కల్పిస్తుంది.
1: గుడ్ కంపెనీ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ ఆల్వేస్ ఇండల్జ్ ఇన్ సాక్రిఫైసింగ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. నాట్ ఓన్లీ దట్, దే విల్ హ్యాండ్ ఇన్ గుడ్ క్వాలిటీస్ టు ఎవ్రీవన్ దట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్ అండ్ ప్యూరిఫై ది కంపెనీ ఇన్ విచ్ దే వర్క్. దే ఆర్ లైక్ ఎన్ ఇన్సెన్స్ స్టిక్. ది ఇన్సెన్స్ స్టిక్ గోస్ ఆన్ బర్నింగ్ అండ్ ఎగ్జాస్ట్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ వైల్ ఇట్ ఎగ్జాస్ట్ ఇట్ సెల్ఫ్, ఇట్ హ్యాండ్స్ ఇన్ ఫ్రాగ్రెన్స్ టు ఆల్ ది సరౌండింగ్స్ అండ్ టు ఎవ్రీవన్ హూ కమ్స్ క్లోజ్ టు దిస్ ఇన్సెన్స్.
0: పరోపకార తత్వమునందు పవిత్రమైనటువంటి భావమునందు ఇతరుల యొక్క ఆనందమును కోరి మనము దేశం యొక్క సౌభాగ్యమును లోక కళ్యాణమును ఆశించి సమస్త లోక సుఖినోభవంతు అనేటువంటి యొక్క పవిత్ర భావముతో సాధన సలిపేటువంటి వాడు దినదినము కూడాను అభివృద్ధిని నొందుతుంటాడు.
1: వన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్, వన్ హూ హ్యాస్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ మైండ్, వన్ హూ ఆల్వేస్ కన్సిడర్స్ ది ప్లెజర్ ఆఫ్ అదర్స్ and has in his mind the country's prosperity and looks after the world's future, such a person will be improving and will be growing better and better day after day.
0: Itti pavitramainatvanti yokka gunamulu kaliginatvanti vaadu goda gattu vaadu ani deeniki oka upamanam.
1: A person who has such sacred qualities can be compared to one who builds a wall.
0: అతను దినదినములకు సారవ కట్టుకుని పైకి ఎక్కుతుంటాడు కానీ క్రిందికి దిగడు.
1: The one who builds a wall day after day will go on building and climbing up. He is not going to climb down.
0: ఇతరుల యొక్క చెడ్డను కోరువారు, ఇతరుల యొక్క మంచిని చూచి ఓర్వలేనటువంటి వారు, ఇతరును కీడు చెల్పేటువంటి దానికి ప్రయత్నం సల్పువారు, బావిని త్రవ్వేటువంటి వారు.
1: On the other hand, individuals who are always causing harm and hurt to others, who are jealous of the prosperity of others, who want to be bad to others, they can be compared to person who is digging a well.
0: కనుక ఈ బావి దినదినమునకు లోపలికి పోతుంటాది కానీ పైకి రాదు. గోడగట్టేటువంటి వాడు దినదినమునకు పైన పోతుంటాడు కానీ క్రిందికి రాడు.
1: In digging a well, the person who digs the well day after day goes down and down. In building a wall, the person who builds the wall day after day climbs up and up.
0: కనుక మనం ఈనాడు గోడను కట్టేటువంటి వారిగా మనం తయారు కావాలి కానీ బావిని త్రవ్వేటువంటి వారిగా మనం తయారు కాకూడదు.
1: Today we must build ourselves into one who is building a wall. We should not shape ourselves into one who is digging a well.
0: ఇందులో యావత్ ప్రపంచమునకును కళ్యాణమును అందించేటువంటి ఏకాత్మ స్వరూపమును చక్కగా గుర్తించి అట్టి ఆత్మనే నీవు నేను అని స్మరించినటువంటి యొక్క వ్యక్తి మహాజ్ఞాని కాగలడు.
1: Therefore, in this matter, if one can recognize the prosperity of the entire world, that it is due to the Atma Swarupa, and then talk of you and me in the context of Atma Swarupa, he will become a jnani.
0: ఇంకా ఇట్టి జ్ఞాని సతతం అనగా సర్వకాలముల యందు కూడాను ఏకధారగా దైవము యొక్క చింతననే తాను తలుపుతుంటాడు కాని అన్ని చింతలు తాను తలపడానికి పూనుకోడు. ఏ కార్యము చేసినా లేక ప్రపంచము యొక్క సంబంధమైనటువంటి వృత్తులు సరిపినప్పటికీ అది దైవ కార్యముగానే తాను విశ్వసించి ఆ కార్యములు యందు తాను కాలుడుతాడు కాని అన్ని కర్మలుగాని అన్ని కార్యములుగా గాని తాను భావించడానికి పూనుకోడు.
1: సచ జ్ఞాని, a wise person like that, always and continuously will be thinking only of God. He cannot think of anything else other than God. Although he is involved in doing things in this world, attending to worldly matters, he will only be doing such work in terms of God and with God in his mind. He cannot really think of anything else.
0: దీనికి రాధ భక్తి ఇది సరియైనటువంటి ఒక ఆదర్శంగా కనిపిస్తుంది.
1: For this situation, the devotion exhibited by Radha is fitting and is like what we have now described.
0: అయితే ఈ రాధ భక్తిని మనం అనేక రకములైనటువంటి ఆపోహలతో దీనిని భారతీయులు అనుభవించుకోవటానికి ప్రయత్నం సల్పారు. కానీ ఇట్టి ఆపోహలకు కానీ ఇట్టి అపకీర్తులకు కానీ ఈ రాధ తత్వాన్ని వినియోగించుకోవటంలో ఏమాత్రం కూడా అర్థం లేదు.
1: Our countrymen have understood what is Radha Bhakti in many wrong ways. They have formed wrong impressions. There is no room for such wrong impressions in regard to Radha Bhakti.
0: Radha anaga oka stree ani kaani aame yokka pavitramainatundi yokka tattvamu oka prema margamunandu pravahinchinatundi ga gaani manam bhavinchukotam kudanu oka porapatu.
1: To regard Radha as the name of a particular woman or that her devotion took the line of human love, these things are not appropriate and correct.
0: Bhagavad drushti yandu stree purusha bhedamulaku emaatram kudanu sthanam ledu anduvalane naradudu kudanu ellabda puman ichha bhavati aatmaramo bhavati tapto bhavati matto bhavati ani aneka rakamulaga tanu varninchinadu anaga ikkada stree purushudu aneetundidi kaakunda కేవలము జీవతత్వాన్ని మాత్రమే తాను వర్ణిస్తూ వచ్చాడు.
1: ఇన్ గాడ్స్ విజన్ దేర్ ఇస్ నో డిస్టింక్షన్ లైక్ మ్యాన్ అండ్ ఉమెన్. మ్యాన్ అండ్ ఉమెన్ స్టాండ్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ సో ఫార్ ఎస్ గాడ్స్ విజన్ ఆర్ కన్సర్న్. దట్ ఈస్ ద రీజన్ వై నారద ఇన్ సో మెనీ వేస్ డిస్క్రైబ్డ్ ఓన్లీ ది జీవతత్వ. హీ మేడ్ నో రిఫరెన్స్ టు వెదర్ వన్ ఈజ్ అ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్.
0: ఈ యొక్క భేదభావములు దేహమునకు మాత్రమే సంబంధించినటువంటివి కానీ ఈ జీవతత్వం నందు ఆత్మ ప్రజ్ఞ యందు ఇట్టి భేదములకు ఏమాత్రము స్థానం ఉండదు.
1: దీస్ డిఫరెన్సెస్ ఆర్ రిలేటెడ్ ఓన్లీ టు ది బాడీ. దీస్ డిఫరెన్సెస్ హ్యావ్ నో ప్లేస్ వాట్ సో ఎవర్ వెన్ యూ టాక్ ఆఫ్ ది జీవ ఆర్ వెన్ యూ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ ఆత్మ ఈజ్.
0: ఆత్మ వరకు కానీ జీవం వరకు కానీ మనం పోనక్కర్లేదు. నిత్య జీవితం లోపల ఆకలి, దప్పులు, కోపము, తాపము, దుఃఖము ఇత్యాది గుణములు కూడాను వారు అనుభవిస్తున్నారు, వీరు అనుభవిస్తున్నారు. ఈ యొక్క విషయములందు ఇరువురికి ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించటం లేదు. అయితే ఆడవారు భరించుకునలేక తక్షణమే ఒక కంటి నీరు కార్చవచ్చును, కానీ మగవారు కొంచెం భరించుకొని లోపల ఏడ్చవచ్చును, కానీ దుఃఖం లేకుండా మాత్రం పోవలేదు.
1: We don't have to go so far as Jiva and Atma to recognize that this distinction between man and woman is very superficial. Even in our daily life, everyone feels hungry, everyone feels thirsty, everyone feels angry, everyone feels jealousy. Men and women experience all these things in the same manner. There may be minor differences, like women, when they become angry, they cannot bear it and they may shed tears. But men, when they get any of these excited feelings, they will have it in themselves and they may hide the feeling. That is only difference.
0: Kanukane mana pravartanalu koncham pradarshanangaanu nidarshananga kanipinchavachune kaani unnatvanti yokka tattvam lopala yadartham iruvuriki kudanu okkati gaane untundadi.
1: Our external conduct may show some difference in exhibition or in showing up, but truly when we take the inner significance, it is the same for both categories.
0: Adve vidhamugane ee radha bhakti endukudanu oka pavitramainatundi visishtatanu manam gurtinchadaniki poonukovali kaani aame yokka tattvamunu edo oka apartamulo manam viniyoginchukoni aame margamunu manam kontha varakunu dushinchadaniki kudanu poonukotam chaala paapam.
1: We should therefore take this devotion on the part of Radha as something sacred, as something distinctive. But to attribute wrong interpretations for Radha Bhakti is doing quite wrong things.
0: Idi sarvarpitamainatvanti yokka chittamuto taanu kevalam Krishnuni yokka hrudayamunanda hattukoni poyi unmatturaliga ayipoyi taanu pavitramainatvanti yokka jeevitamunu andulo ankitam parchukundi.
1: In this, it is a matter of entire and complete surrender. It is a matter of thereby imprinting herself in the heart of Krishna. Thereby she has made her life sacred and she has made it completely surrendered to Krishna.
0: Itti arpitamainatvanti yokka chittamulu aadavaru kavachu magavaru kavachu evarainappudikini radha aneetvanti peru daraku sambandhinchinatvantide kaani oka vyaktiki sambandhinchinatvantide kaadu.
1: Such surrendered mind, this aspect, it doesn't matter whether it is a man or a woman. Radha is the name for this act of surrender and it does not refer to the sex.
0: Andulo ee dharas yokka swaroopame radha yokka aakaram.
1: Here this dhara, the form of this, is the form of Radha.
0: Deeniki oka chinna udaharanam manam telugu lo cheppina kaani english lo cheppina etti భాషలు ఎందైనప్పటికీ దానికి కొన్ని శబ్దములు కూడి వస్తుంటుంటాయి.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వెదర్ యూ మెన్షన్ ఇట్ ఇన్ తెలుగు ఆర్ వెదర్ యూ మెన్షన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ సమ్ సౌండ్స్ హావ్ టు కమ్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ వర్డ్.
0: దీనికి రాధా అనేటువంటి దానికి నాలుగు అక్షరాలుగానే మనం తీసుకుందాం.
1: వి షల్ టేక్ దిస్ వర్డ్ రాధ యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫోర్ లెటర్స్
0: ఆర్ ఏ టి ఏ. ఇది పెట్టినప్పుడు రాధ అని అయిపోయింది.
1: వెన్ వీ హ్యావ్ దీస్ ఫోర్ లెటర్స్ ఆర్ ఏ డి ఏ అండ్ పుట్ దెమ్ ఇన్ దట్ ఆర్డర్ ఇట్ బికమ్స్ రాధ.
0: ఇప్పుడు ఆర్ నుంచి మనం ప్రారంభమైనప్పుడు రాధాగా మనకు అర్థం అవుతుంది.
1: వెన్ వీ కమెన్స్ రీడింగ్ దిస్ విత్ ది లెటర్ ఆర్ వీ అండర్స్టాండ్ దట్ ఇట్ సిగ్నిఫైస్ రాధ.
0: ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోతుంది.
1: When we start from A and read the letters, it would read as Aadhar.
0: D nunchi manam prarambhamainappudu Dhar avutundi.
1: If we start with the letter D, it becomes Dhar.
0: Inkoka A nunchi manam prarambhamainappudu Aarad aipothundi.
1: If we start from the another A, it becomes Aarad.
0: Kanuka Radhaku Aadharamu Dhara Aaradane Radha annaru.
1: Therefore, the basis for Radha is Dhara and Arad. Dhara and Arad constitute the basis for Radha.
0: Kanuka Dhara Aradhane Radha yokka Aadharamu annaru.
1: Dhara and Aradha are the basis for Radha.
0: Anaga sarvada sarvakaleshu sarvatra harichintanam. Sarva pradeshamulu yandu kudanu sarva kalamulu yandu kudanu taanu nirantaramu aaradhana salpukovatame Radha yokka lakshanamu annaru.
1: The meaning of this is, at all times, at all places, and under all circumstances, Radha is simply thinking of Aradhana, or thinking of Hari.
0: Kanuka, itti prayatnaniki evaru poonukuntaro, varu andaru kudanu, Radha yokka tattvamunaku chendinatuvanti vare.
1: All persons who make such an attempt, who decide to make such an attempt, they belong to this group which will be termed as Radha.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి స్థితిని మనం పొందడానికి స్థూలమైనటువంటి దేహముతో, సూక్ష్మమైనటువంటి మనస్సుతో, కారణమైనటువంటి చిత్తముతో మనం అనేక రకములైనటువంటి సత్కర్మలలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సచ్చింతనలో, సత్సంగములలో దీనిని కలిపి కూర్చి తీర్చి పవిత్రమనర్చడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Which, however, means that if you want to enter this sacred thought with your gross body, with your subtle mind, and with your heart, you must make a full attempt joining good company and thinking of good things and always engaging yourself in good ideas.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example for this.
0: ఇప్పుడు అక్కడ ఒక క్లాక్ ఉంది.
1: There is a clock there in front of you.
0: అందులో మూడు పిన్నులు తిరుగుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ ఇండికేటర్స్ మూవింగ్ ఇన్ దట్ క్లాక్.
0: అందులో ఒకటి సెకండ్లదని, రెండవది నిమిషములని, మూడవది గంటలు అని.
1: వన్ ఇస్ ఎ సెకండ్ హ్యాండ్, అనదర్ ఇస్ ఎ మినిట్ హ్యాండ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ ఎన్ అవర్ హ్యాండ్.
0: అయితే సెకండ్ ముళ్ళు చాలా త్వరగా తిరుగుతూ వస్తుంటుండాలి, వేగంగా.
1: ది సెకండ్ హ్యాండ్ హ్యాస్ టు గో అరౌండ్ వెరీ ఫాస్ట్.
0: ఈ సెకండ్ ముళ్ళు ఎంత వడిగా తిరిగినప్పటికీ ఈ యొక్క నిమిషముల ముళ్ళు కొంత స్లోగా ఒక్క స్థానానికి మాత్రమే పొందిపోతుండాలి.
1: As the second hand goes round very fast and covers a large area, the minute hand moves comparatively slowly and moves only through one division.
0: అనగా సెకండ్ ముళ్ళు 60 ఇళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇళ్ళుకు మాత్రమే తిరుగుతా ఉంది.
1: Which means, as the second hand covers 60 divisions, the minute hand will cover only one division.
0: అయితే ఈ నిమిషముల యొక్క ముళ్ళు 60 ఇళ్ళు తిరిగినప్పుడు గంటల ముళ్ళు ఒక్క ఇళ్ళుకు మాత్రమే చేరుతా ఉంది.
1: When the minute hand moves and covers 60 divisions of itself, then the hour hand will move through one division.
0: అయితే సెకండ్ ముళ్ళు, నిమిషముల ముళ్ళు తిరగటం మనకు కనిపిస్తుండాలి, కానీ ఈ గంటల ముళ్ళు తిరగటం మనకు ఏమాత్రమూ కనిపించటం లేదు.
1: We are able to see with our eyes the movement of the second hand, the movement of the minute's hand, but the movement of the hour hand is so that we cannot see it with our eyes.
0: Aithe yedi kanipinchatam ledo, yedi kadalutunnattuga manaku gochirinchatam ledo, danini aadharam cheskuni ee second mullu minute mullu manaku oka avasaramaindi kani ee gantala mulle lekapothe ee nimishamulla mullu second mullu manaku anavasaram.
1: But what you cannot see visibly and what is so slow that you don't perceive it, that is the more important thing. It is only in respect of the hour hand that any importance comes to the minute hand or the second hand. If we have no hour hand, what use is it to have a second hand and a minute hand?
0: Ade vidhamugane mana yokka sthoolamainatvanti yokka dehamu aneka rakamulainatvanti karmalanta chestundadi, idi second mullu vantidi.
1: In the same manner, like this analogy, our body, this gross body, is doing all kinds of things and engaging itself in different kinds of work. It's like a second hand.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క పవిత్ర కర్మలు చేసినప్పుడే ఈ యొక్క స్థూల రూపమైనటువంటి యొక్క మనసు ఒక్క పవిత్రతకు చెందిపోతుంది.
1: After doing a considerable amount of sacred task by this gross body, this subtle mind will be able to move a little.
0: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసు అనేక రకములైనటువంటి పవిత్ర చింతనలు చేసినప్పుడే కారణ దేహమైనటువంటి యొక్క ఆత్మ స్థితిని పొందిపోతుంది.
1: ఆఫ్టర్ దిస్ సటిల్ మైండ్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇట్సెల్ఫ్ ఇన్ మెనీ గుడ్ టాస్క్స్, దెన్ దిస్ కాజల్ బాడీ, వాట్ యు కాల్ ది సీక్రెట్ ఆత్మ ఇన్సైడ్ యు, దాట్ విల్ మూవ్ బై ఎ లిటిల్.
0: అయితే ఈ యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క మనసు, స్థూలమైనటువంటి దేహము కారణదేహం నిమిత్తమే ఏర్పడినటువంటివే కాని కారణదేహమే లేకపోతే ఈ స్థూల సూక్ష్మములు మనకి ఏమాత్రం కూడా నిరుపయోగమే.
1: వీ హావ్ టు రికగ్నైజ్ హియర్ దట్ ది గ్రాస్ బాడీ అండ్ ది సటిల్ బాడీ హ్యావ్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ ఓన్లీ ది కాజల్ బాడీ. If there is no causal body, there is no use having this gross body and this subtle body. They exist for the causal body.
0: Kanuka manamu ee yokka karanamunu lakshyamunandu unchukoni ee sthoola sookshmamulanu pavitramainatundi margamunandu praveshimpa chesinappudu manamu karana sthanam anetundi yokka aatma sthananni manamu sulabhanga andukovataniki avakasam untuntadi.
1: We have to bear in mind as the most important thing this causal body. This is our objective. Then allow the gross body and the subtle body to take part in various actions and sacred tasks. It is only then that we will be able to render our Atma, which is the causal body, a good service.
0: Idi tana bimbamu pratibimbamulo leenamu kavatam anetundi oka rahityam ani cheppadaniki veelu kaadu.
1: It's not possible to say that the object and its image will come together.
0: ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికి పోయి చేరటము ఇది కేవలం లీనము అని చెప్పవచ్చును కాని ఇది ఒక సార్థకమని కాని లేక రాహిత్యమని కాని చెప్పడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ జస్టిఫై దిస్ బై సేయింగ్ దట్ ది టూ థింగ్స్ బికమ్ వన్. వీ విల్ హ్యావ్ టు స్టేట్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్ బై సేయింగ్ దట్ ఇట్ గోస్ బ్యాక్ టు ది ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ కమ్.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణము.
1: దేర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఇప్పుడు సముద్రము చాలా విశాలమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంటుంటది.
1: వి నో దట్ ది ఓషన్ ఇస్ ఎ వెరీ వాస్ట్ వన్.
0: అయితే మరొక వైపున ఒక చెరువు లోపల చాలా కొన్ని నీరుగా నిండినట్టుగా కనిపిస్తుంటది.
1: ఆన్ అనదర్ సైడ్ వి మే సీ ఎ స్మాల్ ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఇంకొక వైపున పెద్ద ప్రవాహంగా కూడాను అయోమయమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంటది.
1: ఆన్ అనదర్ సైడ్ వి మే సీ దట్ దేర్ ఇస్ ఎన్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్.
0: ఇంకా మన ఇంటి లోపల కొన్ని ట్యాప్స్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, ట్యాంకు లో నీళ్లు కనిపిస్తుంటాయి, బావిలో నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ అన్ని నీళ్లకు కూడాను ఆధారమైనటువంటిది ఏది అంటే అన్నింటికి ఆ సముద్రమే ఆధారం.
1: ఇన్ అవర్ హౌసెస్ వీ మే ఫైండ్ వాటర్ ఇన్ ది ట్యాప్స్, వీ మే ఫైండ్ వాటర్ ఇన్ ఎ వెల్. ఆల్ దిస్ ఇస్ వాటర్, బట్ ఫర్ ఆల్ దిస్ వాటర్ ది ఒరిజినల్ సోర్స్ ఈస్ ది ఓషన్ ఇట్ సెల్ఫ్.
0: అయితే ఆ యొక్క సముద్రపు నీరు ఈ ట్యాంకులకు ఈ రివర్లకు ఏ రకంగా వస్తుందాది అని మనం విచారణ చేసినప్పుడు అదే మనకు సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తుంది.
1: బట్ వెన్ వి ట్రై అండ్ ఫైండ్ అవుట్ హౌ దిస్ వాటర్ ఫ్రమ్ ది ఓషన్ ఇస్ కమింగ్ ఇన్ టు దీస్ వేరియస్ కంటైనర్స్ దట్ విల్ గివ్ అస్ ది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది ప్రాబ్లమ్ వీ హావ్ పుట్ అవర్ సెల్ఫ్స్.
0: ఈ సముద్రము పైన సూర్యుని రశ్మి పడి తద్వారా అది ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొంది తదుపరి వర్షములుగా కురిచి వంకలుగా బయలుదేరి ప్రవాహంగా వచ్చి చెరువుల్లో చేరిపోతున్నాయి.
1: When the sun's rays shine on the water of the ocean, that is converted into vapor. The vapor rises and clouds are formed. The clouds then give rise to rain. The rain gives rise to various rivers. These rivers go and give us the necessary water.
0: కనుక ఈ ప్రవాహములు కూడాను చాలా గొప్పగా ప్రవహించి తిరిగి సముద్రంలోనే లీనమైపోతున్నాయి.
1: These rivers flow and flow in a large measure, but ultimately they will all go and join the source, the ocean.
0: దీనిని మనం పురస్కరించుకొని ఈ సాగరమే ఈ సముద్రమే అనుగ్రహము.
1: In this context, we shall have to understand that this ocean is the grace or anugraha.
0: ఈ అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం పైన మన యొక్క బుద్ధి కిరణములనేటువంటి సూర్యకిరణములు చేర్చడం చేత అవి ఒక విధమైనటువంటి యొక్క భావము అనేటువంటి ఒక రూపముతో ఆవిరిగా మారుతుండాలి.
1: When we are able to spread our intelligence which is like the sun's rays on this ocean of anugraha, then this anugraha changes into some kind of ideas and that becomes vapor.
0: ఆ యొక్క ఆవిరియే సత్యము అనేటువంటి ఒక మేఘములుగా తయారైపోతున్నాయి.
1: This vapor of ideas gets converted into the clouds of truth.
0: ఈ సత్యం అనేటువంటి మేఘముల నుంచి ప్రేమ అనేటువంటి బిందువులుగా వర్షిస్తుంటున్నాయి.
1: Out of these clouds of truth you get rain in the form of drops of prema.
0: ఈ ప్రేమ బిందువులు అనేటువంటి యొక్క వర్ష బిందువులు ఒకదానికి ఒకటి చేరి ఆనందం అనేటువంటి ప్రవాహంగా ప్రవహిస్తుండాలి.
1: These drops of prema, like the drops of anugraha, then this anugraha changes into some kind of ideas and that becomes vapor.
0: Aa yokka aaviriye satyamu aneetvanti yokka meghamulaga tayara

0: సంస్కారము.
1: The origin for this flow of ananda is in the drops of prema.
0: ఈ ప్రేమ బిందువులకు ఆధారము సత్యమనేటువంటి మేఘములే.
1: The origin for these drops of prema are the clouds which we have represented as the truth.
0: ఈ యొక్క సత్యము అనేటువంటి మేఘములకు మన యొక్క బుద్ధి యొక్క ఆకర్షణ అనేటువంటి భావమే దీనికి ఆవిరి.
1: For the clouds of truth, the origin is the ideas, the vapor that has been ideas formed by our intelligence.
0: ఈ ఆవిరికి ఆధారము సముద్రమే, అనుగ్రహం అనే సముద్రమే.
1: The basis for this vapor is the ocean of anugraha.
0: అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం నుంచి ఈ రకంగా బయలుదేరి ఆనందం అనేటువంటి రూపము లోపల తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి.
1: Starting from this ocean of anugraha and taking so many different forms, ultimately ananda flows as a river back to the ocean of anugraha.
0: Aithe samudramu neeru uppuga unnadi, nadi neeru tiyega untundadi, ee bhedam ekkada vachinadi.
1: But the water from the ocean tastes saltish, whereas the water from a river is sweet. Where from has this difference come?
0: ఈ సముద్రము నీరు మనం డైరెక్ట్ గా తెచ్చుకుని త్రాగినప్పుడు ఇది ఉప్పగా మనకు కనిపిస్తుంటది. దీనినే శాస్త్ర జ్ఞానము అన్నారు.
1: When we get the water from the ocean directly and taste it, it looks saltish. This would be referred to as the knowledge which you have obtained from reading శాస్త్రాస్.
0: కానీ ఈ నది రూపకంగా వచ్చి రూపమును రుచిని కూడాను మార్చుకొని జీవులకు ఆనందం అందించేటువంటి యొక్క స్థితిని అనుభవ జ్ఞానము అన్నారు.
1: బట్ ది వాటర్ దట్ ఈస్ కమింగ్ త్రూ ది రివర్, ఇట్ హ్యాస్ చేంజ్డ్ బోత్ ఇట్స్ టేస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫార్మ్. దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ వీ గెట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది రివర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ విజ్డమ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: కనుక శాస్త్ర జ్ఞానము కంటే అనుభవ జ్ఞానము అత్యవసరం.
1: దేర్ఫోర్ more than the wisdom that you can get by reading శాస్త్రాస్, the wisdom that you can get out of your own experience is essential.
0: ఈ యొక్క శాస్త్ర జ్ఞానం అనేటువంటి దానిని మనం అనుభవంలోకి మార్చుకొని మన నిత్య జీవితంలో కొంతవరకు దాన్ని ఆచరించి అనుష్ఠాన పరచి తద్వారా మన హృదయ స్థానమునకు చేర్చుకోవటం చేత ఆనందము అనేటువంటి రీతి కింద మనకు రూపొందుతుంటూ ఉంటుంది.
1: Therefore, the knowledge that you acquire from reading శాస్త్రాస్, if you can change it by the processes of your experience, by putting things that are told in శాస్త్రాస్ into practice, taking it into your heart, you can change that knowledge into the knowledge of ananda.
0: ee book knowledge aneetundi manaku allergy ga maaripothuntadi, kaani anubhav gnanam aneetundi energy ga maaripothuntadi.
1: This knowledge which you obtain from books, the book knowledge will take the shape of allergy. On the other hand, the knowledge which you have got as a result of your experience will give you energy.
0: ఈనాడు ఆచరణ లేకపోవటం చేతనే యువకులైనటువంటి మీలో ఎక్కువ ఎనర్జీనే ఉంటుండాలి కానీ ఎనర్జీ లేదు.
1: Because in young people, this idea of putting things into practice does not exist. What you see in you is allergy. There is no energy.
0: నిజముగా గుండుకు కొడితే గుండైనా పగిలిపోవాలి కానీ మీకు దెబ్బ తగలకూడదు. అటువంటి కఠినమైనటువంటి యొక్క స్థితిని ఈ వయసులో ఉండేటువంటిది, అలాంటి యొక్క స్థితిని ఈనాడు మీరు ఎంత బలహీనులుగా ఉంటున్నారనేది చెప్పడానికి వీలు కాదు.
1: Truly, if you go and hit a piece of stone, that piece of stone should break. You should not be hurt. On the other hand, to see you in such a weak condition, it is not possible really to estimate how weak you are these days.
0: ఈ బలహీనతకు కూడా నువ్వు ఒక ఆదర్శాన్ని అందిస్తున్నాను.
1: There is also one small example to explain to you this weakness.
0: మంచి బలవంతుడుగా కనిపిస్తుంటాడు మనిషి, కానీ అతని ముక్కుపైన ఏదైనా చిన్న దోమ ఒక్కతూరి వాలినా ఒక్కతూరి అట్లంటాడు, రెండవ తూరి తిరిగి వచ్చి వాలినా రెండవ తూరి చాలా గట్టిగా అంటాడు, మూడవ తూరి అనేటప్పటికీ దాంతో ఇంకా ఫైట్ చేస్తాడు. ముక్కుపైన చిన్న దోమ వాలేటప్పటికీ తాను భరించుకోలేనంత బలహీనుడుగా తయారైపోతున్నాడు ఈనాటి యువకుడు.
1: మ్యాన్ అపియర్స్ వెరీ స్ట్రాంగ్ అవుట్వర్డ్లీ. ది యంగ్ పీపుల్ టుడే ఆర్ సచ్ దట్ even if a mosquito comes and sits on the tip of their nose, for the first time they just try to drive it away. For the second time, if it comes again, they hit it hard. For the third time, if it comes again, they cannot bear it

0: and they begin to fight with it. This is the strength which young people today are exhibiting.
1: కానీ ఇట్టి మన దేహ బలములు కాని ఇట్టి మన ఇంద్రియ బలములు కాని నిజ బలములు కానేరవు. మనోబలమే ప్రధానమైనటువంటి బలము. ఈ మనోబలమును మనం పెంచుకోవటానికి దైవ బలము అత్యవసరం.
0: బట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బాడీ ఆర్ ది స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లిమ్స్ దిస్ ఇస్ నాట్ ది ట్రూ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ ది మెంటల్ స్ట్రెంగ్త్ దట్ ఇట్ ఈస్ ట్రూ స్ట్రెంగ్త్ ఫర్ యూ. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మైండ్ యూ ఆల్సో హ్యావ్ టు డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
1: మీకు కింగ్ కాంగ్ విషయం మీకు తెలిసే ఉండేటువంటిది. అతను ఒక్క చేతితో చక్కగా స్పీడ్ గా వస్తున్నటువంటి కారును కూడా తాను నిలబెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ కట్టగడపడకు ఆ కింగ్ కాంగ్ యొక్క మరణం ఎక్కడ ఏర్పడిందంటే కారు కిందనే పడి చచ్చిపోయాడు, కార్ యాక్సిడెంట్ లో పోయాడు.
0: యు నో ది స్టోరీ ఆఫ్ కింగ్ కాంగ్. కింగ్ కాంగ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ హీ యూస్డ్ టు స్టాప్ ఎ కార్ విచ్ వాజ్ ఇన్ ఇట్స్ ఫుల్ స్పీడ్. బట్ ది డెత్ ఆఫ్ దట్ కింగ్ కాంగ్ కేమ్ అబౌట్ ఇన్ ఎ కార్ యాక్సిడెంట్ అండర్ ఎ కార్.
1: కానీ కారును నిలబెట్టగలిగినాడు, కానీ కారు కింద మాత్రం పడి ప్రాణమును నిలబెట్టుకోలేకపోయాడు.
0: హీ కుడ్ స్టాప్ ఎ కార్ బట్ వన్స్ హీ వాజ్ అండర్ ది కార్ హీ కుడ్ నాట్ సేవ్ హిజ్ ఓన్ లైఫ్.
1: దీనికి కింగ్ కాంగ్ దే ఇంకొక ఉదాహరణము.
0: దేర్ ఇస్ వన్ అదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ కింగ్ కాంగ్.
1: అతను నిత్యము అనేక రకములైనటువంటి పదార్థములు భుజించి దినమునకు 20 or 25 గుడ్లు కూడాను తినేటువంటి వాడట. తెల్లవారి తాను ఒక రోడ్ లోపల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పరిగెత్తేటువంటి వాడట.
0: కింగ్ కాంగ్ ఎవ్రీ డే ఫర్ అక్వైరింగ్ స్ట్రెంగ్త్ యూస్ టు ఈట్ మెనీ థింగ్స్. హీ యూస్ టు ఈట్ 20 to 25 ఎగ్స్ ఎవ్రీ డే అండ్ హీ యూస్ టు రన్ ఆన్ ది రోడ్ విత్ ఎ వ్యూ టు గివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ టు హిస్ బాడీ.
1: అతని పేరు ఎరుగనేటువంటి భారతీయుడు ఉండడు.
0: దేర్ ఇస్ నో ఇండియన్ హూ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ కింగ్ కాంగ్.
1: కింగ్ కాంగ్ మహాబలవంతుడు అని అందరి నోట్లో కూడా వాగుతూ పోయాడు.
0: Everyone says that King Kong is a very strong person.
1: ఒకనాడు ఏమైపోయింది, తాను ఏదో ఒక రోడ్ లోపల తాను కొంత రన్నింగ్ రేస్ అనగా పరిగెత్తుతూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆనాడే ఒక పాలమ్మేటువంటి ఒక యువతి ఆ రోడ్ లోపల తన తలపైన పాలబుట్ట పెట్టుకుని ఎక్కడో ఒక పల్లెకు వెళుతూ ఉండేనాడు.
0: One day, this King Kong was running on the road with a view to give physical exercise to the body. At that time, one woman who was selling milk was having the milk on her head and she was moving on that road.
1: అప్పుడు ఇతని రూపము చూచింది. ఇతనికి బనీని గినీని ఏమి వేసుకోలేదు కనుక ఏదో ఒక పేడ ముద్దలు కల్పించినట్టుగా తన దేహము ముద్దలు ముద్దలు ముద్దలు ముద్దలుగా కనిపించింది.
0: She looked at the body of this person. Since he was not wearing any banyan or clothing, she had a feeling that the body was made up of pieces of lumps of dung and they were in such an awful shape that she thought the body composed of various lumps.
1: ఈ యొక్క రూపమును చూచి ఆమె నవ్వును భరించుకోలేకపోయింది. గట్టిగా నవ్విందట ఆమె.
0: When she saw King Kong's form, she could not control her laughter. She laughed very loudly.
1: ఆమె నవ్వేటప్పటికి కింగ్ కాంగ్ కోపం వచ్చింది.
0: When she laughed, King Kong became very angry.
1: కోపం వచ్చి ఆమెను అనేక రకములుగా కూడా చీవాట్లు పెట్టు వచ్చాడు.
0: King Kong became angry and he was abusing her and telling her various things like that.
1: అప్పుడు ఆమె చెప్పిందట, అయ్యో కింగ్ కాంగ్ ఎంతో బలవంతుడు అనుకున్నాను, ఒక్క ఆడదాని నవ్వును భరించుకోలేనటువంటి బలహీనుడు అయిపోయినావా నువ్వు అనిందట.
0: She then said, I was under the impression that King Kong is a very strong man. What is the use of your strength? Evidently you are so weak that you cannot even stand the laughter of a woman.
1: కనుక మన యొక్క బలములు ఎక్కడ కనిపిస్తుంటాయంటే ఇలాంటి దాంట్లో కనిపిస్తుంటాయి. మనం ఇంద్రియ నిగ్రహం లేనటువంటి యొక్క దేహ బలములు కేవలం ఒక పశుబలములే కాని నిజ బలములు కారు.
0: Our strength or weakness becomes obvious and evident in such matters. What is the strength which one has if one cannot control his own emotions and organs? That kind of strength which is only in one's limbs is like the strength of an animal.
1: కనుక ఈనాడు మనములు దేహమును పెంచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయకుండా మనసు యొక్క ఏకత్వమును పెంచుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. అది ఈనాడు అత్యవసరం.
0: టుడే Our efforts should not be directed merely towards making our body strong. Our efforts should be directed in making our mind strong.
1: ఏ కించిత్ విషయాలు కూడాను మనం ఉద్రేకపడటము లేక దానిని కొన్ని రకములైనటువంటి యొక్క అరాచకపరచటము ఇలాంటి దీనికి మనం ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకూడదు. అలాంటి విషయాలకు పూనుకోవటము మానవునికి అవమానకరమైనటువంటి యొక్క బలహీనతగా గోచరిస్తుంది.
0: వీ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ థింగ్స్ విచ్ విల్ కాజ్ ఎక్సైట్మెంట్. వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు అనార్కిక్ బిహేవియర్ బై లుకింగ్ ఎట్ స్మాల్ థింగ్స్. మ్యాన్ ఇఫ్ హీ ఇండల్జెస్ ఇన్ సచ్ థింగ్స్ హీ క్రియేట్స్ డిస్గ్రేస్ టు హిమ్సెల్ఫ్.
1: నిజముగా మనము విద్య నేర్చుకోవటమని కానీ లేక నిగ్రహం చేసుకోవటం అనేటువంటి దాంట్లో కూడాను చాలా కొన్ని సూక్ష్మమైనటువంటి మార్గములో మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది.
0: ట్రూలీ ఐదర్ ఇన్ లెర్నింగ్ అండ్ గెటింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ గెటింగ్ ది ఎబిలిటీ టు కంట్రోల్ అవర్ సెల్స్ వీ షుల్ హ్యావ్ టు అడాప్ట్ వెరీ ఫైన్ మెథడ్స్ అండ్ ఫైన్ పాత్స్.
1: కనుక మన యొక్క నిగ్రహ శక్తి కాని మన యొక్క భావము యొక్క శుద్ధి కాని ఏ రీతిగా మనం పరీక్షించుకోవాలి అని కూడా మనం విచారణ సల్పాలి.
0: We should also make an inquiry, how are we to assess and how are we to examine the extent of control we have over our own senses, the extent of purity of mind which we have.
1: Dharmaraja katha indulo oka chinna udaharananga cheptunnanu.
0: The story of Dharmaraja will now be mentioned as a small example in this context.
1: Dhritarashtrudu ee oka Dronacharyunu daggara ee andari pillalu Kauravulu Pandavulu kudanu విద్యలు గడిపేటువంటి నిమిత్తమై అక్కడ చేర్చాడు.
0: ధృతరాష్ట్ర విత్ ఎ వ్యూ టు గివ్ దెమ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్చరీ హీ హ్యాడ్ ది కౌరవస్ అండ్ ది పాండవాస్ జాయిన్ ది గురు ద్రోణాచార్య.
1: ఈ గురువు అనేక రకములైనటువంటి విద్యలంతా కూడా నేర్పుతూ వచ్చాడు. కాని మిగిలినటువంటి యొక్క నలుగురు పాండవులు ఈ కౌరవులు ఈ గురువు చెప్పినటువంటి విద్యలను పొద్దున చెప్పినటువంటి సాయంకాలములకే అప్పజెప్పుతూ వచ్చారు.
0: This Guru, Dronacharya, was teaching them very many things and these Kauravas and the Pandavas were learning throughout the day and by the time the evening came, they were able to recite and explain what they have learnt.
1: Okanadu, Shantamunu gurinchi, aneka rakamulaga upamanamalato bodhinchutu, ee Shantamu manavuniki chala avasaramu ani kudanu, tanu cheputu vachadu.
0: One day, the Guru was teaching about peace and he said that for man, this idea of peace is very essential. He was teaching about being patient and not getting excited easily with regard to one's own sensory feelings. And he said, for man, patience is something very important and essential.
1: Aithe, ee dharmajudu matramu, ee paatamunu, moodu dinamulu, naalugu dinamulu ainappatikini, aa yokka guruvunu appajeppaledu.
0: However, one Dharmaja, even though 3 or 4 days had gone, he would not come back to the Guru and tell him what he has understood about the necessity for patience.
1: Okanadu akkada Dhritarashtrudu vachi naa pillalandaru etla untunnaru ani vicharistu vachadu. Andaru chakkaga nerchukuntunnaru, Dharmajudu matramu anta chakkaga churukuga nerchukovatam ledu ani ee yokka guruvu atariki complaint chesadu.
0: At that time, Dhritarashtra came and made inquiries of the Guru, how are all the children getting on? How are they learning their lessons? The Guru replied that all of them are doing very well, but Dharmaja is not catching up and he is not giving his lessons properly.
1: Aithe Dhritarashtra cheppadu, itanu in munmundukanta kudano bhajyatalanta vahinchavalsinatundi vaadu, ilanti peddavaadu ainatundi Dharmajude ee vidhamuga vidyalayandu elukubadina చాలా కష్టం ఏర్పడుతుంది. కనుక అతనికి ప్రత్యేకించినటువంటి శిక్షణనిచ్చి అతని ప్రత్యేకించినటువంటి మార్గంలో తరబీజు చేయమని చెప్పని గట్టిగా గురువుకు చెప్పి తాను వెళ్లాడు.
0: ధృతరాష్ట్ర దెన్ టోల్డ్ ది గురు దట్ ధర్మజ ఈస్ ది ఎల్డెస్ట్ హీ విల్ హ్యావ్ టు టేక్ అప్ మచ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎ పర్సన్ లైక్ దాట్ హూ హ్యాస్ టు అండర్టేక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ హీస్ బ్యాక్వర్డ్ ఇన్ ది క్లాస్ దెన్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సూటబుల్. You therefore engage him specially, take some special classes and see that he comes up to the proper level. He told the Guru and went away.
1: Aithe, ee yokka Dhritarashtrudu cheppatam cheta, ee guruvunuku marinta dhairyam kaligi, atanni aneka rakamulaga shikshinchadaniki kudanu poonukunnadu.
0: Because Dhritarashtra told him so, the Guru got more courage and he wanted to punish Dharmaja for his slackness and backwardness.
1: ఎంత చెప్పినప్పటికీ నీకు పాఠం అప్పచెప్పలేదు. ఒకనాడేం చేశాడు, తాను చక్కగా పెద్ద బర్రలు తీసుకుని వచ్చి ఆ యొక్క చర్మముని అనేక రకములుగా కూడా నువ్వు కొట్టినాడు. ఆ కొట్టేటప్పటికి అక్కడ రక్తం కూడా నువ్వు వచ్చింది. ఆ రక్తం పైనే మరీ కొట్టాడు. కొట్టేటప్పటికి అబ్బా అన్నాడు అని ఇంకా నేను నేర్చుకోలేదు అన్నాడు.
0: వన్ డే he found that Dharmaja was not learning the lesson in spite of repeated warnings. So he wanted to punish him. He brought a cane and beat him on his hand, and there was blood as a result of beating on the hand. The teacher took the cane and gave him further beating in the place where there was blood. Then Dharmaja said, I am sorry, I am not able to learn. Even now I have not learnt the lesson.
1: Anaga Dharmajanu nerchukuneetuvanti oka shantham elantidante, ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని రకములుగా ఉన్నప్పటికీ తాను చలించినటువంటి మనసే శాంతమని తాను గుర్తించుకున్నాడు. కానీ చెప్పిన పాఠమును అప్పజెప్పటం శాంతం కాదన్నాడు. అది కేవలము అది ఒక బాహ్యమైనటువంటి చదువు కాని నేను అంతర్ చదువును నేను అభివృద్ధి పరచుకుంటున్నానని ధర్మజుడు తన యొక్క ప్రాక్టికల్ లోపల తాను నిరూపించాడు.
0: When Dharmaja said, in spite of receiving several beatings, that he has not yet learnt the necessary patience, what he meant was that in practice he has not acquired the necessary patience as yet, and he has not learnt the lesson in practice. It is not a question of learning the lesson and repeating the lesson to the teacher. But Dharmaja, while receiving these beatings, said he has not yet learnt the lesson because he can be patient for any number of more beatings.
1: మనము విద్యలనగా ఇట్టి హృదయ స్థానమునకు చేర్చేటువంటి విద్యలు విద్యలను చెప్పవచ్చును. కానీ ఈనాటి పిల్లలంతా కూడాను పరీక్షలు వస్తున్నాయంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలంతా తలకు చేర్చుకుని ఆ తలనొప్పిగా పెద్దగా పెట్టుకుని కట్టగడపటికి ఆ ఎగ్జామినేషన్ హాల్ లేకి పోయేటప్పటికి తలలో ఉన్నదంతా పేపర్లో గుమ్మరించి ఎంప్టీ తలతో ఇంటికి వస్తుంటున్నారు.
0: True lessons are those lessons which we are able to take into our heart in this manner. But today, students, in respect of their examinations, they take a lot of contents from their books into their head to the extent to which they get headache. They go into the examination, they vomit out whatever they have taken into their head and come back with an empty head to the home.
1: Examination అయిపోయిన తర్వాత ఒక్క క్వశ్చన్ కేమైనా ఏ పిల్లవాడైనా ఆన్సర్ చెప్పేటువంటి వాడు ఉన్నాడా? ఎవడు చెప్పలేడు.
0: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ యు డోంట్ ఫైండ్ ఎనీ స్టూడెంట్, దేర్ ఇస్ నాట్ వన్ హూ కెన్ గివ్ ఎన్ ఆన్సర్ ఈవెన్ టు వన్ క్వశ్చన్.
1: ఇలాంటి చదువులు మన భవిష్యత్తులో ఏ కార్యములు చేయగలవు, ఏ యొక్క విషయాన్ని మనం సాధించగలము? సాధించడానికి వీలు లేదు. చదువుకున్నటువంటి చదువు ఆ యొక్క పరీక్షల్లో మనం గుమ్మరించి వచ్చాము, మనం ఖాళీగా కూర్చుంటున్నాము. ఈ ఖాళీ తలతో మనం ఏ ఘనకార్యాలు చేయగలము?
0: This kind of education, what help is it going to give us in future? What task will it enable us to undertake in our future lives? We have simply poured out whatever we have received as education in the examination hall. We have come back quite empty. Such an empty head, how can it help you to face any task in your future life?
1: Mana vidyanu talaku cherchukokoodadu, hrudayaniki cherchukovali. Hrudayam aneetvantidi కేవలం ఒక నెగిటివ్ గా తయారు చేసుకోవాలి. ఎన్ని పర్యాయములు మనం ఫోటో తీసినా నెగిటివ్ గానే నిలిచిపోవాలి.
0: దిస్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు యువర్ హెడ్, ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు యువర్ హార్ట్. అవర్ హార్ట్ మస్ట్ బికమ్ లైక్ ఎ నెగటివ్, ఎ ఫోటోగ్రాఫిక్ నెగటివ్. ఫ్రమ్ దట్ నెగటివ్ యూ కెన్ మేక్ ఎనీ నంబర్ ఆఫ్ పాజిటివ్ ప్రింట్స్. వెన్ ఎవర్ యూ వాంట్ ఎ పాజిటివ్ ప్రింట్, యూ మస్ట్ బి ఏబుల్ టు గెట్ ఎ ప్రింట్ ఫ్రమ్ దిస్ నెగటివ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ యువర్ హార్ట్.
1: విద్యార్థులారా, మిగిలినటువంటి మీ యొక్క విద్యల యందు మీ హృదయ స్థానం అనేటువంటి యొక్క నెగిటివ్ గా తయారు చేసుకోకపోయినా ఏదో అంత తొందర ఏమి లేదు. కానీ ఈ నెల దినములు కూడాను మీరు అందుకునేటువంటి విషయాలను హృదయ స్థానానికి చేర్చుకోండి. మీ జీవితమునకే ఒక మిత్రత్వంతో పల ఒక పవిత్రమైనటువంటి యొక్క దైవ సహాయంగా మీరు జీవితాన్ని అనుభవించుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి భద్రతలను కూడాను మీరు కల్పించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అవుతారు.
0: Students, even if you do not take other education which you may be receiving at other times into your heart and make it a photographic negative, at least the education that you are receiving during this 1 month, you take it into your heart and make it a photographic negative. And you should regard your future life as sacred. Take what is being taught to you here in a friendly manner. It will be helpful to you and you will then become good citizens who will be able to resuscitate the traditions of our country.
1: Inka ee lokapu vidyalnu gurinchi manam cheppukotaniki ye maatram kudamu avakasam ledu. కారణమేమనగా మీరు హృదయానికి కూడాను చేర్చుకున్నా ప్రయోజనం లేదు, తలకు చేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఎగ్జామినేషన్ హాల్ లోపలనే టెక్స్ట్ బుక్ పెట్టుకుని కూడా చూసి రాస్తున్నారు. ఇంక ఈ చదువులు ఎందుకు అవుతుంటాయి? కనుక ఇట్టి చదువుల లోపల నేను ఏమాత్రం కూడాను నేను జోక్యం తీసుకోను. మీరు చదవలసినటువంటి చదువు హృదయ చదువు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు.
0: There is no use, there is no purpose now on expatiating in regard to the kind of worldly education you are getting today. That education is going into your head and you are using a number of textbooks to learn whatever you learn in your head. You are relieving yourself of it in the examination hall. And in the examination hall, you are also taking textbooks and copying out of that. What is the purpose of spending any time in discussing the merits of such education? The education which you have to receive should be the education of the heart. What is the use of learning so many things if it is only to die? You must learn the secret of your death.
1: Govind.

0: ప్రేమైన విద్యార్థులారా, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాకా డబ్బుకై యుద్ధము చేయచు, కాలము వ్యర్థము చేయగనేరా.
1: Right from the time you get up in the morning, you go on struggling for money, money alone. Why should you waste your time like that?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Yeddi cheyavalino adi cheyaka anavasaramainatundi vishayamlo palgoni kalamunu karmanu కర్తవ్యంను వ్యర్థం చేయటం మంచిది కాదు.
1: We are not doing today what we are supposed to, but on the other hand we get involved in those activities, thus we waste our time and also get our human activity wasted.
0: కాలము పవిత్రమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది.
1: The time is stable. It goes on moving, passing on. But yet, it stands as the witness.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: మీరు విద్యార్థులు.
1: You are the students.
0: మీరు వారికి నాయకులు కావాల్సినటువంటి వారు.
1: You are to be the future leaders to the rest of the people.
0: కోరికలు ప్రతి మానవునికి ఉన్నవి.
1: Every man has a desire, no doubt.
0: కానీ వాటిని అదుపులో ఉంచుకోవటం విద్యార్థుల యొక్క కర్తవ్యం.
1: But it is the duty of all students to have ceiling on their desires.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటం విద్యార్థుల యొక్క పద్ధతి.
1: ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ టు హ్యావ్ ఎ సీలింగ్ ఆన్ యువర్ డిజైర్. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ.
0: కోరికలు ఒకదాని తర్వాత మరొకటి అనేకంగా వస్తున్నాయి.
1: డిజైర్స్ గో ఆన్ ఇంక్రీజింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: ఈ వచ్చేటువంటి కోరికలను అదుపులో ఉంచుకోవటము విద్యా యొక్క ప్రధాన లక్ష్యం.
1: ఇట్ షుడ్ బి యువర్ ఎయిమ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్ యాజ్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే. యూ షుడ్ కంట్రోల్ దెమ్.
0: పిత్ అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది విద్య.
1: ద టర్మ్ విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ టర్మ్ విత్.
0: విత్ అనగా వెలుగు.
1: Wit means effulgence, light.
0: Anaga velturu manaku andistundi.
1: Is the one that sheds light.
0: Ekkada manaku konni chikkulu untuntado akkadanta kuda manaku daari chuptu vastundi.
1: The light shows you the path, the way. Wherever there is darkness, you'll be able to move ahead with the help of light.
0: Kanuka vidyarthulara meeru ప్రతి వారికి ఆదర్శప్రాయుడుగా నిలచాలి.
1: Therefore students, you should be an example. You should be ideals to the rest of the society.
0: ఐడియల్ బాయ్స్ గా తయారవుతారని మిమ్మల్ని ఇంత ప్రేమతో మేము పెంచుతున్నాము.
1: You have been brought up with all the tender love and care so that you will be ideals.
0: లేకపోతే బయట ప్రదేశంలో విద్యా సంస్థల యందు ప్రతి దానికి ధనము ధనము ధనము.
1: యు నో ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ హౌ స్టూడెంట్స్ హ్యావ్ టు స్పెండ్ మనీ.
0: కానీ మన విద్యార్థుల యందు ఒక్క నయా పైసా కూడా మేము పుచ్చుకోవటం లేదు.
1: బట్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ నాట్ ఈవెన్ సింగిల్ పైసా ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్.
0: విద్యారంగం నందు కానీ నీటి రంగమునందు కాని వైద్య రంగమునందు కాని ఎట్టి ఆదాయము మాకు రావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రాఫిట్ ఆర్ మనీ మేకింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్.
0: పిల్లలకే మేమే ఇస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ టు అవర్ స్టూడెంట్స్.
0: కానీ ఏమీ లేని పిల్లలకు కూడా మేము అన్ని విధములుగా సహాయం చేసి వారికి తోడ్పడుతున్నాము.
1: ద పూర్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: కానీ ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే మీరు నిజమైనటువంటి విద్యార్థులు అవుతారు.
1: యు విల్ బి ట్రూ స్టూడెంట్స్ ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ అండ్ ద ట్రూత్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ.
0: విద్యార్థులు నాకు పిల్లల వంటి వారు.
1: స్టూడెంట్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ భగవాన్.
0: విద్య మీ యొక్క ప్రాపర్టీ.
1: విద్య ద ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ ప్రాపర్టీ.
0: ఎడ్యుకేషన్ ఉండగా కేవలము ప్రాపంచంలో ఉన్నటువంటి యొక్క మానవత్వమును పోషించుకోవటం, మానవత్వాన్ని జీవితానికి హెల్ప్ చేయటము అంత మాత్రమే విద్య యొక్క సహాయం అని మీరు భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్ ఆర్ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: విద్య కేవలము భౌతికమైనటువంటి ఒక జీవితం సహాయమే వచ్చినటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ది అకాడమిక్ పర్సూట్స్ ఆర్ ద ఫిజికల్ నీడ్స్ ఓన్లీ.
0: ఈ బయట జీవితము అన్ని విధాల విద్యాహీనుడైనటువంటి వారు కూడాను బ్రతుకుతూనే ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది అవుటర్ వరల్డ్ వీ ఫైండ్ మెనీ పీపుల్ ఇల్లిటరేట్స్ అన్లిటరేట్ పీపుల్ ఆల్సో లివ్.
0: కానీ మీరు విద్యను బోధించి మీరు ఎంఎస్సి ఎంఏ ఎంబీఏ చేసి కూడాను మీరు కూడాను దాని అమార్గంనే ప్రవేశిస్తే ప్రయోజనం ఏమిటి మీరు డిగ్రీ లేక.
1: You being the recipients of high, very high degrees like MSc, MA, MBA, if you also live like outsiders, the illiterates, just for a living, what is the difference?
0: కాదు ఇది భౌతికమైనటువంటి జీవితమునకు కొంత సహాయం చేస్తుంది.
1: This will only help you for your normal life.
0: కానీ ఇన్నర్ జీవితానికి తగినటువంటి ఆధారములు కనిపించడం లేదు.
1: But we do not see any the basis or the foundation of life.
0: Ade truth.
1: That is the truth.
0: Ade rendavadi dharmamu.
1: The second is dharma, righteousness.
0: Moodavadi shanti.
1: The third one peace.
0: Nalugavadi love.
1: The fourth one is love.
0: Aidavadi ahimsa.
1: The fifth one non-violence.
0: Satya dharma shanti prema ahimsa. Manaku నిజమైనటువంటి యొక్క బద్ధమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క సత్య స్వరూపాలు.
1: దెర్ఫోర్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అక్వైరింగ్ దీస్ ఫండమెంటల్ బేసిక్ హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
0: సత్యమే అన్నింటికీ ప్రధానమైన మూలము.
1: ద ట్రూత్ ఇస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: సత్యంబునందుండి సర్వమే సృష్టించే సత్యమునంత అణగే సర్వ సృష్టి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇట్ అల్టిమేట్లీ మర్జ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: శుద్ధ సత్వం ఏదే తెలుసుకుని కనుగొన్నా అది మీకు సత్యమవును.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ట్రూలీ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో చీమ మొదలుకొని ఏనుగు వరకు కూడా అన్ని రకములైనటువంటి క్రిమికీటకాదులకు కూడా భగవంతుడే సృష్టికర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ క్రియేషన్ రైట్ ఫ్రమ్ అన్ యాంట్ అండ్ ఎలిఫెంట్ ది ఇన్సెక్ట్స్ ఆల్ స్మాలెస్ట్ క్రీచర్స్ దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్.
0: కాబట్టి ఏ ఒక్కటి కూడాను భగవంత యొక్క సంకల్పం లేక జరగదు.
1: నథింగ్ విల్ హ్యాపన్ ఇన్ దిస్ యూనివర్స్ విదౌట్ గాడ్స్ విల్.
0: మీరు చూసేటువంటి చిన్న చిన్న చీమలు కూడా భగవత్ యొక్క సంకల్పం చేతని పుట్టుతున్నది.
1: ద స్మాల్ యాంట్స్ దట్ మూవ్ అరౌండ్ దట్ యు నోటీస్ ఆర్ ఆల్సో క్రియేటెడ్ బై గాడ్.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెరసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు.
1: త్యాగరాజ ప్రే టు రామ, ఓ రామ యు ఆర్ ద క్రియేటర్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ ద క్రియేటర్ హింసెల్ఫ్, యు ఆర్ ద కాజ్ ఫర్ శివ అండ్ కేశవ, యు ప్రొటెక్ట్ మీ, యు సేఫ్ గార్డ్ మీ.
0: కానీ నిత్యము మనం చదువుతున్నాం.
1: We read every day, however.
0: కాని చీమల వచ్చి కుట్ట ఒక్కటూరి దాన్ని కుట్టి చంపిన.
1: Though we pray like that, when ant is on your body, you just try to kill it.
0: అదే బ్రహ్మ వచ్చినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తావు.
1: But on the other hand, when Brahma manifests in front of you, you salute him, joining both of your hands.
0: ఇది ఆకారంలో వేరువేరుగా ఉండినప్పటికీ అన్నిటి యందు కూడాను ఆత్మ ఒక్కటి.
1: Though there is difference in form, it is only the same principle of self that is immanent.
0: ఆత్మ ఒక్కటే అనేటువంటి భావాన్ని నమ్మినటువంటి వారికి ఎప్పటికీ ఎక్కడ కూడాను ఎట్టి తొందర కూడా ఉండవు.
1: Those that have firm faith established in this principle of self are atma. They will have no agitation, they will have no worry.
0: ఆత్మవిశ్వాసం గల వారికి ఎక్కడైనా కూడా అన్ని లభిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ గిఫ్టెడ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఎనీవేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ప్రతి మానవుడు కూడా కోరేటువంటి ప్రతి కోరిక కూడా సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ కోసమే కోరుతున్నాడు.
1: Therefore everyone desires to have the comprehension of this self.
0: Naku, naku, naku.
1: Everyone wants for me, me, that sense of me.
0: This is my body.
1: We say that this is my body.
0: This is my mind.
1: This is my mind.
0: This is my head.
1: This is my head.
0: Kani, who is that my?
1: But then question yourself, who is this my, my that you claim?
0: My body.
1: My body.
0: Today, tomorrow, ni body ga untadi.
1: This is your body today and maybe even tomorrow.
0: Day after tomorrow, where is your body?
1: Day after tomorrow, where is your body?
0: దీన్ని ఎంతనో ప్రేమతో ఎంతనో విశ్వాసంతో దీన్ని పెంచి పెద్ద చేస్తున్నావు.
1: In fact, you have been taking care of your body with all the care, love and attachment.
0: కానీ ఈ దేహము నీది కాదు.
1: But this body doesn't belong to you.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్.
1: This body is God's gift.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి యొక్క గిఫ్ట్.
1: Everything is God's gift.
0: ఇది ఒక టవర్.
1: This is a cover.
0: ఇది కర్చీఫ్ అనుకోండి.
1: Take it as a kerchief.
0: ఈ కర్చీఫ్ ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where from has it come?
0: ఆకాశం నుంచి వచ్చిందా?
1: Has it just fallen from the sky or the space?
0: లేదు.
1: No.
0: ప్రత్తి నుంచి వచ్చింది.
1: It is out of cotton.
0: ఈ ప్రత్తి నుంచినే దారం కూడా తయారైంది.
1: And the thread is out of this cotton.
0: ఈ కాటన్ నుంచి కూడా థ్రెడ్ వచ్చి థ్రెడ్డే ఈ త్వరగా మారిపోయింది.
1: Therefore the same threads closely interwoven would make a kerchief.
0: కనుక ఈ పత్తి లేకుండా దారం కాలేదు.
1: Without cotton you cannot get the thread.
0: దారం కాకుండా వస్త్రం కాలేదు.
1: Without threads you cannot have kerchief.
0: కనుక కర్చీఫ్ కావాలంటే దీనికి దారము ప్రత్తి.
1: Therefore, if you want your kerchief, the thread is essential above all the cotton.
0: కనుక మనం ప్రతిదానికి కూడా ఒకటి మూలాధారం ఉంటుండాలి.
1: Therefore, for everything, there is a foundation, fundamental principle.
0: కనుక ఈ fundamental principle ను మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting this fundamental principle.
0: ఈ ఆధారమైనటువంటి యొక్క తత్వమును మనం మర్చటం చేతనే మనం అన్ని విధములా కష్టం వరకు గురి అవుతున్నాము.
1: As we are forgetting this fundamental principle, we are facing all problems and obstacles.
0: కానీ దేవుడు దేవుడు దేవుడు దేవుడు ఎక్కడున్నాడో అని మీరు అనుకుంటారు.
1: We say God, and you may be wondering where God is.
0: God is with you.
1: God is with you.
0: In you.
1: In you.
0: Around you.
1: Around you.
0: Behind you. Behind you.
1: Behind you.
0: You are God.
1: You are God.
0: ఆ విశ్వాసమును మీరు మనసులో దృఢంగా పెట్టుకోవాలి.
1: You should have firm faith and strengthen it in your heart.
0: God nimmanna vadare kadapodu.
1: God is not separate from you. He will never leave you.
0: Inni kotta janam endu kodanu bhagavantudu aatma okkate.
1: In fact, the divine principle, God, is only one in millions of people.
0: Vivida naamamulu vivida roopamulu kanipistunnayi.
1: There are different forms and names.
0: Kani forms and names vere vere ainappudiki aatmatattvam okkate.
1: The forms and names may be different. The principle of Atma Self is one and the same.
0: Ekam satya prabhavadavadi.
1: The truth is one. The scholars may refer it in many ways.
0: Kanuka.
1: Therefore.
0: Bangaram okkate.
1: Gold is one.
0: Sringaramulu veru.
1: Jewels are many.
0: Veru veru jewels ayinappudiki dannu karigichinappudu bangaram okkate vastundi.
1: Jewels are many. When once you melt them all, you will find the same gold.
0: Kanaka divyatma swarupulara.
1: So divine forms.
0: Mooladharamaina vastuvunu gurtinchadaniki prayatninchali.
1: Make every effort to know the fundamental principle.
0: Nenu veru, naa tandri veru, naa talli veru ani bhavistunnaru.
1: You think that you are different from your parents, different from your father and mother.
0: Talli tandri iruvuru kooda cheri okkate.
1: In fact, mother and father, both of them are one.
0: Iruvuru cheri nee okkade.
1: And you are also one with them.
0: Kanuka veru veru aneetundi prashnane veesukokoddu.
1: This kind of duality you should never entertain.
0: A man with a dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: Kanuka veru ee dual mind pettukokoddu.
1: Therefore never have dual mind.
0: కనుక ఈనాడు చదువు చదివేదన్నీ కూడాను
1: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ యు అక్వైర్
0: మీకోసం కాదు
1: ఇట్ నాట్ ఫర్ యు అలోన్
0: తోటి మానవులకు
1: ఇట్ ఫర్ యువర్ నెబర్హుడ్
0: తోటి జంతువులకు
1: ఫర్ అదర్ యానిమల్స్ క్రీచర్స్
0: తోటి క్రిమికీటకు
1: టు అదర్ ఇన్సెక్ట్స్
0: వాటికి మనం హెల్ప్ చేయాలి
1: వి షుడ్ హెల్ప్ ది అదర్ ఆర్గానిక్ బీయింగ్స్
0: అప్పుడే నిజమైన చదువు మనం చదివిన వారం అవుతాం
1: దేర్ యు ఫైండ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: ఎవరైనా నీకు ఎనిమీగా ఉండేటువంటి వాడు వస్తే హలో అని అడిగినప్పుడు నీవు కూడా హలో హలో అన్నది.
1: When you come across your enemy, if he says hello, respond by saying hello.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా నువ్వు ద్వేషించకూడదు.
1: You should not hate anybody.
0: ఈనాడు స్వామి పైన ఎవరికి ద్వేషం లేదు.
1: Today, no one has any hatred or ill feeling towards Bhagavan.
0: అయితే
1: హౌఎవర్
0: స్వామికి కొంచెం గిట్టని వారు ఉన్నారా అని మీరు ప్రశ్న వేసుకోవచ్చు.
1: యు మే పుట్ ఎ క్వశ్చన్, ఆర్ దేర్ ఎనీబడీ హూ డజన్ లైక్ హిమ్.
0: అందరూ నాకు ప్రేమికులు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లవ్స్ ఆల్.
0: అందరి ఎందు నా ప్రేమనే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లవ్స్ ఎవ్రీబడీ, హీ షెడ్స్ హిస్ లవ్ ఆన్ ఎవ్రీవన్.
0: నేను ఎవరిని ద్వేషించను.
1: Bhagavan has no ill will or hatred towards anybody.
0: Evariki kashtam pettanu.
1: Bhagavan will never give trouble to anybody.
0: Evarini droham cheyanu.
1: In fact, he will never harm anybody.
0: Itvanti samayam lokala ekatma bhavuna okkatiga undatam chetari inta mandi nannu premistunnaru.
1: Because of the feeling of oneness, because of total identity, because of the feeling of oneness, Bhagavan is able to attract millions and millions of people from all over the world.
0: Kanuka prapanchamanta kudunu nannu premistune unnaru.
1: The whole world loves Bhagavan.
0: Nenu prapanchamanta premistunnanu.
1: And Swami in turn loves the whole world.
0: Kani meeru anukovachunu.
1: You may feel
0: ఒకరిపైన ఒకరికి కొంచెం విశ్వాసం లేనప్పుడు కొంచెం స్వామి ద్వేషించవచ్చునేమో అని అనుకోవచ్చును.
1: Because of lack of trust, you may feel within that Swami may not like you.
0: అది మీ భ్రమణ కాని నాకు అది లేదు.
1: All this is your imagination, nothing to do with Bhagavan.
0: నా మాట, నా ఆట, నా పాట, నా యొక్క జీవితం యొక్క సర్వము కూడాను మీకోసమే అర్పితమైంది.
1: Understand clearly, every word of Bhagavan, mata, and all this divine play ata, and then Bhagavan's life is just for you alone.
0: Kanuka, iti tattvani meeru artham chesukovali.
1: Understand the divine principle of Swami.
0: Rayatam evaru rasinappatikini.
1: Anyone may write.
0: రాసిన వ్యక్తులు వేరు వేరువి కావచ్చు.
1: ద రైటర్స్ మే బి డిఫరెంట్.
0: కానీ వ్రాతలో ఉన్నటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ దేర్ రైటింగ్స్ కంపోజిషన్ ది ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: మీరు ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఆ విశ్వాసం అనేది మీ ఎందు ఉండినప్పుడు ప్రేమ దాని ఎందు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ విల్ బి లవ్.
0: ఆ ప్రేమ ఆ యొక్క విశ్వాసము రెండు చేరినప్పుడే.
1: When faith and love are together,
0: మీ అభిష్టం నెరవేరుతుంది.
1: Your desire will be fulfilled.
0: కనుక ప్రేమ విశ్వాసము రెండు చాలా ముఖ్యము.
1: Therefore, love and faith are very essential.
0: మిగిలినవన్నీ కూడా ఏదో మధ్యలో వచ్చేటువంటి passing clouds.
1: All the rest appear in between like passing clouds.
0: కనుక వాటినంతా మనం లెక్క చేయకూడదు.
1: Don't bother about them.
0: మీ ప్రేమ మీ విశ్వాసము ఈ రెండింటిని భద్రంగా పెట్టుకోవాలి.
1: సీ దట్ యు స్ట్రెంగ్థెన్ కీప్ దీస్ టూ ఇన్ సేఫ్ కస్టడీ ది ఫెయిత్ అండ్ లవ్.
0: ఈ ఫెయిత్ ఈ యొక్క లవ్ యొక్క ప్రతిబింబమే.
1: ద ఫెయిత్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లవ్.
0: ఈ లవ్ అనేటువంటిది దైవం యొక్క స్వరూపమే.
1: లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Bhagavan says, love is God, live in love.
0: Truth is truth.
1: Truth is God.
0: ఇది ఎప్పటికీ మారదు.
1: Truth is changeless.
0: కనుకని truth is God.
1: So truth is God.
0: మనకు దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: Never consider that God is separate.
0: God ఎప్పుడు కూడా ఏకంగా లేడు.
1: God is not alone as an entity.
0: ప్రపంచమంతా తన యొక్క స్వరూపమే.
1: గాడ్ ఈజ్ యాక్చువల్లీ ద కాస్మిక్ ఫామ్.
0: కనుక ఆ ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం నిరంతరం కూడా స్మరిస్తుంటాం.
1: దెర్ఫోర్ లెట్స్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ద డివినిటీ అండ్ లివ్.
0: పిల్లలారా, మీరు అనేక రకములైనటువంటి గ్రంథాలు చదువుతున్నారు.
1: స్టూడెంట్స్ యు రీడ్ మెనీ బుక్స్.
0: కానీ ఎన్ని బుక్స్ చదివినప్పటికీ ఉన్నది అక్షరాలు ఒక్కటే.
1: యు మే రీడ్ ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్, ఆఫ్టర్ ఆల్ లెటర్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్.
0: ఆ లెటర్స్ అన్నింటి ఎందుకు కూడా ఒక్కటేగానే ఉంటుంది.
1: ద లెటర్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ దట్ యు హావ్.
0: 26 అక్షరాల లోపలే పెద్ద పెద్ద బుక్స్ రాస్తున్నారు.
1: జస్ట్ 26 లెటర్స్ ఆర్ ఎనఫ్ అండ్ యూ రైట్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ అవుట్ ఆఫ్ దట్.
0: లాయర్స్ ఉంటారు చాలా మంది. ఆ లాయర్స్ ఇంతింత పెద్ద పెద్ద బుక్లు అంత పెట్టుకుని చాలా మోసుకొని పోతుంటారు.
1: యు నో ద లాయర్స్ హావింగ్ వెరీ బిగ్ వాల్యూమ్స్ దే క్యారీ దెమ్ విత్ దెమ్.
0: ఇవన్నీ చూసినా కూడా నువ్వు కట్టుకునేప్పటికి తేలే అక్షరాలు ఒకటే.
1: బట్ దే మే బి బిగ్ వాల్యూమ్స్ ఎనీ నంబర్ బట్ లెటర్స్ ఆర్ సేమ్.
0: ఆరోగ్యం గాని,
1: హెల్త్,
0: ఆనందం గాని,
1: బ్లెస్,
0: సంతోషం గాని,
1: హ్యాపీనెస్,
0: సౌఖ్యం గాని,
1: ఆర్ కంఫర్ట్,
0: అన్నింటికీ మూలాధారము దైవమే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ఈజ్ గాడ్ ఓన్లీ.
0: మంచి చెడ్డలకు మా మూలము భగవంతుడే.
1: గుడ్ ఆర్ బ్యాడ్, గాడ్ ఈజ్ ది కాజ్.
0: బ్యాడ్ అనేది లేదు జగత్తులో ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ నథింగ్ లైక్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ చూసినా కానీ గుడ్.
1: ఎవ్రీవేర్ రియల్లీ స్పీకింగ్ ఓన్లీ గుడ్ దట్ ఎగ్జిస్ట్.
0: ఆ గుడ్ అనేటువంటి దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ వాట్ గుడ్ ఈజ్.
0: అది బ్యాడ్ అనేటువంటిదిగా మీరు భావిస్తున్నారు.
1: సమ్ టైమ్స్ యూ కన్సిడర్ ఇట్ బ్యాడ్.
0: ఈ బ్యాడ్ అనేటువంటిది డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ జస్ట్ డ్యూ టు ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: ఇప్పుడు సాయంకాలము మనం ఎన్నో మంచి పదార్థాలు భుజిస్తాము.
1: దిస్ ఈవినింగ్ యూ ఈట్ సో మెనీ ఫ్రూట్స్.
0: తెల్లవారేటప్పటికే అదే మనంగా మారిపోతుంది.
1: The next morning it will be excreta, the waste matter.
0: Ee naadu fruit, tomorrow malam.
1: Today is the fruit, tomorrow is the waste matter.
0: Kanukane ivu rendu yokka sambandhamu manchi cheddu yokka ekatvamu అందులో ఉన్నటువంటి ఒక దివ్యత్వం.
1: Therefore we should understand it's only difference of time between good and bad.
0: దైవము అన్నింటి యందు కూడా ఉంటున్నాడు.
1: God is present in all.
0: దైవము లేనటువంటి స్థానమే లేదు.
1: There's no place where there's no God.
0: దైవము ఉన్నది అని చెప్పడానికి కానీ లేదు అని చెప్పడానికి కానీ ఎవరికి అధికారమే లేదు.
1: In fact nobody can establish firmly in the ordinary sense the existence of God, or can you ever deny the presence of God?
0: ఉన్నది ఒక్కటే.
1: Only one that exists.
0: అదే దైవము.
1: That's God.
0: దానికి అనేక రూపనామములు కల్పించి
1: we attribute many names and forms.
0: దానివల్ల జగత్తంతా కూడాను తబ్బిబ్బి చేస్తున్నారు.
1: And that leads to the whole of the confusion in this world.
0: ఈ కన్ఫ్యూజన్ కారణము,
1: the reason for this confusion,
0: వ్యక్తి యొక్క సంబంధములే,
1: is just individual relationship.
0: ఈ ఇండివిజువల్ రిలేషన్ కొంతవరకు మనం దూరం చేసుకోవాలి.
1: We should distance ourselves from this individual relationship.
0: ఇండివిజువల్ రిలేషన్స్ మనం దూరం చేసుకోవటం కోసమని ఈ విద్యను మనం నేర్చుకున్నాం.
1: We acquire this education and the knowledge to be away from this individual relationship.
0: ఏనాడు ఈ రిలేషన్షిప్ ఏకత్వము అనిపిస్తుందో అలాగే సర్వం కూడా ఏకమైపోతుంది.
1: This relationship appears to be one entity today. Rest of the life you will experience the same.
0: మతములన్నీ వేరు.
1: Religions are different.
0: మార్గము ఒక్కటే.
1: But the path is one.
0: వస్త్ర భేదము వేరు.
1: Cloth is different.
0: వస్తు ఒకటే.
1: But the main cloth is one.
0: జీవ జంతువు వేరు.
1: The beings are many.
0: జీవుండు ఒక్కడే.
1: But the indweller is one.
0: కనుకని జీవుండు ఒక్కడే.
1: Therefore the jiva, the individual soul is one.
0: ఇంత జీవులంతా వచ్చి ఇక్కడ కూర్చున్నారు.
1: We find so many people assembled here.
0: కాదు కాదు.
1: No, no.
0: అన్ని దేహాలు మాత్రమే కాని.
1: Just their bodies.
0: ఈ బాడీస్ లో ఉండేటువంటి అంతా కూడాను ఒక్కటే ఒక దేవుడు.
1: But there's only one God among all of you. There are so many here.
0: కనుక ఎవరిని చూసినా కూడాను దైవంగానే మనం భావించుకోవాలి.
1: You may meet anyone, consider him as divine.
0: ఎవరిని నీవు ప్రేమించినప్పటికీ వారు దైవ స్వరూపుడిగానే భావించాలి.
1: You may love anybody, consider that he is divine.
0: కనుక ఈ దేహ భ్రాంతుడు,
1: body attachment,
0: ఈ మనసు యొక్క భావములు,
1: the feelings,
0: వేరు వేరు చేసుకుంటున్నారు.
1: We just diversify them.
0: దాని వల్లనే ఈ కష్టములకు మార్గాలు సంభవిస్తున్నాయి.
1: That's the reason why we face difficulties.
0: ఈ డిఫికల్టీస్ అంతా కూడా కారణం మనమే.
1: We are responsible for all these difficulties.
0: మంచి చెడ్డ రెండు కూడా మన మనసు నుండే పుట్టుచున్నవి.
1: The good and bad are born in our mind.
0: మనసు ఒకటే.
1: Mind is one.
0: మైండ్ ఒకటే అయినప్పటికీ అనేక రకములైనటువంటి ఒక ఆటలు ఆడిస్తుంది.
1: The mind being one, it is responsible for all the play.
0: కనుక మీరు ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత డిగ్రీలు పొందినప్పటికీ, మీరు మొట్టమొదట ఆత్మతత్వం ఒక్కటిగానే తీసుకోండి.
1: With all the education that you acquired and the high degrees that you earned, understand the principle of Atma or the Self.
0: కనుక ఆత్మ ఏకత్వము,
1: the unity of the Self,
0: అద్వితీయం బ్రహ్మ,
1: it is non-dual, one without the second.
0: ఏకం తత్వ ప్రభావదంతి.
1: The truth is one. The scholars may speak it in different ways.
0: కనుక ఈ సత్యాన్ని మీరు తప్పక హృదయంలో బద్ధం చేసుకోవాలి.
1: Install this principle of truth in your heart.
0: నీకెవరైనా ద్వేషుడు ఉన్నాడని భావించుకోవచ్చు.
1: You may consider that some people whom you hate.
0: కాదు కాదు.
1: No.
0: వాడి పైన ఉన్నటువంటి ప్రేమ తత్వము నీలో మార్పే కానీ అతనిలో ఏమాత్రం మార్పు లేదు.
1: In fact there is no change in the other person whomsoever you meet, but there is change in you basically.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: Therefore in this world all things center around these three: reaction, reflection, resound.
0: కానీ రియాలిటీ ఒకటే.
1: But the reality is one.
0: ఈ విధంగా మనం భావించుకుంటే ఎంతటి ఆనందమైన అందుకుంటాం.
1: If you understand this, you will experience bliss to any extent.
0: మీరు అనుకుంటారు,
1: you may think so,
0: స్వామి ఎప్పుడు ఆనందంగానే నవ్వుతూ ఉంటాడే.
1: Bhagwan is always in a blissful state, smiling and smiling.
0: నాకు ఎప్పుడు కూడా స్మైలింగ్.
1: Bhagwan always smiles, always smile.
0: కారణం,
1: why?
0: అందరూ ఒకటే.
1: Because all are one.
0: మీ అందరి ఆనందమే నా ఆహారం.
1: Your happiness, your bliss is the food of Bhagavan, ahara.
0: Karuka meeru atti aanandanni meeru sadhinchandi.
1: Bhagavan wants us to attain that blissful state.
0: Monna pillalu edo drama raachi aadaru.
1: The other day the students staged a drama.
0: కానీ దాన్ని చూచి నాకెంతో ఆనందమైంది.
1: భగవాన్ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దట్.
0: అందరి ఎందు వచ్చినటువంటిది ఏకత్వం ఒక్కటే.
1: ది సేమ్ ఫీలింగ్ సేమ్ థాట్ ప్రివైల్డ్ ఆల్ అమంగ్ ఆల్ ఆఫ్ యూ.
0: ఐ వి అంటున్నాం.
1: వి యూజ్ దీస్ టూ వర్డ్స్ ఐ అండ్ వి.
0: వి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వి వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్?
0: ఐ నుంచినే వచ్చింది.
1: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఐ ఓన్లీ.
0: ఐ లేకపోతే వియే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ఐ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వి.
0: కనుకని ఐ అనేది ఒక్కటే ఒకటి.
1: Therefore this I is the only one.
0: ఒకటే ఒకటి స్తంభము.
1: Just one pillar.
0: దాన్ని మధ్యలో అడ్డు కొట్టేసేటప్పటికే.
1: When you cross it, cut it.
0: అదే క్రాస్ అయింది.
1: That is the cross.
0: కానీ క్రాస్ అనగా ఏమిటి? ఏకత్వాన్ని తుండు చేసినప్పుడే క్రాస్ అవుతా ఉంది.
1: The cross meaning you divide that one into two.
0: కాబట్టి ఒక్కటిగానే పెనం పెట్టుకోవాలి.
1: Therefore remain as one unity in titi.
0: ఒక కుక్కకు 10 పిల్లలు పుట్టాయి.
1: But the dog may give birth to 4 puppies.
0: కానీ ఆ 10 పిల్లలు కూడాను సమానంగా పెంచుతుంది.
1: But it will take care of all the 4, nurture equally.
0: ఎందుకంటే అన్ని నా బిడ్డలే.
1: Because it knows that they are his.
0: ఆ విధంగా భావించుకొని వీరందరూ నా సోదర సోదరి బండులే.
1: With that feeling, consider everybody as your brothers and sisters.
0: Kani brothers and sisters.
1: Brothers and sisters.
0: Kani marokaru rendu ledu ekkada ledu.
1: There's nothing beyond this.
0: Ee brothers and sisters kudanu rendu kaadu.
1: Brothers and sisters are not two.
0: Rendu cheri mari okate.
1: Both are one only.
0: Kani okate anni rakamulaga yojana chesti vicharam chesti unnadi jagatlo okate okati.
1: Therefore, if you explain, investigate, explore clearly, you find existence is one in this world.
0: కనుక ప్రపంచంలో ఈ అనేకంగా ఉంటున్నాయని మీరు భావిస్తున్నారు.
1: You think that there is multiplicity, plurality in this world.
0: కానీ అనేకంగా లేవు.
1: There is nothing like duality.
0: ఉన్నది ఒక్కటే.
1: There is only one that exists.
0: ఆ ఏకత్వాన్ని మనం హృదయంలో దృఢం చేసుకుంటే.
1: When once we establish firmly that unity,
0: anniti endu kuda adi ekam avutundi.
1: We'll find this oneness in everyone.
0: Neevu,
1: you,
0: oka ammayini preminchavu anukondi.
1: You love a girl, for instance.
0: Kani aa ammayi evaru?
1: Who is she?
0: Neeve.
1: In fact, she represents yourself only.
0: Ninnu neevu preminchukunnatte.
1: It amounts to loving your own self.
0: Adi ammayi veru kaadu.
1: She is not separate from you.
0: ఆ అమ్మాయి వేరుగా భావించుకున్నంత వరకును భార్యగా అంటావు. కానీ ఏకంగా భావించుకున్నప్పుడు నేనే.
1: When once you consider that her separate, you may feel that she is your wife. But actually speaking, she and you are one.
0: ఒకటే.
1: Only one.
0: కానీ ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోండి.
1: Recognize this basic unity.
0: ఈ ప్రపంచంలో ఇన్ని జీవులు పుట్టడానికి కారణం ఏమిటి?
1: What are the reason for so many beings in this world?
0: కాని అన్నిటి యందు కూడా ఏకత్వం ఉంది.
1: There is unity, oneness in all.
0: అన్ని కూడా అనేకంగా మారిపోతున్నాయి.
1: But we find variety, plurality here.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: విద్యార్థులారా.
1: Students.
0: మీరందరూ ఆదర్శప్రాయులుగా కావాలి.
1: You be ideals.
0: మీరు ఐడియల్ గా ఉండినప్పుడే ఇతరులు కూడా ఐడియల్ గా ఉంటారు.
1: When once you are ideal, the rest of the people will follow your example.
0: కనుక వారు వీరు అనేటువంటి భేదము అనేటువంటిది పెట్టుకోకండి.
1: Don't have feelings like I, mine and thine.
0: All are one. Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
0: ఇది మీరు గుర్తు తెచ్చుకోవాలి.
1: This you have to remind yourself.
0: అప్పుడే మీరు విద్యార్థులు అవుతారు.
1: Then only you will be true students.
0: లేకపోతే కేవలం ఏదో చదువుకున్నటువంటి వాడు అనుకోవచ్చు.
1: Or else you can call yourself only literates.
0: కానీ ఈ చదువుకున్న వాడు వల్ల వచ్చేకి చదువు అందరూ ఒకటే అనేటువంటి వాడు వచ్చేకి ఎంతో భేదం ఉన్నది.
1: There's lot of the wide gulf of difference between an educated person and a literate.
0: కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఏమి? ఒక్కడే.
1: విజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ద వన్ హూ నోస్ దిస్ వన్ యూనిటీ.
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ ఏమిటి?
1: వాట్ ఇస్ ఎడ్యుకేషన్?
0: చదువు.
1: ఇస్ ఓన్లీ నాలెడ్జ్ దట్ యు అక్వైర్.
0: కానీ విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్? విద్య.
0: విద్య అనగా ఏకత్వాన్ని చూపించేటువంటిది.
1: విద్య ఆర్ ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ దిస్ వన్నెస్.
0: దీన్ని వెలుతురు గావించేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ షెడ్స్ లైట్.
0: ఇదే లైట్.
1: దిస్ ఇస్ ద లైట్.
0: ఆ విద్య అనేటువంటి లైట్ ని మనం పోగొట్టుకుంటే మనం ఏమాత్రం కూడా చీకట్లో ఉండలేము.
1: వెన్ వన్స్ వీ లూజ్ దిస్ లైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ కెనాట్ ఎనీ లాంగర్ లివ్ ఇన్ డార్క్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నటువంటి ప్రేమను,
1: ద లవ్ విత్ ఇన్ యూ,
0: ప్రేమను భగవంతుని పైన పెంచుకోండి.
1: డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్.
0: ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి వారి పైన మార్చుకుంటే ఇది సంసారికి మారుతుంటది.
1: ఇఫ్ యూ అలౌ యువర్ లవ్ ఫ్లో టువర్డ్స్ ద వరల్డ్లీ పొజిషన్స్ అండ్ ఎక్విజిషన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
0: ఒక్కటే ఒకటి ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఏకం సత్వ ప్రాబహుదా వదంతి.
1: దట్ లవ్ ఈజ్ వన్. ద ట్రూత్ ఈజ్ వన్.
0: కనుక అట్టి ఆనందాన్ని మీరు పెట్టుకుని,
1: ట్రెజర్ సచ్ లవ్.
0: అసలు మనము ఇంకొకటి ఎవరిని చూసినప్పటికీ వారందరూ నా బ్రదర్సే.
1: యూ మే మీట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్, కన్సిడర్ దెమ్ ఆల్ యాజ్ యువర్ బ్రదర్స్.
0: కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఒకరు చెప్పారు పబ్లిక్ మీటింగ్ లోపల,
1: వన్ సెడ్ ఇన్ ఎ పబ్లిక్ మీటింగ్,
0: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బిట్వీన్ వన్, ఒకరు మాత్రమే కాదు.
1: హి సెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్టింగ్ వన్.
0: ఎవరంటే వారు నా భార్య.
1: హి సెడ్ హూ ఇస్ ఎక్సెప్టింగ్ వన్? మై వైఫ్. హౌఎవర్
0: ఆమె మాత్రం ప్రెజర్ కాదా?
1: హి షీ నాట్ ఏ సిస్టర్ ఆర్ బ్రదర్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆమె మాత్రం చెల్లెలు కాదా?
1: హి షీ నాట్ ఏ సిస్టర్.
0: ఆమె మాత్రం మీ అక్క కాదా?
1: హి షీ నాట్ యువర్ ఎల్డర్ సిస్టర్.
0: తాళి కట్టడం చేతనే భార్య అయిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది సీక్రెట్ నాట్ దట్ యూ టై అరౌండ్ హర్ నెక్, షీ హాస్ బికమ్ యువర్ వైఫ్.
0: తాడు తీసేస్తే ఎవరు లేదు.
1: దెన్ వన్స్ విదౌట్ ఇట్ నో వన్ బిలాంగ్స్ టు ఎనీ వన్.
0: కాబట్టి అందరూ ఒక్కటే.
1: దేర్ఫోర్ ఆల్ ఆర్ వన్.
0: కనుక మీరు ఏ భావం కూడా భేదమును పెట్టుకోలేకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్,
0: ఏకత్వంగా బ్రతకండి.
1: బి వన్.
0: ఏదో కొంచెం చిక్కింది దాంట్లో ముగ్గురు పంచుకోండి.
1: ఆల్ ది లిటిల్ యూ మే హ్యావ్ బట్ షేర్ ఇట్ విత్ అదర్స్.
0: ద్రౌపది విలువిద్య లోపల జయించారు పాండవులు.
1: ద పాండవాస్ కుడ్ హ్యావ్ ద్రౌపది హ్యావింగ్ వన్ ఓవర్ దట్ పర్టికులర్ ఆర్చరీ.
0: కానీ ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మ మేము ఒక ఫలం తెచ్చామన్నారు.
1: By the time they all returned home, they said, Mother, we brought with us a fruit.
0: Kunti Devi evvarini chudaledu.
1: Kunti Devi has not looked at anybody.
0: Nana, aa palamnu 5 mandi samananga panchukondi annindi.
1: Kunti Devi mother said, distribute among yourself, all the 5 of you, this fruit.
0: Chusara, oka palamu.
1: Just one fruit.
0: 5 mandi panchukunnaru.
1: All the 5 got distributed among themselves.
0: Kosamane Krishnudu kuda no public lo pra cheppadu.
1: That's what Krishna declared in public.
0: పతుల పలమాటలకు ఏదైనా చెప్పంగా పోదు.
1: షీ విల్ నెవర్ డిసోబే, షీ విల్ నెవర్ స్పీక్ ఎ వర్డ్ అగెన్స్ట్.
0: వారి ఆజ్ఞలు వేరేగా నేను తీరదు.
1: అండ్ షీ విల్ నెవర్ సే ఐ హావ్ నో టైమ్ టు ఫాలో యూ టు డూ యువర్ వర్క్.
0: కనుక వారిలో తానున్నది, తనలో వారున్నవారు.
1: షీ కుడ్ రికగ్నైజ్ హర్ సెల్ఫ్ ఇన్ దెమ్ అండ్ షీ కుడ్ సీ హర్ హస్బెండ్స్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
0: కనుక ఆరుగురు కూడా పంచుకున్నారు.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ కుడ్ హ్యావ్ ఈక్వల్ షేర్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్కరు,
1: ఈచ్ వన్ ఆఫ్ దెమ్,
0: ఒక్కొక్కరు నియమాన్ని పెట్టుకున్నారు.
1: ఫాలోడ్ ఎ పర్టికులర్ డిసిప్లిన్.
0: ఆ డిసిప్లిన్ పెట్టుకోవడం చేతనే కొంతవరకు వారి జీవితాలు జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ డిసిప్లిన్ దే కుడ్ క్యారీ ఆన్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్.
0: జీవితము శాశ్వతంగా ఉండాలనుకున్నప్పుడు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: ఇఫ్ యు వాంట్ ద లైఫ్ టు బి ఎటర్నల్, అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: ఒక్కడిగానే ఉండినప్పుడు ఏ వేదము రాదు, ఏ క్రోధము రాదు, ఏ తప్పులు జరగవు.
1: వెన్ ఇట్స్ ఆల్ వన్ ఓన్లీ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆర్ స్కోప్ ఫార్ రైవల్రీ, ఎనిమిటీ, డైవర్సిటీ ఆర్ డ్యుయాలిటీ.
0: నాకు అన్ని చక్కగానే ఉన్నాయి.
1: ద బాడీ ఆఫ్ భగవాన్ ఇస్ పర్ఫెక్ట్.
0: నాకు బాడీ కాదు, అన్ని
1: ఆల్ పార్ట్స్, ఆల్ ద లింబ్స్ ఆఫ్ హిస్ బాడీ ఆర్ పర్ఫెక్ట్.
0: నా మైండ్ అటు ఇటు ఎప్పుడు పోదు. నా మైండ్ అటు ఇటు ఎప్పుడు పోదు.
1: ద మైండ్ నెవర్ గెట్స్ డైవర్టెడ్ ఎనీ మూమెంట్.
0: బాడీ అనేక రకములుగా మారుతుంటది.
1: ద బాడీ మే గెట్ చేంజింగ్ టైమ్ టు టైమ్.
0: కానీ నేను ఎప్పుడు ఒకటిగానే ఉంటాను.
1: బట్ భగవాన్ రిమైన్స్ ఆల్ ద సేమ్, ఓన్లీ వన్ యూనిఫామ్.
0: స్వామి మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారే, మీకు దుఃఖం లేదా అంటారు.
1: స్వామి ఆల్వేస్ స్మైల్, డోంట్ యూ ఫీల్ ఎనీ సాడ్నెస్ ఎట్ ఎనీ పాయింట్.
0: సాడ్నెస్ అనేటువంటిది నాకు ఎప్పుడు దగ్గరే రాలేదు.
1: సాడ్నెస్ విల్ నెవర్ బి ఎనీవేర్ నియర్ భగవాన్ ఎనీ టైమ్.
0: ఎప్పుడు ఏది జరగవన్నో అది జరిగే జరుగుతుంది.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: నీ ఊరికి సాడ్నెస్ పెట్టుకుంటే వచ్చిందా?
1: నియర్ సాడ్నెస్ వోంట్ ప్రివెంట్ ఎనీథింగ్ హ్యాపెనింగ్.
0: ఇది మరింత సాడ్నెస్ ఇచ్చేస్తుంది.
1: దాట్ విల్ మేక్ యూ మచ్ మోర్ సాడ్.
0: సాడ్నెస్ దగ్గరగా చేరుకుంటుంది.
1: దేర్ఫోర్ డోంట్ అలౌ సాడ్నెస్ టు బి ఎనీవేర్ నియర్ యూ.
0: కనుక సాడ్నెస్ మాత్రము మనసులో ప్రవేశిస్తే అది బయటపోదు.
1: When one sadness gets into your mind, it will never get out.
0: కనుక మీరు ఏ మాత్రం కూడా సాడ్నెస్ చోటు ఇవ్వకూడదు.
1: Therefore, never give any scope for sadness to get in.
0: ఎగ్జామినేషన్ వస్తున్నాయి, అయ్యో ఎట్లా రాస్తానో ఏమో, ఎట్లా రాస్తానో ఏమో అని మీరు కొంతవరకు బాధపడుతుంటారు.
1: With the approach of examination, many of you start worrying, how I am going to write, how I am going to face the examinations.
0: ఇవంతా ఏమిటి, ఇవంతా తెలిసినవే రాసేకి భయం ఎందుకు?
1: After all, what is an examination? To write what you know, why should you worry yourself?
0: తప్పగా రాస్తాము.
1: You are sure to write well.
0: భయమే పడకూడదు.
1: You don't need to fear.
0: తుపాకి పట్టుకుని ఎవరన్నా ఒకరు వచ్చారా నిన్ను కాల్చడానికి? కాల్చని.
1: When anyone comes with a gun and fire you, come on, do it.
0: కానీ బాడీని కాల్చగలరా అని, మైండ్ ని కాల్చగలరా?
1: They may fire your body but not your mind.
0: కాబట్టి మైండ్ ని కాల్చగలరు కానీ బుద్ధిని కాల్చగలరా?
1: దే మే బి సక్సెస్ఫుల్ ఇన్ కిలింగ్ యువర్ మైండ్ బట్ హౌ అబౌట్ ది ఇంటెలెక్ట్, బుద్ధి?
0: కానీ బుద్ధిని కాల్చగలరు కానీ ఆత్మను దగ్గరికి కూడా పోవడానికి వీల్లేదు.
1: దే మే కిల్ ద బుద్ధి ది ఇంటెలెక్ట్ బట్ దే కెన్ నాట్ అప్రోచ్ ద సెల్ఫ్ ఆత్మ ఎనీవే.
0: ఆత్మ ఎంత దూరం ఉంది?
1: ఆత్మ హౌ ఫార్ ఇట్ ఈస్?
0: ఆకాశం అత్యంత దూరంగా ఉంటుంది చేత.
1: Because of the space which is at a distance,
0: daniki inta duramu ani evaru cheppaledu.
1: No one can estimate the distance.
0: Kalukani daniki sky is blue annaru.
1: Therefore we say sky is blue.
0: Samudram enta lotuga undi.
1: The ocean is of fathomless depth.
0: Kalukani dani evaru cheppaledu kanukani adi kuda ocean is blue annaru.
1: No one can say, estimates the depth of the ocean, they say it is blue.
0: Yettu, podu, lotu, chapparayaru ganukani, evvaru, andaru samananga, ekatvanga tisthuntaru.
1: Therefore the width, the length and the height and the depth cannot be said. Therefore they say blue.
0: Karukani, bhagavantuni kudanu, atani height, atani lonu, evvaru chudagalaru.
1: The depth of the feeling of the divine, the heights of the divinity, no one can estimate. So we say, God is
0: blue.
1: In fact, he's not blue in his complexion.
0: Blue color gaane puttinaante adani vandaye exhibition lo pettindaru.
1: In fact, if God has blue complexion, we'll keep him in an exhibition.
0: Kanuka adi vichitram.
1: It is very mysterious.
0: కనుక అటువంటి దైవత్వాన్ని ఎవరు కూడాను ఎట్టి మార్పులు కూడాను తేలేరు.
1: We can never bring any change in the divinity.
0: మీరు చేంజ్ కావచ్చు.
1: You may change.
0: కానీ మీ యొక్క ఆత్మ ఎప్పటికైనా చేంజ్ కాదు.
1: But the self within you, the Atma, will never change.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్, ఇట్ ఈస్ స్టేబుల్, ఇమ్మోర్టల్, ఎటర్నల్.
0: కనుకనే బుద్ధిగ్రాహ్య మతీంద్రియం.
1: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది ఇంటెలెక్ట్.
0: ఇటువంటి దాన్ని మీరు మార్చడానికి ప్రయత్నం చేయకండి.
1: యు కెన్ నెవర్ అటెంప్ట్ టు చేంజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: గుడ్ బాయ్స్ అనేటువంటి పేరు తెచ్చుకోండి.
1: గెట్ ఎ నేమ్ దట్ యు ఆర్ గుడ్ బాయ్స్.
0: తల్లిదండ్రులకు కీర్తిని దేవండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
0: మీ సమాజములకు మంచి పేరు తేవండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ సొసైటీ.
0: ఈ సొసైటీ బాగుపడాలంటే పిల్లల నుంచినే బాగుపడాలి.
1: ది సొసైటీ కెన్ ప్రాస్పర్ ప్రోగ్రెస్ ఓన్లీ బై ద వర్క్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఈనాడు మన స్టూడెంట్స్,
1: టుడే అవర్ స్టూడెంట్స్
0: ఎక్కడ పోయినప్పటికీ ఎంతో మంచివారు మంచివారు మంచివారు అని వింటున్నాను.
1: భగవాన్ హ్యాస్ కమ్ టు నో దట్ అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే గెట్ ఎ గుడ్ నేమ్. ఆల్ పీపుల్ సే దే వర్క్ వెల్ పర్ఫెక్ట్లీ.
0: మా పేరుని మీరు నిలుపుకోండి.
1: సీ దట్ యు మెయింటైన్ ద గుడ్ నేమ్ యూ హ్యావ్.
0: అది ఒక్కటి తెచ్చుకుంటే నాకు అంతకంటే ఆశ లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ అదర్ దాన్ దిస్.
0: మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
0: నన్ను నేనే ఇచ్చుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు యూ.
0: మీరందరూ ఆనందంగా ఉండండి.
1: లెట్ ఆల్ ఆఫ్ యూ బి హ్యాపీ.
0: ఎవరికెవరు కూడా పోట్లాడకండి.
1: Never fight with each other any time.
0: ఒకరిని ఒకరు తిట్టుకోకండి.
1: Never accuse or criticize each other.
0: అందరు కూడాను తమ్ముడు అన్నారు తమ్ముడు అన్నారు.
1: All of you behave, mingle as brothers.
0: అది చదువు యొక్క సమత్వం.
1: There lies the strength of education.
0: ఆ యొక్క సమత్వం ఉండినప్పుడే అది నిజమైన చదువు.
1: That equanimity is the essence of education.
0: చదువు చదువు చదివి చావంగనేటికి.
1: After all, acquiring education with all that at all higher levels, we are going to die. What far is that?
0: Enta chadavu chadavi eniti unnanu eeni gudammo maadaledu.
1: A mean person with all the acquisition of the very high knowledge has never changed his meanness.
0: Kanuka meerandaru kodanu good boys gane undala.
1: Therefore all of you should continue to be good boys.
0: మీ తల్లిదండ్రులకు మొట్టమొదటి సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ టు బిగిన్ విత్.
0: మొట్టమొదటి మీ తల్లిదండ్రులకు కని పెంచి ఇన్ని విధాలా పోషించినటువంటి తల్లిదండ్రులకే మీరు ఆనందం పెట్టేటువంటి వారు. నాకేం ఆనందం ఇవ్వగలరు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్, దోస్ హూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ దిస్ ఫార్ సో లాంగ్, ఇఫ్ యూ కెనాట్ మేక్ దెమ్ హ్యాపీ, how do you think that you will make Bhagavan happy?
0: Kaluga meerandaru intulo tadi dandrulu cheri aanandanga undinappudu naaku aanandame.
1: Bhagavan will be very happy when you make your parents happy, if you please them and if you serve them.
0: Kaluga palani school lo chadivinatundi pillalu aneetundi peru vachinappudu aa school ku manchi peru meeku manchi peru.
1: When people begin to say the students of such as a university, they are like this, naturally the university will have all the prestige, will have a good name, thereby you will also get a good name.
0: Delhi lo poi meer vicharinchandi.
1: You go and inquire there in Delhi.
0: Delhi government anta kudanu ikkada chusina gaani motta motta satyasai school satyasai college.
1: There the government there in Delhi thinks of satyasai university students in every field, in every part of administration.
0: Yeku school college gudaru ivvalainanta birudu par college ku vachindi.
1: Our university has earned highest title, the highest name, and no other university in this country enjoys such a prestige.
0: కాలేజీ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళకి ఏమాత్రం కూడా జవాబు ఇవ్వలేదు.
1: యూనివర్సిటీ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్, ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ స్టాండర్డ్ it continues its pristine glory.
0: మా కాలేజీ రెండవ సంవత్సరమే.
1: Our university on the very second year of its inception.
0: నాకు ప్రక్కన ఉంటుంది ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు భగవంతం.
1: Bhagavan was giving the discourse and his discourse was translated by Dr. Bhagavantam in those days.
0: ఆయన కూడా సైంటిస్ట్.
1: Bhagavantam is a renowned scientist.
0: అప్పుడు ఆయన లోపల చెప్తున్నాడు, this is impossible.
1: And Bhagavantam silently said, this is impossible, impossible.
0: నేను గట్టి చెప్పాను, ఇది పాసిబుల్.
1: Bhagavan said loudly, emphatically, possible, possible.
0: రెండవ సంవత్సరము.
1: The second year.
0: కమిటీ వచ్చింది.
1: Expert committee visited.
0: అందరు చూశారు.
1: All have gone through.
0: This is the first college.
1: And declared it as the best and the first institution.
0: కాబట్టి దీనికి యూనివర్సిటీని పేరు పెట్టింది.
1: And then it is given the status of a university.
2: You are listening to excerpts from the Divine Discourse delivered by the Divine Chancellor on the 22nd of November 2007 in Prashanthi Nilayam. Bhagwan Baba explained that the society can be transformed only through the steady efforts of students who are the future leaders. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ స పార్థివసత్తమా యద్వాతౌ చార్యాయం యథాహం తేన సంవిదం ఉపవిష్టౌ కదాంకాంచిత్య ప్రదుర్వైశ్య పార్థివౌ రాజోవాచౌ భగవన్ స్వామం ప్రష్టుమిచ్చామ్యేకం పదస్వత దుఃఖాయన్మే మనస సచితాయుక్తతాం వినా మమత్వం గత రాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి జానతోపి ఆన్యస్య కిమే తన్మునిసత్తమ అయం జలిపుత్రైర్దారైర్వృత్తైస్తథోచ్యుతః స్వజనేన చ సంత్యక్తస్తేషు హార్దికృతాప్యతి ఏమేషుతాంచ తావప్యంత్యంత దుఃఖితౌ దృష్టదోషేపి విషయే మమత్వా దృష్టమానసౌ తత్తిమేతన్మహాభావోన్మోహోన్యాదినోరీ మమాస్తిభవత్యేషా వివేకానందస్య మూలత ఋషిర్వాచ జ్ఞానమస్తి సమస్త జంతోర్విషయగోచరే విషయశ్చ మహాభావో యాతి జైవం పృథక్ దివాంధ ప్రాణిన కేచిద్ధా పరే కేచిద్దివాతారాత్రౌ ప్రాణినస్తుల్యదృష్టయా జ్ఞానినోమృజా సత్యం కిం కృతే నహి కేవలం యతోహీనాన్నిసర్వే పశుపక్షిణా జ్ఞానం చతన్మనుష్యాణాం యత్తేషాం మృతపక్షిణాం మనుష్యాణాం యత్తేషాం తుల్యమన్యస్తథోభయోః జ్ఞానే విషతమశ్చ

ఉపాయర్భవాం శ్రోతుమిచ్చామి కర్తో బ్రహ్మవిదాంబర ఋషిర్వాచోమోదేశం తదం తర్చముత్పత్తే బహుదాశు విదాంబర దేవానాం కార్యసిద్ధ్యర్థమాభిర్భవతి సాయ ఉత్పన్నే.

ప్రకృతిష్కంశ్రహస్యాగుణాగ్రేవాగిని కాళరాత్రే మహారాత్రే మోహరాత్రస్య దారుణ త్వం శ్రీత్వం బుద్ధిర్బోధదక్షిణ లజ్జాపుష్ఠి సుధాపుష్ఠి త్వం శాంతిక్షాంతిరేవ కర్గిణీ శౌరిణీ గోరాగిణీ చక్రిణీ శంకిణీ చాపిణీ ప్రాణాముషుణీ పరిగాయ సౌమ్యా సౌమ్యతరాశేష సౌమ్యభ్య సుందరై పరాపరాణం పరమాత్మే పరమేశ్వరీ యశ్చరిపరివస్తు సోమినిరాశంకస్వాంస్తోమేశ్వర కృష్ణశరీరగ్రహణమహమీశాన కాళిదాసేస్తస్వాం కస్తో శక్తిమాన్ భవే సాత్మీర్థం ప్రభావై స్వై ఉదాహరే దేవి సంస్కృత మోహయ్యాదర్శ

త్వం బ్రహ్మాణం జనదోద్యమౌ సముత్థాయ తస్తాభ్యాం యూదే భగవాన్ హరి పంచవర్షసహస్రాణి బాహు ప్రహరణోభిః తావప్యతిమలోన్మత్తౌ మహామాయా విమోషితౌ భూతవంతౌ వరో

ప్రపన్నాస్మో వదస్వస్య విశంకృతాం ఇత్తం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదన చకారకోపం శంభుశ్చ భ్రుకుటి కుటిలాన్నౌ తతో జివోపపూర్ణస్య

సాక్షాత్సంభూర్ము తస్యానాదేన భూరేణ కృష్ణమాపూరితం అమాయయాతిభాత ప్రతిశబ్దో మహానభూ చుక్షుభుస్సకలాలోకా సముద్రాశ్చకమగ్రేచిరాలసుకరాశ్చమీధరా జయతి దేవాశ్చముదాముతుర్శింభవాహిని తుష్టవరుముశైనాం భక్తినం రాత్మమూర్తయ దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యమురార్య సన్నగ్రాకిల సైన్యాస్తే సముస్త స్థూలాయుమేత క్రోధాభాష్యమహిషాసుర అభ్యదావతం శబ్దో మశేషైరసరైరుత సవదశతో దేవీ వ్యాప్తలోకత్రయాంశ పాదాక్రాంత్యా నగోం కిరీటలో లిఖితాంబరాం శోభితాశేష

సంయుగే దేవ్యా కఠై పరశుపట్షై కేచిత్పుష్యక్తి కేచిత్ాశాం తాపనే దేవీం ఖడ్గ ప్రారయసూతాం హంతుం భజక్రము సాపి దశాని శస్త్రాణ్యస్త్రాన్ని చండికా వీరే ప్రతిచ్ఛేదో నిజశస్త్రాస్త్రవర్షిణి అనాయస్తానా దేవీ స్తూయమానా సురక్షి మోచాసురదేహేషు శస్త్రాణ్యస్త్రాన్ని చేశ్వరి సోపి క్రుద్ధోదు దశటో దేవ్యా వానకేశ్వరి చచారాసుర సైన్యేషు వనేష్ బహుదాషిణ నిశ్వాసాన్ను దేయాంశో యుధ్యమానారణేంబికా తయే వసత్య సంభూతా గణాక్షత సహస్రశా యోదుస్తే పరశుభన బిందిపాలాసి పట్టిషై నాశయంతో సుర్గణాన్ దేవీ శక్తిపునర్మిమితా అవాదయంత పటాన్ గణాశంఖాన్ సహాపరే విదంగాన్ చ దైవాన్నే తస్మిన్ యుద్ధమహోత్సవే తతో దేవీ త్రిశూలేన గదయా శక్తివృష్టిరి ఖడ్గాదిభిశ్చ త్రిశో అంగకారణ

గర్గపాతరిస్తాపరే విభోజిలాపాత్రేణ పదయా భూమిషేకతే దేవశ్చకేదం ముసలే నృథం హదాచిన్నిపతితా భూమో భిన్నాశూలేన వక్షసి నిరంతరాశ్రౌకరేణ కృతా కేచిద్రణాజలే సేనానుకారిణ ప్రాణాన్నుజస్తృశాకరా.

మహానద్యస్తత్ర పశుశ్రువు మధ్య చాసుర సైన్యస్య వారణాసురవాదినా క్షణేన తన్మహాసైన్యమసురాణాం తదాంబికా నిన్నేక్షయం యథావన్యశృణదారు మహాశయం సదసింహో మహానాద మత్సజం ధృపకేశర శరీరేభ్యో మరారీణామసూది వృషిమతి దేవ్యా గణైషతైస్తత్ర కృతం యుద్ధం మహాసురై రథైషాం దృష్టమదేవా పుష్పవృష్టిముచోదిరి జగదంబారుణమస్తు నవచ్చండిగారై ఓం ఋషిరువాచ నిహన్యమానం తత్సైన్యమవలోక్య మహాసుర సేనాని శిక్షర కోపా దేవోధుముతాంబికా స దేవీం శరవర్షేణ వర్ష సమరేసుర తేరుకరే శృంగం తోజవర్షేణ తోయ్వాతో దేవీ ఇదైవ శరోత్తరాన్ గృహానతురాన్ బాణైర్యంతారం దైవ వాగరాం చిచ్చేదనుసజ్జో ధ్వజం జాతి సముచ్చురం దివ్యాదిదైవ గాత్రేషు చిన్న

తస్యాఖడోజం ప్రాప్య ఉపపాదనందన గతో జగరాశూలం స కోపాదోజన శిక్షేపద్రాల్యాచల్యమానం తేజోభీరమిబింబిమాంబరాక్షోలం దేవీ శూలముంచత ప్రచూలం గీతం స మహాసురా అదే తస్మిన్ మహావీర్యే మహిషశిశమూపరౌ ఆదజాగమచారుణశ్చామరస్తోపిశక్తిమూర్చాతో దేవ్యాస్తామంబిరాద్రుంగారామిహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభాం బలనాం శక్తిం నిపతితాం దృష్ట్వాక్రోధ సమన్విత చిక్షేపచామరశూలం బాణైస్త్రిశాంఛత తదస్యంహసముత్పత్య గజకుంభాంతరే స్థిత బాహుయుద్ధే నియుద్ధే తేనోజై స్త్రిశారణ యుద్ధమానం తస్సౌదౌ తస్మాన్నాకాన్మహింగరౌ యుగాదే సందర్భౌ ప్రహారైరుదారుణై తో వేయాత్మముత్పత్య నిపత్య చ మృగారణ కర ప్రహారేణ శిరశ్చామరస్యం ఉగ్రశ్చరణే దేవ్యా శిలావృక్షాభిహత దంతముష్టికలైశ్చైవ కరాలశ్చరిపాదిత దేవీ క్రుద్ధాగ్రాపాదైశ్చూర్ణయామాస పాష్కలం భిన్నిపాదేన బాణైస్తామ్రం తదాంధకం ఉగ్రాస్యం గర్వీర్యం తథైవ మహాహను త్రినేత్రాయ శూలేన జగా

పునః పునశ్చైవ జహాసామృదోజన ననర్దచాసరస్వీ నదవీర్యమనోద్గత విషాణాభ్యాం నిక్షేప చండికాం ప్రతిభూధరాన్ సాయతాన్ ప్రయతాం సేనో చూర్ణయంతిశోత్కరైతం మతోద్ధూతముపరాకాకులాక్షరం దేవ్యువాచతో గర్జగర్జక్షణం మూఢ మధుయావత్పివామ్యహం మయా త్వయ తేత్రైవ

మోక్షాన్మునిస్తమస్తోషైర్విద్యాసి సార్వగవతీ పరమాయి దేవి శబ్దాత్మికాసు వినరతిషాం నిధాన మృదుగీ కథమ్య పదపాఠవత.

దుర్వృత్తవృత్తశమనం తవ దేవి శీలం రూపం తథైతదవిచిత్యమతుల్యమన్యైః వీర్యం చ హంతృతమేవ పరాక్రమాణాం వైరీష్వీయాత్రయత్తం ఏనోపమా భవతు తేస్య పరాక్రమస్య రూపం.

ప్రాతనం ప్రయాసమూర్ధమితేపి హత్వా నీలావివ మృపుగణా భౌమప్యమాస్తో మస్మాకమున్మదసురాయభవం నమస్తే శూలేన పాయినో దేవీ పాహి ఖడ్గేన చాంబికే ఘంటాశ్రయేణ పాయి చాపజ్జాని స్వనేన చ రాజ్యాం రక్షపతీచ్చాం చ చండికే